తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమానలవేమి కానరావు. మంచి ముత్యపు సరు మత్సునకు నురేవు, మేర్మి బంగారు దండ మెడకు లేవు. రత్నాలహారము రంజిల్లగలే పచ్చల పేళ్లను పదగలేవు.

0: కట్టిన కంఠమాల.
1: At the time of birth, no one has any chain of diamonds, of precious stones, of gold whatsoever, but however, adorning the neck of the child is present the chain consisting of the beads of the consequences of the previous lives. That chain is the gift of Brahma given to the child.
0: Prema swarupulaina vidyarthulara, vidyarthiniyulara,
1: embodiments of love, boys and girls.
0: Manavudu enta adrushtavantudo cheppudaku veelu ledu.
1: It is not possible to estimate the fortune of a human being.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: యావత్ ప్రపంచమే మానవుని యొక్క హృదయం నుండి ఆవిర్భవిస్తున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ హ్యాస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: కనుక ఇట్టి మానవత్వమును మనం గుర్తించుకోలేక అనేక భౌతిక లౌకిక విషయముల పైన మనం భ్రాంతి పొందుతున్నాము.
1: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ ద వాల్యూ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ అండ్ ఆర్ క్యారీడ్ అవే బై ది వేస్ ఆఫ్ ది వరల్డ్ దట్ ఈస్ ఎఫిమరల్ అండ్ ట్రాన్సియంట్.
0: కానీ లౌకిక భౌతికముల నుంచి మనం ఆవిర్భవించినటువంటి వారం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఆర్ నాట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్. We are not the products of this transient mundane world.
0: మన జీవితము నైతికము ధార్మికము ఆధ్యాత్మికము ఈ మూడింటి యొక్క ఏకత్వమే మన జీవితము.
1: The human life is the combination of three fundamental principles: morality, spirituality and righteousness.
0: మానవుడనగా కేవలము దైవం యొక్క ప్రతిబింబమే.
1: In fact, human being is the very reflection of God himself.
0: Mamai vamso jeeva loke jeeva bhuta sanatanah. Meerandaru kudaru naa amsham le kaani peru kaadu.
1: You are the spark of the divine, the individual and the eternal or ancient. You are the reflection of God himself.
0: Itti manavatvamu మనం సత్యమును గుర్తించుకునక ఏమేమో అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాము.
1: We have not yet realized the truth behind the human life and we are carried away by so many imaginations, hallucinations.
0: ఆ సత్యాన్ని మీరు గుర్తించుకునే నిమిత్తమై మీరు ఇన్ని చదువు చదవాలి, మీరు ఇంత కష్టపడాలి, ఇన్ని రకములైనటువంటి యొక్క బాధను అనుభవించాలి.
1: You have to struggle hard. You should pass through all hardships or ancient. You are the reflection of God himself.
0: Itti manavatvamu satyamunu gurtinchukonaku ememo aneka

0: You should pass through all hardships to know this fundamental truth.
1: A fundamental truth ni telusukunna tarvata edi viga karaledu.
0: Then once this fundamental truth is understood, you don't need anything else.
1: Ye okkatainappudu nenu prapanchamulo prati daninu kodanu bandhippa chestundadi.
0: Everything in this world will bind you.
1: ఆ బంధం నుంచి మనం విముక్తి కావాలి.
0: We have to be free from this bondage.
1: ఈ బాండేజ్ ఉండినంత వరకు కూడాను మనము బాధపడక తప్పదు.
0: So long we are in this bondage, we have to suffer.
1: నాది నాది నాది అనేటువంటి భావన ఉండినంత వరకు కూడా మనకు ఆ వస్తువు పైన ఏమాత్రం కూడాను ప్రేమ తరగదు.
0: So long this possessive instinct, mine, you cannot be free from bondage.
1: Karaga edi kudanu nadi kadu anta okate.
0: In fact, nothing belongs to me, everything is one only.
1: All are one, be alike to everyone.
0: All are one, be alike to everyone.
1: Andaru okate.
0: All are one.
1: Ee bhavamu meeru hrudayamlo abhirudhi kavadi.
0: This feeling has to develop within ourselves.
1: అప్పుడే మీకు ఆనందము శాంతి సత్యము లభిస్తుంది.
0: Then only you can experience bliss, experience truth.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ కూడా ఎంతనో గొప్ప ఆశ పెట్టుకుని జీవిస్తున్నారు.
0: You have been leading your life with high ambitions and aspirations.
1: కాని ఆశకు తగినటువంటి ఒక ప్రయత్నం మనం చేస్తున్నామా లేదా అనేటువంటిది ప్రశ్నకు మీకు మీరే వేసుకోవాలి.
0: You have to question yourself whether your efforts are equal to proportion to your ambition or desire.
1: కనుక మొట్టమొదట మీ హృదయాన్ని పరీక్షించుకోండి.
0: Therefore examine your heart first.
1: నేను ఏ విధమైనటువంటి భావంతో ఈ జగత్తులో జీవిస్తున్నాను?
0: విత్ వాట్ ఫీలింగ్ ఐఎమ్ క్యారింగ్ ఆన్ దిస్ లైఫ్ సోజర్న్.
1: నేను ఏదైనా కొన్ని వాంఛన చేసి జీవిస్తున్నానా లేక నిశ్చలంగా నిర్మలంగా నిస్వార్థమైనటువంటి సేవగా నాకు జరుగుతున్నదా అనేటువంటి దాన్ని విచారణ చేయాలి.
0: ఇన్వెస్టిగేట్, ఎంక్వైరీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ ఎ డిజైర్ ఆర్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్.
1: కనుక మీరు ఈ డిజైర్స్ ను క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
0: Therefore gradually we have to cut short our desire.
1: ఈ డిజైర్స్ అంతా కూడాను మన జీవితానికి ఒక లగేజ్ వంటిది.
0: All these desires constitute a sort of luggage.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: మీ ఈ బాధ్యతను తగ్గించుకున్నప్పుడే మీకు తగినటువంటి ఒక శాంతి దిక్కుతుంది.
0: If you have less luggage, you'll be more peaceful.
1: కనుక మీరు క్రమక్రమేణా కూడాను ఈ వాంఛను అభివృద్ధి చేస్తున్నారని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
0: You are not making an effort to reduce your desire, but on the other hand, they are ever on the rise.
1: ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు.
0: So many thousands and thousands have assembled here.
1: కానీ హెడ్స్ చూస్తే అన్ని చాలా వేలకు ఉంటున్నాయి.
0: The heads are countless, so many.
1: కానీ భావము ఒక్కటే.
0: But only one feeling.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: It is only one soul, the spirit, that is present in everyone.
1: కానీ దేహాన్ని పురస్కరించుకుని మీరు ఉపాధి చేత మీకు ఇన్ని బాధలు పడుతున్నారు.
0: Basing on your body and the vesture you have put on, you carry on this life.
1: నీవు ఈనాడు ఒకడే ఉన్నావు.
0: టుడే యు ఆర్ ఓన్లీ వన్.
1: పాస్ అయిపోయి నీవు ఇంటికి వెళ్ళావు.
0: యు రిటర్న్ ఆఫ్టర్ గెటింగ్ త్రూ ది ఎగ్జామినేషన్.
1: తక్షణమే ఒక ఉద్యోగమునకు ట్రై చేస్తావు.
0: అండ్ యు ట్రై టు గెట్ ఎంప్లాయ్డ్.
1: ఉద్యోగం మంచి చిక్కినప్పుడే నీవు మ్యారేజ్ కూడా ట్రై చేస్తావు.
0: వెన్ వన్స్ యు గెట్ ద జాబ్ యు ట్రై టు గెట్ మ్యారీడ్.
1: మ్యారేజ్ చేసేటప్పటికీ ఒకరిగా ఉంటావు కానీ రెండు అయిపోతుంది.
0: సో లాంగ్ యూ హ్యావ్ బీన్ సింగిల్ ఆఫ్టర్ మ్యారేజ్ యూ ఆర్ నౌ టూ.

0: అప్పుడు ఒక బ్యాంగిల్ చేతిలో ఉంటే ఎంత ఆడిచినా శబ్దం ఇవ్వదు.
1: When you wear only single bangle, it will never make a sound.
0: రెండు బ్యాంగిల్స్ వేస్తే సౌండ్ వస్తుంది.
1: When you have two bangles, naturally you get the sound.
0: కనుకనే అప్పుడే క్రమక్రమేణా మీకు ఈ భౌతిక విషయంపై ఆశ పెరుగుతుంది.
1: Naturally, your bent of mind will be towards the word.
0: క్రమక్రమేణా ఇంకా సంవత్సరంలోకి ఒకటి ఈ విధంగా పిల్లలు అవుతూ వస్తుంది.
1: And then you will have children annually.
0: ఈ విధంగా పెరుగుతూ వచ్చే కొద్ది మీకు ఏమి శాంతి చిక్కుతుంది.
1: With this sort of progress, what kind of peace you would earn?
0: ఇవన్నీ కూడా కేవలము భ్రాంతుల వల్ల మనం కలిగించుకున్నవే కానీ ఇది నిజంగా సత్యమైనటువంటివి కావు.
1: This is all your attachment, but not truth.
0: సరైనటువంటి కానప్పుడు అవన్నీ మనకి ఎప్పుడు బాధనే కలిగిస్తుంటారు.
1: When they are not proper, they will put you to suffering.
0: కనుక మీరందరూ కూడాను క్రమక్రమేణ సమాజ సేవ చేయాలి.
1: Slowly you should decide to serve the society.
0: అనవసరంగా ఈ సంసారంలో పడి లేనిపోయి బాధలు పడేకుండా సమాజంలో చేరి సమాజ సేవ చేయాలి.
1: Instead of suffering all alone, you should join the society and serve the society.
0: ఈ సొసైటీలో చేరి మీరు సేవ చేసినప్పుడే మీకు బాధ క్రమక్రమేణ తగ్గుతుంది.
1: When once you join the society, serve the society, you will be free from all problems.
0: కనుక సర్వ్ చేయి.
1: Therefore you serve.
0: Love all, serve all.
1: Love all, serve all.
0: పరులను పరాయి వాడిగా భావించరాదు.
1: Never consider the other person different from you.
0: వాడు నేను ఒకటే.
1: You should always feel he and I are one.
0: జనమందరూ కూడా చేసినా ఒక్కడే ఒకడు.
1: In fact, all of us together are only just one.
0: ఇవన్నీ ప్రతిబింబములే.
1: These are all mere reflections.
0: Reflections, reactions, these are we do.
1: They stand for reactions, reflections and reason.
0: దీనిని ఈ సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మీకు ఎంతనో శాంతి కలుగుతుంది.
1: When once you understand this truth, you will be peaceful.
0: అప్పుడే ఈ చదువులు ఎందుకని, ఉద్యోగములు ఎందుకని, శాలరీలు ఎందుకని ఏమాత్రమో మనసు అటు ఇటు చెల్లించదు.
1: Then only there will be a definite meaning for the job that you have taken upon yourself and the profession you are engaged in.
0: కనుక మీరు మొదలు స్టడీస్ లో చేరండి.
1: Therefore first begin to serve.
0: అనగా సమాజ సేవ.
1: Meaning service to society.
0: సమాజం అంటే ఏమిటి?
1: What is society?
0: మన యొక్క ప్రతిబింబమే సమాజము.
1: Society is your own reflection.
0: నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: The society is your own reaction, reflection and resound.
0: దానిని మనం మాత్రం వదలకుండా మనం నిరంతరము దానిని సేవ చేస్తూ రావాలి.
1: Therefore we should not run away from society. We should constantly serve the society.
0: చేతులు ఇచ్చాడు.
1: God has given us hands.
0: పనం చేసే కోసం ఇచ్చాడు.
1: The hands are gifted to work.
0: అంటే గాని పేపర్ పైన రాయటానికి ఇవ్వలేదు.
1: Not simply scribble few lines on paper.
0: కనుక మీ చేతులు పూర్తి కూడా పని పెట్టాలి.
1: Therefore we should give adequate work to our hands.
0: Work is worship.
1: Work is worship.
0: Duty is God.
1: Duty is God.
0: మీ డ్యూటీ.
1: Do your duty, says Bhagavan.
0: కనుక ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈ వయసు లోపల మీకు అన్ని శక్తులు సమృద్ధిగా ఉంటున్నవి.
1: At this age you have all potentialities, capacities.
0: మొట్టమొదటిది ఉపాధి, దేహము.
1: The first one is the body.
0: ఉపాధికి అంటే గొప్పది ఇంద్రియములు.
1: The body that consists of senses.
0: ఈ సెన్సెస్ కంటే గొప్పది అనేక రకముల మనసు.
1: Beyond the senses is the mind.
0: మైండ్ కంటే గొప్పది బుద్ధి.
1: Greater than the mind is the intellect.
0: ఆ ఇంటెలెక్ట్ కంటే గొప్పది ఆత్మ.
1: Beyond this intellect is ఆత్మ.
0: కానీ ఆత్మను మీరు నిరంతరము స్మరించుకుంటూ ఉంటే ఈ బంధనంతా ఒకటి లేకుండా.
1: Therefore, when once you ponder over this consciousness Atma, you will be free from bondage.
0: మనసు నుంచి ఇంద్రియములు చాలా వికార స్వరూపాన్ని ధరిస్తున్నాయి.
1: Because of the perverted, diverted mind, the senses have spoiled you.
0: ఓ చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఈ దేహానికి మాతృమూర్తి,
1: the mother of this physical body of Bhagavan,
0: ఒకనాడు బావికి వెళ్లి నీరు తీసుకుని వస్తుండాలి.
1: One day she was fetching water from the well.
0: వస్తూ ఉంటే ఏమో ఆమెకు ఒక మైకంగా వచ్చింది.
1: All of a sudden she felt reeling sensation.
0: ఎందుకు ఇట్లా వస్తుంది అని బింది కింద పెట్టింది.
1: Just put down that earthen pot she was carrying.
0: అమ్మ నేను నీలో ప్రవేశిస్తున్నాను.
1: Then she heard the voice, I am getting into you.
0: ఎవరు దయమా భూతమా త్యాజమా ఎవరు ఎవరు నాలో ప్రవేశిస్తున్నది అని చెప్తున్నది అని భయపడిపోయింది.
1: She was totally afraid of this situation. What is the spirit that is getting into me? Is it an angel or a demon? What is the situation?
0: లేదమ్మ, లోక సంరక్షణార్థ నిమిత్తమై నేను మీలో వస్తున్నాను.
1: No! I am getting into your womb for the welfare of the whole of the universe.
0: అప్పుడు అదే దినమే
1: కరణం సుబ్బమ్మ
0: ఆమె ఆనాడు సత్యనారాయణ పూజ చేస్తున్నారు.
1: That day she was performing సత్యనారాయణ పూజ.
0: అప్పుడు పిలిచి ఈశ్వరమ్మ నువ్వురా అనిపించేది.
1: And she invited ఈశ్వరమ్మ to participate.
0: ఆమె పేరు మొదలు ఈశ్వరమ్మ అని లేదు.
1: In fact, her original name was not ఈశ్వరమ్మ.
0: కానీ కొండమరాజు ఇంటికంత గొప్పవాడు.
1: కొండమరాజు ఇస్ ఎ గ్రేట్ మ్యాన్, ఎ నోబుల్ సోల్.
0: ఆయన అప్పుడు ఆమె ఈశ్వరత్వంతో జన్మించిన కనుక ఈశ్వరమ్మ అని పేరు
1: పెట్టారు. As she has gifted to this world Ishwara, she is given the name Ishwaramma.
0: Ante kramakramena perugutu prapanchamlo samajamlo chaala vishalam aipoyindi.
1: Day by day the name has spread far and wide.
0: Ishwaramma ante emi? ఈశ్వరుడికి అమ్మ అనేటువంటి ఒక అర్థం.
1: వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ నేమ్ ఈశ్వరమ్మ? ద మదర్ ఆఫ్ ఈశ్వర, గాడ్ హింసెల్ఫ్.
0: కనుక ఈశ్వరమ్మ అని పిలుస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ షీ హాస్ బీన్ అడ్రెస్డ్ యాజ్ ఈశ్వరమ్మ సిన్స్ దెన్.
0: పిల్లల పైన ప్రేమతో ఉండినటువంటి ఒక దీనితో ఈశ్వరాంబ అని చెప్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ ఫర్ చిల్డ్రన్, people think that she is named as Ishwaramba.
0: Atti pertho ame charamane avutu untundadi prapanchamulo.
1: She has been quite popular by this name Ishwaramba.
0: Ekkada poyinappudikini Ishwaramba Ishwaramba Ishwaramba ani pichetuntaru.
1: Wherever she goes people approach her and call her Ishwaramba Ishwaramba.
0: Anta jarigin tarvata mari moodava nenaro Ishwaramba ఈ బిడ్డను ఎత్తుకుని కరణం సుబ్బమ్మ ఇంటికి వెళ్ళింది.
1: అండ్ ఈశ్వరమ్మ వెంట్ టు ద రెసిడెన్స్ ఆఫ్ కరణం సుబ్బమ్మ క్యారీయింగ్ ద చైల్డ్.
0: ఆ సుబ్బమ్మ చాలా గొప్ప గుణవంతురాలు.
1: సుబ్బమ్మ ఈజ్ హైలీ వర్చువస్.
0: అందులో ఈ గ్రామానికంతా చాలా పెద్ద.
1: అండ్ షీఈస్ ఎల్డర్ ఇన్ దిస్ హోల్ ఆఫ్ విలేజ్, హైలీ రెస్పెక్టెడ్.
0: అటువంటి ఆమె చాలా గొప్ప గుణం అయిపోయి ఈశ్వరమ్మ కొడుకు ఈశ్వరమ్మ కొడుకు ఈశ్వరమ్మ కొడుకు.
1: As she is being virtuous one, she could understand that Bhagavan is the son of Ishwaramma.
0: ఈ విధంగా జరుగుతూ వస్తుంటే కొంతకాలంలో ఆమెకు మనసు మార్పు వచ్చేసింది.
1: As things went on like this, there was transformation in her.
0: భక్తులు వచ్చిన వారందరూ కూడాను ఆమె ఇంటిలోనే భుజించేటువంటి వారు.
1: In those days, all devotees stayed at her residence.
0: ఏది చేసినా గాని స్వామి కోసం చేసేది ఆమె.
1: Whatever she made, all preparations are for Bhagavan only.
0: నేను ఎప్పుడు కూడా ఇంటిలో ఉండేవాడిని కాదు.
1: Bhagavan never stayed at home.
0: కొండలు గుట్టలు తిరుగుతూ ఉండేటువంటి వాడిని.
1: Bhagavan used to move about all the mountains down the valleys.
0: నేను ఎక్కడ పోయినప్పటికీ ఆమె అన్ని చేసుకునేది, ఒక టిఫిన్ క్యాబ్ లో పెట్టుకునేది, నేను ఎక్కడ పోతే అక్కడ వెతుక్కుంటూ వచ్చేది.
1: సుబ్బమ్మ యూస్డ్ టు క్యారీ ఇన్ ఎ టిఫిన్ బాక్స్ ఆల్ హర్ ప్రిపరేషన్స్ అండ్ వెన్ క్లోజ్ టు భగవాన్ వేర్ ఎవర్ హీ వాజ్.
0: ఈశ్వరమ్మ కంటే కూడాను ఆమె చాలా గొప్ప ప్రేమ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కరణం సుబ్బమ్మ లవ్స్ భగవాన్ మచ్ మోర్ దాన్ ఈశ్వరమ్మ.
0: అప్పుడు ఈ విధంగా వస్తుండగా ఒకనాడు చెప్పింది.
1: As things went on like this, one day she declared,
0: Amma, Dwapara Yugama Lopala Krishna puttadu. Kani evariki puttadu? Devaki Devaki puttadu.
1: You know, in Dwapara age, Krishna was born to Devaki.
0: Kani peru vachinadi ee yokka Yashodaku.
1: But the name reputation came to Yashoda.
0: బిడ్డలు కనేటువంటి యొక్క తత్వము తల్లికి తెలుసు కానీ మరొకరికి తెలియదు.
1: ద నేచర్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ బెస్ట్ నోన్ టు ద మదర్ అండ్ నన్ ఎల్స్.
0: కష్టపడటం నా వంతు, కరుణ చూచుట నీ వంతు అని ఆ యొక్క కుంతీదేవి చెప్పేది.
1: అండ్ ఇట్ వాస్ ఎన్ అపీల్, ఇట్ ఈస్ మై నేచర్ టు పుట్ యూ టు డిఫికల్టీస్ అండ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు కన్ఫర్ గ్రేస్ అపాన్ మీ.
0: కానీ ఆ గర్భం నుంచి పుట్టిన తక్షణమే బిడ్డ చాలా కెవ్వని ఏడ్చింది.
1: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ దర్స్ లౌడ్ క్రై.
0: ఈ ఏడ్పును విని
1: లిసనింగ్ టు ది క్రైస్
0: అందరు కూడా పరిగెత్తి వచ్చారు.
1: ఆల్ ర్యాన్ అండ్ కేమ్ క్లోజ్.
0: ఎందుకంటే ఆ ఏడ్పే వేరే రకమైనటువంటి ఏడ్పు.
1: బికాస్ దట్ లవ్ క్రై ఇట్సెల్ఫ్ ఇస్ మిస్టీరియస్.
0: అప్పుడు అందరూ చేరి కట్టగడపటికి హారతులిచ్చి చాలా ఇదిగా చేశారు.
1: ఆల్ హ్యావ్ అసెంబ్ల్డ్ పేడ్ దేర్ రెస్పెక్ట్స్ అండ్ ఒబేసాన్స్.
0: కానీ ఆనాటి నుంచి కూడాను క్రమక్రమేణ ప్రతి ఒక్కరు కూడాను నన్ను ఒక అతీతమైనటువంటి మానవునిగా నన్ను చూసేవారు.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ భగవాన్ ఈజ్ వ్యూడ్ ట్రాన్సెండెంటల్ బియాండ్ దిస్ వరల్డ్.
0: ఇది సామాన్యమైన పిల్లవాడు కాదు.
1: He is no ordinary one.
0: ఇతను ఏదో ఒక శక్తివంతమైనటువంటి ఒక దీనిని కలిగినవాడు.
1: People have understood that is mighty with a divinity in depth in him.
0: ప్రతి ఒక్కరు కూడాను నా వెంట పిల్లలందరూ పరిగెత్తిచ్చేవాడు.
1: All village boys used to run after Bhagavan.
0: ఒకరు నేను ప్రశ్నించేటువంటి వాడిని, నీకేం కావాలి, ఇకేం కావాలి, ఇకేం కావాలి.
1: స్వామి యూస్ టు పుట్ క్వశ్చన్స్, వాట్ ఈస్ ఇట్ యు వాంట్, వాట్ డు యు వాంట్.
0: ఒక నాకు పెన్సిల్ కావాలని, పెన్నులు కావాలని, టీప్ కావాలని, అపార్ట్మెంట్ కావాలని ఒకరికొకరిగా కోరేటువంటి వారు.
1: ఈచ్ వన్ వాంటెడ్ లైక్ దిస్, వన్ వాంటెడ్ పెన్, అనదర్ వాంటెడ్ పెన్సిల్, అనదర్ వాంటెడ్ స్వీట్స్ లైక్ దట్.
0: అడిగినవన్నీ కొట్టి ఖాళీ బ్యాగ్ నుంచి తీసి ఇచ్చేటువంటి వాడిని.
1: Swami used to pick up from the empty bag whatever that has been requested by his boy.
0: Na dagira oka naya paisa ledu.
1: Bhagavan was not having with him even single naya paisa.
0: Kaani inni istunte ivanni ekkadi nunchi vastunnayi ee pillalu vaallallo vaallu navukuneetunte vaallu.
1: When Bhagavan was giving all these things out of the empty bag, they were wondering where from they come.
0: Oganaadu nenu akkada bag betti నేను లోపల వెళ్ళాను.
1: వన్ డే భగవాన్ కెప్ట్ బ్యాగ్ అసైడ్ అండ్ వెంట్ ఇన్.
0: బ్యాగ్ అంతా చూచారు.
1: దే సర్చ్ ఆల్ ఓవర్ ద బ్యాగ్.
0: ఈ పిల్లలంటే సామాన్యులు కాదు.
1: బాయ్స్ ఆర్ నాట్ ఆర్డినరీ.
0: అన్ని చూచారు.
1: దే సర్చ్ ఆల్ ఓవర్.
0: ఎక్కడ గాని ఒక పిన్ కూడా చిక్కలేదు.
1: దే కుడ్ నాట్ గెట్ ఈవెన్ ఎ సింగిల్ పిన్.
0: అప్పుడు ఓహో ఇవంతా ఎక్కడి నుంచినో వస్తున్నాయి అని ఆశ్చర్యపడ్డారు.
1: Then they were very much surprised to know that they have come from somewhere.
0: ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: Where do they come from?
0: కొంచెం తల్లి మేనే ఇస్తున్నా అంటే తల్లి దగ్గర కూడా నా ఉన్నాయా పైసా లేదు.
1: Is mother giving? No. She is not having any money. Single paisa.
0: ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలంతా నా వెంట ఎప్పుడు తిరిగేటువంటి వారు.
1: Right from childhood, Bhagavan was surrounded by boys, many other boys.
0: క్రమక్రమేణా స్వామి పేరు దినదినములకు పెరిగిపోతూ వచ్చింది.
1: Bhagavan's name was spreading day by day.
0: ఈ పెరుగుతూ వచ్చే కొద్దీ కొంతమందికి అసూయలు పుట్టాయి.
1: As this was happening, some felt jealous of him.
0: Jealousy.
1: Some developed jealousy in
0: him. ఈ జెలసీ పుట్టి పుట్టి పుట్టి కట్టగలపడికి ఈ ప్రపంచమంతా వ్యాపించిపోయింది.
1: This jealousy led to further expansion of his name and reputation.
0: ప్రతి దేశం వారు కూడా వారి వారి సంవత్సర దినం వచ్చినప్పుడు పుట్టిపత్రిక వచ్చటము, పుట్టిపత్రి లోపల ఫంక్షన్ చేసుకోవటము, ఆనందంగా వెళ్లిపోవటము.
1: పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ దే స్టార్టెడ్ అసెంబ్లింగ్ హియర్ సెలబ్రేటింగ్ దర్ యాన్యువల్ ఫంక్షన్స్.
0: కేవలం అన్ని మతముల వారు కూడా ఇక్కడ చేరేటువంటి వారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్ అండ్ రిలీజియన్స్ అసెంబ్ల్ హియర్.
0: ఇంతేకాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: అనేక రకములైనటువంటి కథలు కూడా కల్పించేటువంటి వారు. విరుద్ధమైనటువంటి కథలు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే స్టార్టెడ్ స్ప్రెడింగ్ సమ్ రూమర్స్ విచ్ ఆర్ కాంట్రడిక్టరీ టు ది డివినిటీ.
0: మరి కొంతకాలమైన తర్వాత మహమ్మడన్స్ వచ్చారు.
1: దట్ విల్ బి ఫాలోడ్ బై మహమ్మడన్స్ గ్యాదరింగ్ హియర్.
0: ఇక్కడ వచ్చి స్వామి మా పండుగ కూడా ఇక్కడే చేసుకుంటాము అన్నారు.
1: దే ఆల్సో సెడ్ విల్ హ్యావ్ అవర్ సెలబ్రేషన్ హియర్ ఇన్ దిస్ క్యాంపస్.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క మతం వారంతా వచ్చి చేరిపోతూ వచ్చి
1: లైక్ దట్ ఫాలోవర్స్ ఆఫ్ ఎవ్రీ రిలీజియన్ గ్యాదర్ హియర్
0: అని చెప్పాను. ఆల్ ఆర్ వన్
1: భగవాన్ సేస్. ఆల్ ఆర్ వన్
0: మతములన్నీ వేరు,
1: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్,
0: మార్గము ఒకటి.
1: బట్ ద పాత్ ఈజ్ వన్.
0: వస్త్ర భేదం వేరు, వస్తు ఒకటి.
1: యాన్ ఈజ్ డిఫరెంట్ బట్ క్లాత్ ఈజ్ వన్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్.
0: కనుక బంగారం ఒకటి, ఆత్మతత్వము ఒక్కటే.
1: దట్ కాన్షియస్నెస్ గోల్డ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ విధంగా వచ్చేటప్పటికి మొన్న కొంత లండన్ లోపల ఒక విధమైన సభ జరిగింది.
1: రీసెంట్లీ దేర్ ఇన్ లండన్ ఏ బిగ్ కాన్ఫరెన్స్ వాస్ హెల్డ్.
0: అక్కడ కూడా విరుద్ధమైనటువంటి భావం పెరిగిపోయింది.
1: దేర్ ఆల్సో డెవలప్డ్ ఏ సార్ట్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్.
0: వారి మతం పెరిగిపోతుంది అని కొంతవరకు జెలసీ అభివృద్ధి అయిపోయింది.
1: దే డెవలప్డ్ ఏ టింజ్ ఆఫ్ జెలసీ.
0: ఈ జెలసీ వల్ల అనేక రకముల దేనిపోయి పిచ్చి పిచ్చి లెటర్స్ అంతా రాయటము, లెటర్స్ లోపల వచ్చేటువంటి చెడు విషయాలంతా కూడా పేపర్స్ లో వేయటము, ఈ విధంగా జరిగింది.
1: It so happened there, they started spreading all that is false, all that is totally wrong, all that is completely negative.
0: అప్పుడు కొంతమంది చేరారు.
1: At that moment some have assembled.
0: సూరి అని మీకు తెలుసు.
1: There in London.
0: సూరి.
1: సూరి.
0: ఆయన దీన్ని ఎదుర్కొన్నాడు.
1: He faced this challenge.
0: ఎదుర్కొని వారితో ఎన్నో విధములుగా వాదించారు.
1: అండ్ హీ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ విత్ ఎవ్రీబడి.
0: అనేక చెడ్డ రకమైనటువంటి విషయాలంతా రాస్తూ వచ్చారు.
1: అండ్ హీ స్టార్టెడ్ రైటింగ్ అగెన్స్ట్ ఆల్ దట్ ఇస్ ఫాల్స్.
0: కట్టగబడి నిలిచిపోయింది.
1: అల్టిమేట్లీ సిచ్యువేషన్ ఇస్ పాసిఫైడ్.
0: సత్యసాయి బాబాను పరీక్షించాలంటే సత్యసాయి బాబా దగ్గర ఉండి దాన్ని అన్ని విధాలు అనుభవించి దాని తర్వాత మీరు రాయాలి. కానీ ఎవరి మాటలో విని ఏ గాఢ మాటలతో మీరు ఈ విధంగా ప్రచారం చేయటం మంచిది కాదు అన్నాడు.
1: ఇట్ వాజ్ క్లియర్లీ రిటన్ కమ్ టు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా, స్టే హియర్, ఎక్స్పీరియన్స్ హిమ్ అండ్ దెన్ ఓన్లీ రైట్ ఆర్ డిక్లేర్.
0: ఎవరి మాటలో వింటే ఏమొస్తుంది? వాడేమి చూచారా? వాడెవరైనా విన్నారా? ఎవరికి ఎవరికి సంబంధం? వారి మాటలే వారికి నమ్మకం లేదు. అలాంటి ఇతరుల మాటలు నమ్ముతారు.
1: యూ కెనాట్ క్యారీ అవే బై ద గాసిప్ హియర్ సే వెన్ యూ డోంట్ బ్యాంక్ అపాన్ యువర్ ఓన్ వర్డ్ హౌ డు యూ లిసన్ టు అదర్స్.
0: ఈ విధంగా ప్రచారం జరుగుతూ వచ్చేసేసి
1: అండ్ దిస్ హాస్ బీన్ ద ప్రొపగాండా దేర్.
0: ఇది క్రమక్రమేణా అన్ని కంట్రీలకు ప్రాప్తి పోయింది.
1: అండ్ దిస్ హాస్ స్ప్రెడ్ టు అదర్ కంట్రీస్ టు
0: ఇండియా కూడా వచ్చేసేసింది.
1: ఇట్ రీచ్డ్ ఇండియా ఆల్సో.
0: బుర్రలు వేరు వేరు,
1: హెడ్స్ ఆర్ డిఫరెంట్,
0: థాట్స్ వేరు వేరు,
1: థాట్స్ వేరీ.
0: కనుక అందరు కూడా ఏకమైపోయారు.
1: What happened ultimately, all of us said to all of them?
0: విదేశీ పత్రికలను వీళ్ళు అనుసరిస్తూ వచ్చారు.
1: In fact, they have been following all that is false.
0: విదేశీ యొక్క వార్తలను అనుసరిస్తూ వచ్చారు.
1: They have been following all that is alien to them.
0: కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు.
1: In fact, they have no experience on their own.
0: ఈ విధంగా చేస్తూ చేస్తూ క్రమక్రమేణా వాళ్ళు ఎట్టయినా కానీ ఈ పేరును తగ్గించాలి అని పట్టుదల పట్టారు.
1: They have determined to defame him.
0: కానీ ఎవరి చేత కాదు.
1: It is impossible for anybody to defame him.
0: ఈనాడే కాదు, ఏనాటికైనా కూడాను దీనిని పేరు ప్రతిష్టలకు ఎవరు కూడాను లొంగిపోవచ్చుందే కానీ దీన్ని సాధించడానికి ఎవరి తరము కాదు.
1: Not only now, any time in future, there will be no blemish, there will be no spot, and the prestige and the dignity, the esteem of avatarhood will never diminish, can never be reduced.
0: Sai anetvantidi eppudiki shashvatamainatundi.
1: But there's one thing that is permanent and eternal.
0: Ee sai anetvanti pedamlo ఎవరు కూడా మార్చలేరు.
1: ద నేమ్ సాయి నన్ కెన్ చేంజ్.
0: తోచినట్టుగా మాట్లాడవచ్చును.
1: యు కెన్ స్పీక్ యాజ్ యు లైక్.
0: నాలుకకు ఎముకలు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ టంగ్ ఇస్ నాట్ సపోర్టెడ్ బై ఎనీ బోన్.
0: కనుక అది ఎట్టంటే అట్టు తిరుగుతుంది.
1: ద టంగ్ కెన్ టర్న్ ఇన్ ఎనీ వే.
0: ఇంతే కాదు, ప్రపంచం ఎందు కూడాను కాచిన చెట్టుకే రాడు దెబ్బలు.
1: In this world, you notice, it is the tree that bears fruits will be pelted at by stones.
0: ఆ కాచిన మంచికి అన్ని విధాలా మంచి చేసేటువంటి వారికి ఎన్నో వస్తుంటాయి.
1: Just as the fruit bearing tree, all those that are great will face difficulties of this sort.
0: కనుక ప్రతి దాని యందు కూడాను ఈ విరుద్ధమైన కష్టములకు నష్టము, ఆదాయములకు కీడు కలుగుతూనే ఉంటాయి.
1: అండ్ దేర్ఫోర్ దేర్ బి ఛాలెంజెస్ ఫర్ ఎనీథింగ్ దట్ ఇస్ గ్రేట్, ఫర్ ఎనీథింగ్ దట్ ఇస్ సూపర్బ్, బికాజ్ దే ఫేస్ సో మెనీ ఆబ్స్టకల్స్ ఆన్ దేర్ వే.
0: అన్ని వచ్చినప్పటికీ మనం సత్యం పైన ఆధారపడినప్పుడు ఎవరు కూడా ఏ విధి కూడాను దాన్ని కదిలించలేదు.
1: అండ్ ద ట్రూత్ ఈస్ ద బేసిస్. ట్రూత్ విల్ ఆల్వేస్ ట్రయంఫ్. నన్ కెన్ అబ్జెక్ట్ ఆర్ స్టాండ్ ఇన్ ఇట్స్ వే.
0: ట్రూత్ తో ఎంతో మంది పోరాడినప్పటికీ వారు దాన్ని సాధించలేరు.
1: నన్ కెన్ అచీవ్ ట్రూత్. అండ్ ఇట్స్ ద ట్రూత్ దట్ విల్ సస్టైన్, దట్ విల్ రిమైన్ ఫర్ ఎవర్.
0: కనుక మీరు ఈ సత్యమును సత్యంగా అది పెట్టుకోండి.
1: సో హోల్డ్ ఆన్ టు దిస్ ట్రూత్, క్లింగ్ ఆన్ టు దిస్ ట్రూత్.
0: దాని తర్వాత ఏం జరిగినా జరుగుతుంది,
1: ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ ఆర్ బౌండ్ టు హ్యాపన్.
0: సత్యంతో నిలిచినటువంటి వాడికి విజయం తప్పింది కాదు.
1: A man of truth will always win.
0: కనుక సత్యాన్ని వదలకుండా ఉండాలి.
1: Thou never give up truth.
0: అందుకోసమని భగవంతుణ్ణి truth is God అన్నారు.
1: Therefore, who is God? Satya is the truth. Truth is God.
0: ఆ ట్రూత్ ని ఎవరు కూడా కదిలించలేదు.
1: This truth is unshakable.
0: ఈ ట్రూత్ ఎక్కడి నుంచి పుట్టింది?
1: What is its origin, the truth?
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other dharma beyond truth.
0: ధర్మం నుంచి ట్రూత్ వచ్చింది. ఆ ధర్మం అనేటువంటిది శాంతిని పెంచుతుంది.
1: అండ్ ఇట్ ఇస్ ద వే ధర్మ దట్ కన్ఫర్స్ శాంతి, పీస్.
0: పీస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ పీస్?
0: శాంతి లేకపోతే వాడు క్షణమైన జీవించలేడు.
1: వితౌట్ పీస్ మ్యాన్ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: కనుకనే త్యాగరాజు చెప్పాడు, శాంతం లేక సౌఖ్యం లేదు.
1: త్యాగరాజు సెడ్ దేర్ కెనాట్ బి హ్యాపీనెస్ వితౌట్ పీస్.
0: శాంతిని పోషించుకుంటూ పోతే ఆ శాంతి రూపమే ప్రేమనే ఉద్భవిస్తుంది.
1: When you develop this peace, all the rest of things naturally follow.
0: ఆనందమే ఉద్భవిస్తుంది.
1: It ends up in conferring bliss, ananda.
0: ఆ ట్రూత్ అనేటువంటిది అంత ఆనందమైన.
1: Truth is blissful.
0: దాని నుంచిని అహింస.
1: That gives rise to ahimsa, non-violence.
0: అనగా హింస ఉన్నటువంటి వాడు ఈ హింసకి ఏమాత్రం పోలేడు.
1: There is no scope for any violence or himsa.
0: ప్రేమ ఉన్నటువంటి వాడికి హింసించాలనే భావమే రాదు.
1: A man of love will never entertain violent thoughts.
0: కనుకనే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ఐదు కూడాను మంచి ప్రాణములు.
1: Therefore, Bhagavan wants us to know that these are five cardinal principles, life breaths, satya, dharma, shanti, prema, ahimsa.
0: ఇవి మానవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
1: These are supposed to be the main qualities of mankind.
0: కనుకనే ఈనాడు హ్యూమన్ వాల్యూస్ పెంచాలి.
1: Therefore, there is dire need to develop human values.
0: కనుకనే ఈనాడు సత్య, ధర్మ, ప్రేమ, శాంతిని మనం పెంచుకుంటూ పోవాలి.
1: We have to develop faster, grow more of these human values.
0: అప్పుడే ఈ దేశం నందు శాంతి అనేటువంటిది తప్పక జరుగుతుంది.
1: Then only this country will establish peace eternal once for all.
0: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడాను ఆశ, ఆశ, ఆశ, ఆశ.
1: All over, wherever you go, you find desire controlling.
0: Desires ఒక లిమిటే లేదు.
1: Desires are growing limitlessly.
0: ఒక డిగ్రీలో కానీ, ఒక ఆశలో కానీ, ఒక వాంఛలో కానీ ఏమాత్రం ఒక పరిమితం లేదు.
1: In any area of human life, in all our endeavors, there seem to be no limit at all.
0: ఎంత చదువు చదివినప్పటికీ ఇంకా చదవాలి, చదవాలి, చదవాలి.
1: In spite of learning, one wants to learn, study more and more.
0: కాలంని వ్యర్థం చేసుకునేటువంటి వాడే ఈ చదువు ఊరికి చదవాలి, చదవాలి, చదవాలి పోతుంటాడు.
1: People waste their time by constantly studying, reading more and more.
0: కానీ నిజంగా ఒక దాంతో తృప్తి పడండి, చదువుపైన ఏమాత్రం ఆశ ఉండదు.
1: But in fact, if it doesn't give you self-satisfaction, the mere study is useless.
0: కనుక మీరు చదువు కోసమని మీరు పాటుపడకండి.
1: Therefore, don't concentrate on study only.
0: ఈ చదువులంతా ఇప్పుడు భౌతికమైన, లౌకికమైనటువంటి యొక్క చదువులు.
1: The studies that you acquire here, they are secular, they help for your living.
0: అసలు మన భారతీయుల యొక్క మానవతా గుణములు మూడు, నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము, ఈ మూడు గుణములను ఈ కవులు చంపెట్టారు.
1: And in fact, there are three main principles, objectives of education according to Bharat culture. They are, one is spirituality, other morality, and third dharmic righteous.
0: ఈ మూడింటిని మన కవులు దాన్ని పూర్తి నిర్మూలన చేశారు.
1: All our authors have not given place to these three values.
0: కనుకని ఈనాడు ఏమి చదువు చదివినా గాని ఏమి ప్రయోజనం లేదు.
1: Therefore, in spite of very high learning, we are not progressing.
0: పుస్తకములు పఠించితిని.
1: I have gone through books.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు.
1: I have read thoroughly all sacred texts.
0: నిష్ఠురమైన విద్యలను నేర్చుతినంటున్నాను.
1: Why do you pride yourself that you are an expert in all knowledge?
0: నీ ప్రస్తుతమైన హస్తమందు ఉండేటువంటి గుణములు నీ పోషించుకోలేనటువంటి వాడు ఏ చదువు లేకపోతే ప్రయోజనం ఉండదు.
1: If you cannot join both of your hands and pay obeisance to God, and if you can't work, what for is your education?
0: దైవ ప్రీతి ఒకటి మాత్రమే పెద్దదిగా పెట్టుకోండి.
1: Therefore, keep one thing as main thing, the love of God, which you should develop more and more.
0: ఆ ప్రేమ ఒకటి మీరు నింపుకుంటే,
1: with that divine love,
0: అన్ని సరిపోతాయి.
1: Everything would be appropriate and correct.
0: ఆ ప్రేమ లేకుండా ఎన్ని పెట్టుకున్నప్పటికీ అన్ని కనెక్షన్లు అంతా కూడా నాశనం అయిపోతాయి.
1: Without that divine love, whatever you may have, they are sure to vanish.
0: ఆ డివైన్ లవ్ మెయిన్ స్విచ్.
1: Therefore, this divine love is the main switch.
0: A main switch off chesi enni barthu vittaga manavulu.
1: If you put off the main switch, no matter whatever you do with the remaining switches.
0: Danni ando petti ee switch uttira gaani light vastundi.
1: If the main switch is on, the rest of the switches are functional.
0: Kanga main switch manavuniki manavutundi.
1: Therefore, the main switch for mankind is this humanness or human quality.
0: Anduvalane Ishwaramma chaala kaalamu ento swami tatchukuntu undedi.
1: Ishwaramma thought of Bhagwan for very long time.
0: Lobaliki vellindi plan chesindi kaapi teeskundi marana davachukundi.
1: And just gone in, she had her bath, she rested and sat there in the veranda.
0: Veranda lo kucchoni swami swami swami ani pichindi.
1: While sitting there in the veranda, she said swami swami swami
0: moodu pariyayalu pichindi.
1: She called Bhagwan swami swami 3 times.
0: Vastunnanu vastunnanu annaru.
1: Bhagwan said I'm coming.
0: Vastunnara meeru ani cheppindi.
1: She said, are you coming?
0: Yes, I'm coming. Said,
1: yes, I'm coming.
0: Coming ani daggariki digi petikal digi daggariki vachanu.
1: Swami climbed down the steps and came close to her.
0: Chei pattukundi.
1: And she held his hand.
0: Kanti neeru kaarchindi.
1: And she was shedding tears.
0: Kannu mustindi.
1: He closed her eyes.
0: Kani, not crying, the happiness.
1: She was extremely blissful.
0: Kannu mosindi.
1: And she closed her eyes, breathed her last.
0: Ee life undinanta variki ee okka deham.
1: This body is valuable so long there is life.
0: Life potane body emi prayojanam, kanato samanam.
1: The moment life is gone, body is useless.
0: Ippudu tachime cheppanu. డ్రైవర్ చెప్పి బాడీని పుట్టుబతి తీసుకుని పోవస్తుంది.
1: దెన్ భగవాన్ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ద బాడీ బి టేకెన్ టు పుట్టబర్తి.
0: ఈ విధంగా ప్రతి దానికి కూడా బాడీ బంధన.
1: బాడీ ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బాండేజ్.
0: ఆ బాడీని భగవంతునికి అర్పితం చేస్తే ఏ బంధన ఉండదు.
1: దెన్ వన్స్ ద బాడీ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్, it is not bondage.
0: Senses kuda andulone nilichipothayi.
1: The senses also will not be so powerful.
0: Ee matram kuda chalaname undadu.
1: There will be no movement at all.
0: Kani appudappudu vastuntayi konni.
1: Certain things do happen in the course of life.
0: Vachinavi matramu tiri bhagavantuni tappite tappaga evvariki teliyadu.
1: Whatever that happens in our life, then once it is offered to God, nothing can shake you or worry you.
0: Prema sarvapunara.
1: Embodiments of love.
0: Meerandaru kodanu chadivedi chadavandi. Idi laukikamaina bhautikamaina chadavudu.
1: Yes, certainly acquire knowledge. Study well. Learn what all you are supposed to.
0: Ee bhautikamainatuvanti peru kodanu sampadinchukovali.
1: The worldly possessions, acquisitions, no doubt, are necessary.
0: Endukante tallidandrulu దీన్ని ఆశ్రయించి ఉంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పేరెంట్స్ హ్యావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్.
0: వారిని కూడా తృప్తిపరచాలి.
1: యూ షుడ్ సాటిస్ఫై ప్లీజ్ యువర్ పేరెంట్స్.
0: మాతృదేవో భవ Pitudeva Bhava, Acharya Deva Bhava, Aditi Deva Bhava.
1: Mother is God, father is God, teacher is God, guest is God. You should please them all. And you also be happy. And God also will make you more happy. Without divine love within you, all your learning is useless. At this age, study well what you are supposed to. In this world, it is absolutely necessary to get a good name. To also earn reputation in society. This what Bhagavan wants from you, that you should get a good name. He doesn't want you to be simply highly educated.
0: There are
1: many people, educated people. What is that they have done to student community? They have not done anything, students. Better you work hard. Make society happy.
0: Society happy చేసినప్పుడే మీ యొక్క జీవితము సార్థకం అవుతుంది.
1: When once you make the society happy, your life is redeemed.
0: కనుక సొసైటీకి తగినటువంటి సహాయం చేయండి.
1: Therefore render all possible help to the community, society.
0: అప్పుడే స్వామికి చాలా ఆనందం.
1: Your service to society will make Bhagavan extremely happy.
0: కనుక మీరందరూ చదవండి, పెండింటి చేసుకోండి, బిడ్డలు కనండి, కానీ ఆనందంగా ఉండండి. దైవచింతన మాత్రం మానకండి.
1: యు స్టడీ వెల్, గెట్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్ ఇన్ జాబ్స్, గెట్ మ్యారీడ్, హ్యావ్ చిల్డ్రన్, బట్ యెట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ యు షుడ్ బి హ్యాపీ, నెవర్ ఫర్గెట్ గాడ్, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: దైవాన్ని మరచినటువంటి యొక్క మార్గము ఏ మార్గమైనా సరే పట్టి సాధించండి.
1: బై ఫర్గెటింగ్ గాడ్, వాట్ ఎవర్ పాత్ యు మే ట్రెడ్, యు విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: అది స్వామి యొక్క ఈనాడు ఆశీర్వాద పదము.
1: భగవాన్ బ్లెసెస్ యు ఆల్ సచ్ దట్ యు విల్ నెవర్ ఫర్గెట్ గాడ్, దట్ యు విల్ హోల్డ్ ఆన్ టు గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
0: ఈ నామము అందరికీ కూడా చాటండి. ఈ నామమును వీధి వీధి చాటండి.
1: యు స్ప్రెడ్ ద మ్యాచ్లెస్ గ్లోరీ ఆఫ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ స్ట్రీట్ ఇన్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ కార్నర్.
0: అప్పుడే అందరి ఎందు కూడా దైవత్వం ఆవిర్భవిస్తుంది.
1: దట్ గివ్స్ రైజ్ టు ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ విద్ ఇన్.
0: క్రమక్రమేణా ఇంకా సమీపానికి వచ్చేకూడదు, మరింత అధికం కావాలి.
1: As you come closer and closer, you need more of light and effulgence.
0: అప్పుడు అది మరింత ధన్యమైనటువంటిది.
1: That leads to fulfillment of life in a greater measure.
0: ఈ లౌకికమైన సుఖాలు సుఖాలు కాదు.
1: The worldly pleasures are not real.
0: ఈనాడు సుఖం అంటారు, రేపటి దినం కష్టం అంటారు.
1: Today you may find it difficult, but tomorrow you will find it simple and easy.
0: Today sannu puttadu antaru. Sannu puttadu.
1: Today you are so happy because you have a son. Son is born in the family.
0: Anaru santoshanga untadu.
1: You are very happy that day.
0: Rendo dinamme sannu anistadu.
1: The following day, by mishap, the son may die.
0: Tatchame irustadu.
1: immediately he starts crying.
0: ఈ నవ్వు ఏడుపు ఎంతసేపు క్షణకాలం.
1: What is the distance, time gap between the smile and the tear? Just a moment.
0: జన్మం అనేటువంటిది చాలా ఈజీ అనేటువంటిది.
1: Therefore the human life is so transient, momentary.
0: మాకురు జన్మ జన్మ యౌవన గర్వం.
1: You cannot pride yourself because of your age, because of your progeny, because of your youth.
0: Anta kono waste period.
1: All that would be in vain ultimately.
0: Kanuka vidyarthulara meer chiranjeeviga undandi.
1: Bhagavan wants all students to be happy and blissful.
0: Aanandanga jeevinchandi.
1: Lead a happy life.
0: Samaj seva cheyandi.
1: Serve the society.
0: Society seva chesindi అది దైవ సేవగా భావించండి.
1: కన్సిడర్ సర్వీస్ టు సొసైటీ యాజ్ సర్వీస్ టు గాడ్.
0: ఇదే మీకు నిజమైనటువంటి ఒక శాంతి అందించేది.
1: సర్వీస్ టు సొసైటీ ఓన్లీ కన్ఫర్స్ ట్రూ పీస్.
0: భజన బినా సుఖ శాంతి నవీ.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the love and message of Bhagwan Sri Sathya Sai Baba.
1: Radio Sai is happy to bring you now a special discourse in a question and answer format. On 21st November 2001, during the valedictory function of the first Sai Schools conference, Bhagwan graciously answered the questions submitted by the delegates of the conference. Enjoy the divine Q&A.
2: The first question: what is the relation between religion, spirituality and educare?
3: Talachinatti panulu tarumarainanu talachinatti panulu tarumarainanu benakavaladu yavaru తొణకవలదు. చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన అతని గుండె పండినట్టి గుండె అతని గుండె పండినట్టి గుండె.
2: If all of the tasks thought over are reversed, if one is to face negative results, one need not waver nor afraid of the situation. One has to give up the anxiety and worry and smilingly accept things as they come to us. Such a man's heart is really fulfilled.
3: Prema Swarupulara.
2: Embodiments of love.
3: Matamunaku, ajyatmikamunaku, educare kukudanu, unnatvani sambandha bandhavyamunu, meeru gurtinchaledante, naaku chaala aascharyanga untunnadi.
2: Bhagavan is very much surprised to know our question, because we are yet to know the difference between religion, spirituality and educare.
3: Mottamodata religion ante emiti deeni artham chesukondi.
2: We have to understand clearly in the first instance what religion is.
3: Religion means realize is religion.
2: Religion means realization is religion.
3: Deni realization cheyali.
2: What has got to be realized?
3: Neevevaro mottamodati neevu gurtinchinappude ee religion neeku chakkaga artham avutundi.
2: If you know who you are in the true sense, then you can understand what religion is.
3: Aadhyatmikam ante emiti?
2: What is spirituality?
3: Kevalamu భజనలు చేయటము, పూజలు చేయటము, ఆరాధనలు సల్పటము, దేవాలయములకు పోవటము, యాత్రలు సల్పటము ఇత్యాది సత్కర్మలన్నీ కూడాను కేవలము ఆధ్యాత్మిక మార్గమునకు సంబంధించినవని భావిస్తున్నారు.
2: We consider activities like chanting his name, offering worship, visiting temples, to go on pilgrimage are all spiritual activities.
3: Idi kaadu aadhyatmikamu.
2: This is not spirituality.
3: Nee yendu ye aatma kaladu aa atmane sarvulyendu unnadi aneetuvanti ekaatma bhavanu gurtinchadame nijamainatuvanti aadhyatmikam.
2: The true spirituality means the self in you is present in everyone. That realization is spirituality.
3: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే ఆధ్యాత్మికము.
2: Spirituality wants us to know unity in diversity.
3: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: A small example.
3: నీవు కన్నులు మూసుకో.
2: You close your eyes.
3: కానీ ఒక్క వ్యక్తి కూడా నీకు కనిపించడు.
2: You cannot see even one person.
3: కానీ ఆ కన్నులే ఒక్కతూరి తెరిచి చూడు.
2: But you open your eyes for a moment.
3: అనేక వేల శిరస్సులు కనిపిస్తున్నాయి.
2: You will see many, many heads all around.
3: ఈ శిరస్సులు ఎక్కడి నుంచి వచ్చాయి?
2: Where from these heads have come?
3: నీ కన్నులు మూసుకున్నప్పుడు ఈ శిరస్సులు ఎక్కడ ఉండినాయి?
2: When you close your eyes, what happened to all these heads?
3: కన్నులు తెరిచేటప్పటికి ఈ యొక్క శిరస్సులంతా ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి?
2: The moment you open your eyes, you have seen them all. Where from have they come?
3: వీరందరూ ఎవరు?
2: Who are they all?
3: ఈ శిరస్సులు ఎవరివి?
2: To whom do they belong?
3: అని విచారణ చేస్తే,
2: if you inquire,
3: ఇన్ని శిరస్సులు నీ యొక్క నేత్రములందే ఉన్నవి కానీ బయట నుంచి రాలేదు.
2: All these figures, the heads are in you only, in your eye, not from outside.
3: కనుకనే అన్ని భూతములు కూడాను నీ యందే ఉన్నవి.
2: Hence all elements, beings are in you.
3: నీవు అన్ని భూతములు యందు ఉంటున్నావు.
2: Likewise, you are present in all of the beings.
3: కనుక ఇట్టి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేసేది ఆధ్యాత్మికము.
2: Spirituality makes every effort to understand and experience oneness in multiplicity.
3: నేను ఏకుణ్ణి కాదు అనగా నీకు ఒక్కడు కాదు.
2: It means I am not only one alone.
3: అనేకత్వంలో నేనొక్కడు.
2: I am one among the many.
3: అనేటువంటి ఒక సత్యాన్ని మొట్టమొదట గుర్తింపచేస్తుంది ఆధ్యాత్మికము.
2: Spirituality will make you recognize this factor first.
3: కనుక ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన ఇలాంటి కర్మలు ఆచరించేటువంటివి ఆధ్యాత్మికములు కావు.
2: Hence, the physical, worldly activity, in true sense, does not speak of spirituality.
3: Adi Atma is Adhyatma.
2: Adi plus Atma is Adhyatma.
3: Adi andari endu okkate unnadi.
2: It is uniform in everyone.
3: Pratyekanga ledu.
2: It is not separate.
3: Kani dinni pratyekanga prapanchamulandu veruga unnadani bhavinchi dini valla meeru tarumaraipoyi అనేక సందేహములకు, అనేక అనుమానములకు గురి అయి ఏకత్వాన్ని భిన్నత్వం భావిస్తున్నారు.
2: We consider the self being separate in this world, and hence we are put to suffering, doubts, suspicions.
3: ఇది అన్ని కూడాను నీ ప్రేమ నుండి ఆవిర్భవించినటువంటివి.
2: All emanate out of your love only.
3: కనుక మతమునకు అనగా రిలీజియస్ కు, ఈ యొక్క ఆధ్యాత్మికమునకు, ఎడ్యుకేర్కు ఉండేటువంటి సంబంధం ఏమిటి అని దీని యొక్క క్వశ్చన్ యొక్క ఆ సందేహం.
2: ద క్వశ్చన్ డౌట్ రేజ్డ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలీజియన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేర్.
3: ఈ మూడు కూడాను వేరు కాదు.
2: ఆల్ ది త్రీ ఆర్ నాట్ సెపరేట్.
3: ఈ మతము అనేటువంటిది రియలైజ్ చేసుకున్నటువంటిది, నిన్ను నీవు రియలైజ్ చేసుకోవటమే, నిన్ను నీవు చూచుకోవటమే ఆధ్యాత్మికము.
2: రియలైజేషన్ ఇస్ రిలిజియన్. టు నో దై సెల్ఫ్, ద సెల్ఫ్ ఈజ్ స్పిరిచువాలిటీ.
3: ఒక చిన్న ఉదాహరణము.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
3: ఇది నా కర్చీఫ్.
2: దిస్ ఇస్ మై కర్చీఫ్.
3: ఇది నా టంబ్లర్ ప్లేట్.
2: దిస్ ఇస్ మై టంబ్లర్ ప్లేట్.
3: ఇది నా దేహము.
2: దిస్ ఇస్ మై బాడీ.
3: ఇది నా చెయ్యి.
2: దిస్ మై హ్యాండ్.
3: అన్నిటినీ నాది నాది అని అన్నావు.
2: యు క్లెయిమ్ ఆల్ దిస్ మైన్.
3: కానీ హూ ఆర్ యూ?
2: దెన్ హూ ఆర్ యూ?
3: నీవెవరో ఒకరు ఉంటే కదా ఇవన్నీ నావి అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావు.
2: సిన్స్ యూ ఆర్ దేర్, యూ క్లెయిమ్ ఎవ్రీథింగ్ యాజ్ మైన్.
3: ఇది నా కర్చీఫ్.
2: దిస్ మై కర్చీఫ్.
3: Kerchief is separate from me.
2: Kerchief is separate from me.
3: This is my body.
2: This is my body.
3: Body is separate from me.
2: Body is separate from me.
3: I am not the body.
2: I am not the body.
3: But who am I?
2: Then who am I?
3: దీన్ని విచారం చేసుకుంటే ఈ అన్నింటికి వస్తువుల యొక్క సమగ్రతకు వేరైనటువంటిదే ఒక వ్యక్తిత్వము.
2: As we inquire clearly, we will identify
4: that self which is beyond all these components together.
3: కనుక మొట్టమొదట దీని అన్నిటికీ మాస్టర్ అయినటువంటి వాడు నీవు.
4: So the master of all is you.
3: ఇవంతా కూడా కేవలము మెటీరియల్స్.
4: All the rest are material.
3: కనుకనే మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
4: మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
3: కనుక ఇవన్నీ కూడాను అన్నిటికీ నీవే మాస్టర్.
4: You are the master for everything.
3: Ah, master is Atma.
4: That master is Atma, the self.
3: Atma is sarvulayandu unnatvantidi.
4: The same self is present in all.
3: Ade neelo kuda unnadi.
4: That is in you also.
3: Kanuka indulo ekatma bhavamu sulabhanga manaku artham avutundi.
4: It is easily understood, this uniform self in everyone.
3: Inka educare annaru.
4: Then educare.
3: Meeru ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని తెలుసుకోలేదనుకుంటే మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎట్ అవుతారు?
4: ఇఫ్ యూ హావ్ నాట్ అండర్స్టూడ్ ఎడ్యుకేర్, హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్?
3: ఇంగ్లీష్ పదం నుంచి ఎడ్యుకేషన్ అని వచ్చింది.
4: దట్ ఇట్స్ ఎ డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంగ్లీష్.
3: విద్య అనే అర్థము.
4: ఇట్ ఈస్ ఎడ్యుకేషన్, విద్య.
3: ఎడ్యుకేషన్, నాట్ ఎడ్యుకేషన్.
4: ఎడ్యుకేషన్,
3: ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము ఒక విద్య.
4: ఎడ్యుకేషన్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ విద్య.
3: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
4: వేర్ ఫ్రమ్ యు గాట్ దిస్ ఎడ్యుకేషన్?
3: లాటిన్ లాంగ్వేజ్ లోపల ఎడ్యుకేర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది.
4: ఇట్ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ఒరిజినల్ లాటిన్ టర్మ్ ఎడ్యుకేర్.
3: ఎడ్యుకేర్,
4: ఎడ్యుకేర్.
3: ఈ ఎడ్యుకేర్ నుంచినే ఎడ్యుకేషన్ వచ్చింది.
4: Origin is educare and education is derived out.
3: Educare, education, rendu veru kaadu.
4: Educare and education are not separate.
3: Rendu okkate.
4: Both are one.
3: Aithe education anetundi baita prapancham nunchi manam sangrahinchukuntunnam.
4: However, education is the collection of facts from outer world.
3: Kaani educare anetundi lopar nunchi baitaki teestunnam.
4: Educare is to bring out from within.
3: ఇది రెండు విధములుగా మనం తీయడానికి ప్రయత్నం చేయొచ్చు.
4: This could be made possible by two ways.
3: ఒకటి,
4: first,
3: జీవనోపాధి.
4: One is living.
3: రెండవది జీవిత పరమావధి.
4: Second, the aim of life.
3: మనకు తెలిసినటువంటి విషయాన్ని మనం బయట నుంచి తీస్తున్నాం.
4: What we do not know, we learn from outside.
3: మనకు తెలియనటువంటిది ఎన్నో లోపల అగోచరంగా ఉంటున్నాయి.
4: దెర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ దట్ వీ డు నాట్ నో.
3: వాటిని మనము ప్రయత్నపూర్వకంగా బయటికి తీవాలి.
4: అవుట్ ఆఫ్ ఎఫర్ట్ వీ షుడ్ బ్రింగ్ దెమ్ ఫోర్త్ ఫ్రమ్ విదిన్.
3: ఇప్పుడు మొట్టమొదట ఏబిసిడి అని అర్థాలు నేర్చుకున్నాం.
4: ద బిగినింగ్ యూ హావ్ లెర్న్డ్ ఆల్ఫబెట్స్ ఏబిసిడి.
3: ఇది మనకు నేర్చినటువంటి అక్షరాలు.
4: These are the letters that you have learned.
3: ఇది భౌతికమైనటువంటి యొక్క లక్షణాలు.
4: They are all physical.
3: అయితే దీనిని క్రమక్రమేణ జి ఓ డి పెట్టేసేటప్పటికి ఏమవుతుంది? గాడ్ అయిపోయింది.
4: లెటర్, ఇఫ్ యు పుట్ దీస్ లెటర్స్ జి ఓ డి, దాట్ ఈస్ ద వర్డ్ గాడ్.
3: మూడు కూడాను నీవు కూర్చుకున్నటువంటివే.
4: This is the combination of your own making.
3: ఈ అక్షరాలు పూర్వమే ఉంటున్నాయి.
4: In fact, the letters were there earlier.
3: ఈ అక్షరాలను ఒక శబ్ద రూపంలో కూర్చడము అది నీ ప్రయత్నము.
4: It is your effort in bringing these letters together to make a word.
3: అదే విధంగానే ఒకటి మనకు తెలిసినటువంటి విషయాన్ని, రెండవది తెలియనటువంటి విషయాన్ని, రెండింటిని కూడా మనము లోరు నుంచి కూడా మనం తీసుకోవాలి.
4: Therefore, we should bring out from within what all that is known and what all that is not known.
3: Educare అనేది ఏంటి? లోపల నుంచి తివటము అని దీనికి అర్థం.
4: Educare means to bring out from inside, from within.
3: దేనిని వెనుక లోపల నుంచి తివ్వాలి?
4: What is it that is to be brought out?
3: Education ను educare నుంచి తివ్వాలి.
4: Education is to be brought out of educare.
3: అది కూడా మళ్ళీ ఏందే ఉంటుంది.
4: దట్స్ ఆల్సో విత్ ఇన్ అస్.
3: ఉన్నదాననే మనం తీవటం.
4: దట్ విచ్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్.
3: కనుక
4: సో
3: ఈ ఎడ్యుకేషన్ కును, ఆధ్యాత్మికమునకును, మతమునకును ఎట్టి భేదము లేదు.
4: హెన్స్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్ బిట్వీన్ దీస్ టూ త్రీ టర్మ్స్, ఎడ్యుకేషన్. యు సే రిలీజియన్.
3: రిలీజియన్ అనేటువంటిది కేవలము ఒక రియలైజ్ చేసినటువంటిది మాత్రమే కాదు. రిలీజియన్
4: రిలీజియన్ డజంట్ ఎండ్ విత్ మియర్ రియలైజేషన్.
3: రిలీజియన్ అనగా లవ్.
4: రిలీజియన్ మెంట్ లవ్.
3: ఈ ప్రేమ అనేటువంటి దాని నుంచినే ఒక విధమైనటువంటి ఒక రియలైజేషన్ కలుగుతూ ఉండాలి.
4: ఇట్ ఈస్ లవ్ దట్ టేక్స్ యూ టు రియలైజేషన్.
3: నీవు కొన్ని తప్పు పనులు చేసి ఉంటే ఆ తప్పు పనులు చేసిన వాడిని చూసేటప్పటికీ నీలో ఉన్న తప్పులన్నీ బయట వస్తుంటాయి.
4: వెన్ వన్స్ యూ కన్విన్స్ హెన్స్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్ బిట్వీన్ దీస్ టూ త్రీ టర్మ్స్ ఎడ్యుకేషన్.
3: ఇది రిలీజియన్ అంటున్నారు.
4: యు సే రిలీజియన్.
3: రిలీజియన్ అనేటువంటిది కేవలము

0: చేసేటప్పటికీ నీలో ఉన్న తప్పులన్నీ బయట వస్తుంటాయి.
1: When once you come across a person who committed mistakes, naturally all your mistakes from within will come out.
0: నీవు మంచి పనులు చేసి ఉంటే ఎదుటి వ్యక్తిని నీవు చూచి మంచివాడుగా కనిపించినప్పుడు అతన్ని చూచినప్పుడు నీ యొక్క మంచితనం అంతా బయటకు వస్తుంది.
1: Had you attempted all good deeds earlier, when you come across a good person, all the good in you will come out.
0: కేవలం అతని నుంచి నీవు చూసినట్టు కాదు.
1: It's not anything from outside.
0: నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు బయటపడుతున్నాయి.
1: The good and bad in you will come out.
0: కనుక మనము ఎవరినో చెడ్డవాడు అని అంటున్నాము.
1: We say so and so is a bad person.
0: అతను చెడ్డవాడు కాదు.
1: హి ఇస్ నాట్ బ్యాడ్ ట్రూలీ.
0: అతని పైన ఉన్నటువంటి నీ భావం చెడ్డది కానీ అతను చెడ్డవాడు కాదు.
1: యువర్ ఫీలింగ్ టువర్డ్స్ హిమ్ ఈజ్ బ్యాడ్ అండ్ హీస్ నాట్ బ్యాడ్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: ఇంకొకరిని మంచివాడు అని అంటున్నావు.
1: యు కాల్ అనదర్ పర్సన్ గుడ్.
0: కానీ అతని యందు ఉన్నటువంటి మంచితనం నీకు కనిపించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ సీ హిస్ గుడ్నెస్.
0: నీకు అతని పైన ఉన్నటువంటి ఒక మంచి భావమే అది నీకు దాంట్లో రిఫ్లెక్షన్ గా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ గుడ్ ఫీలింగ్ టువర్డ్స్ హిమ్ అపియర్స్ యాజ్ రిఫ్లెక్షన్.
0: కనుక మంచి చేయడాలు అన్ని కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సో గుడ్ అండ్ బ్యాడ్ బోత్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: నీ యొక్క రిఫ్లెక్షన్, నీ రియాక్షన్, నీ రీసౌండ్లీ.
1: It's all your own reaction, your own reflection, and your own resound.
0: కనుక ప్రతి దానికి కూడాను తన తత్వమే తనకు బయట స్వరూపకంగా కనిపిస్తూ ఉంటుంది.
1: And so in every matter, your own true nature appears outside.
0: కనుక ఎవరిని కూడాను మనము చెడ్డని భావించకూడదు.
1: Therefore, we should not judge anyone as bad.
0: చెడ్డని చెప్పడానికి నీకేం అధికారం ఉంటుండాలి?
1: వాట్ అథారిటీ టు జడ్జ్ అదర్స్?
0: అతని చెడ్డతనం అనేటువంటి నీకే రీతిగా గుర్తింపజేస్తున్నావు.
1: హౌ డు యూ ఫైండ్ అవుట్ బ్యాడ్ క్వాలిటీ ఇన్ అదర్ మ్యాన్?
0: నీకు కేవలము కొన్ని అపకారం జరగటం వల్ల అతని చెడ్డవాడు అంటున్నావు.
1: బికాస్ యు ఆర్ పుట్ టు సమ్ హార్మ్ బై వన్ పర్సన్ యు కాల్ హిమ్ బ్యాడ్.
0: ఇంకా ఎంత మంచి ఉన్నాయో.
1: He may be having many, plenty of good.
0: అవి నీకేమాత్రము గుర్తించడానికి వీలు లేదు.
1: And it's not possible to you to know them all.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఇప్పుడు
1: Now.
0: అనిల్ కుమారు అనేటువంటి అతన్ని ఒక గుర్తుగా చెప్పమని చెప్తారు.
1: You say Anil Kumar is a name given to identify him.
0: ఒక క్రీమ్ ఒక కోట్ వేసుకున్నాడు.
1: He has put on cream colored coat.
0: రెండు అద్దాలు పెట్టుకున్నాడు.
1: He has glasses.
0: చేతిలో పెన్ను పట్టుకున్నాడు.
1: And he is holding pen.
0: 5 అడుగుల 2 ఇంచులు ఉన్నాడు.
1: And his height is 5 feet 2 inches.
0: ఇవి మాత్రం చెప్పినంత మాత్రమున అనిల్ కుమార్ యొక్క స్వరూపాన్ని నీవు నిరూపించిన వాడు అవుతావా?
1: బై టెలింగ్ దీస్ థింగ్స్ కెన్ యూ ఎవర్ ఎక్స్ప్లెయిన్ హిస్ నేచర్? కెన్ యూ రికగ్నైజ్?
0: ఇవన్నీ నీ నేత్రానికి కనిపించినవే కానీ నీ నేత్రానికి కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి అనిల్ కుమార్ లో.
1: దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ వాచ్డ్ బై యువర్ ఫిజికల్ ఐ. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ యూ కెనాట్ వాచ్ విత్ యువర్ ఐ.
0: అతని కలర్ చూస్తే నీవు కొంచెం క్రీమ్ కలర్ గా ఉంటావు.
1: అండ్ హిస్ కలర్స్ సంథింగ్ క్రీమ్ కలర్.
0: హైట్, ఫ్యాట్, వెయిట్, కలర్ మూడింటిని నీవు చూడగలుగుతున్నావు.
1: యు ఆర్ ఏబుల్ టు వాచ్ హిస్ హైట్, వెయిట్, ఫ్యాట్ అండ్ కలర్.
0: కానీ
1: బట్
0: అతని ఇంకా ఎంత మంచి గుణాలు ఉన్నాయో.
1: How many good qualities are there in him?
0: అతనిలో ఒక దయ ఉండవచ్చును.
1: There may be compassion in him.
0: అతని యందు ఒక ప్రేమ ఉండవచ్చును.
1: There may be love in him.
0: అతని యందు ఒక క్రోధం ఉండవచ్చును.
1: There may be anger.
0: కానీ అవి నీకు కనిపించడం లేదే.
1: You don't see them.
0: కనుక అతనికి ఫ్యాట్, హైట్ ఇవన్నీ చెప్పినంత మాత్రమే అతన్ని నీవు గుర్తించిన వాడు కాదు.
1: బై మియర్లీ నోయింగ్ ఫ్యాట్ అండ్ హైట్ యూ కెనాట్ నో హిమ్ ద ట్రూ సెన్స్.
0: గుర్తించినటువంటివి ఎన్నో అతని యందు ఉన్నాయి.
1: దర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ దట్ యూ డు నాట్ నో ఇన్ హిమ్.
0: ఈ అన్నింటినీ గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడే అతని స్వరూపం నీకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యు నో దెమ్ ఆల్ దెన్ యుల్ బి నో యుల్ నో హిమ్ ఇన్ టోటల్.
0: కనుకనే ఈనాడు లోకము లోపల
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే
0: ఆకారమును పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద ఫామ్
0: కేవలము తాను చేసేటువంటి యొక్క యాక్షన్ ని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ యాక్షన్
0: అతని మంచి చెట్టులుగా నీవు నిరూపిస్తున్నావు.
1: వి జడ్జ్ దెమ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: నీలో ఎలాంటి తప్పులు ఉన్నాయో
1: మిస్టేక్స్ ఇన్ యూ
0: అలాంటి నేత్రంతోనే నీవు అతన్ని చూస్తున్నావు.
1: అండ్ యూ వ్యూ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్.
0: కనుక అతను తప్పుగా నీకు కనిపిస్తుండాలి.
1: సో యు ఫైండ్ మిస్టేక్స్ ఇన్
0: కాబట్టి తప్పు ఎదుటి వ్యక్తి ఎందుకు కనిపించేటువంటిది కాదు.
1: సో మిస్టేక్ ఇస్ నాట్
0: నీ దృష్టిలోని దోషమే కానీ సృష్టిలో దోషం కాదు.
1: ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ యువర్ విజన్ అండ్ నాట్ ఇన్ క్రియేషన్.
0: నీవు రెడ్ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ రెడ్ కలర్ గా కనిపిస్తారు.
1: ఇఫ్ యూ పుట్ ఆన్ రెడ్ కలర్ గ్లాసెస్ ఆల్ లుక్ రెడ్.
0: బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ బ్లూగా కనిపిస్తారు.
1: సిమిలర్లీ బ్లూ కలర్ గ్లాసెస్ మేక్స్ యూ మేక్ ఎవ్రీవన్ లుక్ బ్లూ.
0: కనుక ఈ వ్యక్తి యొక్క దోషములే తప్ప శక్తుల యొక్క దోషము కాదు.
1: సో ఇట్ ఆల్ మిస్టేక్ లైస్ విత్ ది ఇండివిజువల్.

0: ఇలాంటి సత్యాన్ని తాను గుర్తించినటువంటి మూర్ఖుడే ఇతరును విమర్శించటము, ఇతరును పూజించటము, ఇతరుని దండించటము, ఇతరుని కోపించటము, ఇతరుని ప్రేమించటము, ఇలాంటివంతా జరుగుతూ ఉన్నాయి.
1: ఫూల్ ఓన్లీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ అదర్స్, హార్మింగ్ అదర్స్, యాంగ్రీ విత్ అదర్ పీపుల్ బికాస్ హీ డస్ నాట్ నో ది రియాలిటీ.
0: కనుక నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు ప్రతిబింబిస్తున్నాయి, కానీ ఎదుటి వ్యక్తి యందు ఉన్నటువంటి ఒక మంచి చెడ్డని నీవు చూడలేవు.
1: సో యువర్ ఓన్ గుడ్ అండ్ బ్యాడ్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ రిఫ్లెక్షన్స్, నథింగ్ టు డూ విత్ అదర్ మ్యాన్.
0: సహజ మానవత్వం నుండి ఇలాంటి భేదములు ఎన్నియో కనిపిస్తూ ఉండగా మానవాతీతమైనటువంటి దైవత్వం నందు ఇంకా ఎలాంటి గొప్ప ఉంటున్నాయో.
1: వెన్ దర్ సో మెనీ థింగ్స్ గ్రేట్ థింగ్స్ ఇన్ మ్యాన్, హౌ మెనీ మోర్ ఆఫ్ గ్రేట్ క్వాలిటీస్ ఇన్ గాడ్.
0: భగవంతుని యందు ఎన్నియో ఉంటున్నాయి.
1: In God there are many.
0: ఎంతనో విలువైనటువంటివన్నీ ఉన్నాయి.
1: There are many valuables.
0: అతని స్టోర్ లోపల చెప్పడానికి సాధ్యం కానంత సామాన్ ఉంటుండాలి.
1: In God's store, limitless things are there.
0: కానీ నీవు వచ్చి స్వామి నాకు ఒక లాకెట్ ఇవ్వండి అని అంటారు.
1: But one comes and asks for a locket.
0: ఎందుకు నీవు ఈ లాకెట్ అని అడుగుతున్నావు?
1: Why do you ask for a locket?
0: అతను ఇంకా ఎలాంటి గొప్పది నీకు ఇవ్వగలుగుతున్నాడో.
1: What more precious things are kept in store for you?
0: నీవు గుర్తించుకోలేక చిన్నదాన్ని నీవు కోరుతున్నావు.
1: Without knowing them you want a petty things.
0: కాబట్టి నీకు ఎంతో గొప్పది ఇవ్వడానికి ఉంటున్నాడు తాను.
1: God is ready to give you many more.
0: అతని స్టోర్ లోపల లేనటువంటివి లేదు.
1: There's nothing that he runs short of.
0: ఎంత విలువైనటువంటివో ఉంటున్నా.
1: Highly valuables are with him.
0: అలాంటి విలువైనటువంటి వంత ఉండినప్పుడు విలువైనటువంటిది ఇస్తాడో ఏమో.
1: You doubt whether he is going to give you valuables or not.
0: కనుకనే భగవంతుణ్ణి ఏమీ కోరకూడదు.
1: So don't ask God anything.
0: తాను ఇష్టమైనట్టు ఏమిస్తాడు, నా సమయానికి సందర్భంగా ఏమిస్తాడు.
1: Basing on the circumstances and position, what is he going to give to me?
0: కనుక నీ దేశపాత్ర పురస్కారం చేసుకుని
1: Basing on the position, circumstances, along with the times, God does.
0: కనుక ఒక్కొక్క సమయంలో తానే అడిగి ఇస్తుంటాడు.
1: Sometimes he himself asks and confers.
0: కనుక దైవత్వం యొక్క విషయములు ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు.
1: One cannot understand divinity in full.
0: అర్థం చేసుకోలేని మూర్ఖులే అనర్థాలకు గురి అయిపోయి
1: Only fools who don't understand the meaning, they are perverted.
0: యదార్థాన్ని మర్చిపోయి
1: they forget the reality.
0: వివేకమైనటువంటిని ఏమాత్రం గుర్తించుకొనక
1: they lose their discrimination.
0: అనర్థాలను పెంచుతున్నాడు.
1: And then they go on increasing this confusion.
0: ఇలాంటి దీనికి మనము లోబడకూడదు.
1: We should never succumb to these factors.
0: మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి ప్రతిబింబములే మనకు కంటెదురుగా కనిపిస్తున్నాయి.
1: What all that you find in front of your eye is your own reflection.
0: కనుక ఎడ్యుకేర్ అనేటువంటిది కానీ, ఆధ్యాత్మికమనేటువంటిది కానీ, మతము అనేటువంటిది కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు.
1: Therefore, ఎడ్యుకేర్, స్పిరిచువాలిటీ, రిలిజన్ ఆర్ నాట్ సెపరేట్.
0: మనం ఒక పరిమితమైనటువంటి ఒక స్వరూపాలుగా నిరూపిస్తున్నాం.
1: We take it in a limited sense.
0: ఇది ఒక ఉంగరము.
1: This is a ring.
0: ఇది ఒక చైన్.
1: This is a chain.
0: ఇది ఒక కమ్మలు.
1: And earrings.
0: ఇవన్నీ ఒక విధి విధమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూస్తున్నావు.
1: These are different jewels with a form.
0: కానీ అన్ని చేరి ఒక బంగారుతో కూడినటువంటివి అనే సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ భేదాలు నీకు ఎందుకు వస్తాయి?
1: When once you understand they are made up of the same gold, then you will not have differences.
0: కనుకనే దైవత్వం అనేటువంటి దివ్యత్వం ఒక్కటే.
1: So divinity is only one.
0: ఈ దివ్యత్వంలో అనేక రూపనామములంతా కూడా నీకు కనిపించవచ్చును.
1: You may see many forms and names in
0: కానీ
1: the divinity.
0: అన్ని రూపనామములకు మూలాధారమైనటువంటిది ప్రేమ ఒక్కటే.
1: Love is the primordial foundation.
0: ఆ ప్రేమను ఇచ్చుకో, ప్రేమను పుచ్చుకో.
1: So share love and receive love.
0: ఇది నీవు ఇచ్చుకోవాల్సింది, పుచ్చుకోవాల్సింది.
1: దిస్ ఈస్ వాట్ ఈస్ టు బి గివెన్ అండ్ యాక్సెప్టెడ్.
0: అవి రెండింటి ఎందు ఉండేటువంటి యొక్క దివ్యమైన శక్తులు మరొక దాని ఎందుకు కనిపించవు.
1: ద డివైన్ పవర్ ఇన్ లవ్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: కనుక మతము అనేటువంటి దాన్ని ప్రక్కకు నెట్టు.
1: దేర్ఫర్ బ్రష్ అసైడ్ రిలిజియన్.
0: ఈ రిలిజియన్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టు.
1: కీప్ అసైడ్ రిలిజియన్.
0: రిలిజియన్ ఆఫ్ లవ్.
1: ఇట్స్ రిలిజియన్ ఆఫ్ లవ్.
0: ఇంకా ఎడ్యుకేషన్ అనగా ఎడ్యుకేర్.
1: దెన్ కమ్స్
0: ఎడ్యుకేర్ అనగా లోపల ఉన్నటువంటి దాన్ని తీవటము.
1: ఎడ్యుకేర్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్.
0: అది నీ యొక్క ప్రేమను బయటికి తీవటము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ మేనిఫెస్టేషన్ టు బ్రింగ్ అవుట్ లవ్.
0: ఆ ప్రేమ స్వరూపమే భక్తి అనే రూపాన్ని పొందుతుండాలి.
1: దట్ వెరీ మెటఫర్ ఆఫ్ లవ్ ఇస్ డివోషన్.
0: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: సో లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఇది మీరు మొట్టమొదటి తెలుసుకుంటే,
1: ఇఫ్ యు నో దిస్,
0: ఏ ఎడ్యుకేటర్ను మనం యోచించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఎడ్యుకేషన్.
0: ఏ మతాన్ని మనం విచారించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఇన్ టు రిలిజన్.
0: అప్పుడు ఏ జగడాలు కూడా జగంలో ఉండవు.
1: దెన్ దేర్ విల్ బి నో ఫైటింగ్.
0: అందరూ ఐకమత్యంగా కూడి,
1: ఆల్ విల్ బి యునైటెడ్.
0: అందరూ ఆనందంగానే ఉంటారు.
1: ఆల్ విల్ బి బ్లిస్ఫుల్.
0: ఈ డిఫరెన్స్ అంతా ఉండటం చేతనే ఒకరికొకరు భేదములంతా కూడా పెరుగుతూ ఉన్నాయి.
1: బికాస్ ఆఫ్ రిలీజియస్ డిఫరెన్సెస్ దేర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ఫైటింగ్.
0: ఎక్కడ డిఫరెన్స్ ఉంటాయో అక్కడనే మీకు జగడము జరుగుతూ ఉంటాయి.
1: వేర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ దేర్ విల్ బి ఫైటింగ్.
0: కనుక జగడములు జరగకుండా అందరూ ఒక ఆత్మభావంతో ఆనందాన్ని పొందాలనుకుంటే ఈ డిఫరెన్స్ అంతా మనం పక్కకు నెట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దేర్ విల్ బి నో ఫైటింగ్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ వార్, వీ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, రిలిజన్ ఆఫ్ లవ్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, ఇవన్నీ ఒక్కటిగా మనం పూజించుకుంటే, తెలుసుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉండదు.
1: వెన్ వన్స్ వీ నో ద రిలిజన్ ఆఫ్ లవ్, ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, దెన్ దేర్ విల్ బి నో ఫైటింగ్ ఎట్ ఆల్.
0: కనుక మానవులందరూ ఒక్కటి.
1: ది ఎంటైర్ హ్యుమానిటీ ఇస్ వన్.
0: మానవ జాతి ఒక్కటే, అదే మతము.
1: హ్యూమన్ రేస్ ఇస్ వన్, దట్స్ రిలిజియన్.
0: ఇది ఏ జాతి అంటే మానవ జాతి.
1: వాట్ రేస్? హ్యూమన్ రేస్.
0: ఈ హ్యూమన్ రైట్ నీవు పెట్టుకుంటే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ దిస్ రైట్.
0: అయ్యా నీవే కులం వాడు, ఏ తెగ వాడు, ఏ స్థానం వాడు, ఇవన్నీ మన క్వశ్చన్ వేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు క్వశ్చన్ హిస్ కమ్యూనిటీ అండ్ టు విచ్ కంట్రీ హీ బిలాంగ్స్ టు.
0: యు ఆర్ మ్యాన్, ఐ ఆమ్ మ్యాన్.
1: You are man, I am also a man.
0: You are humanity, I am humanity.
1: We belong to humanity, you and I.
0: ఆ విధమైన యొక్క మానవత్వాన్ని గుర్తించుకుంటే చాలు.
1: We have to know this humanness, that is enough.
0: ఈ మానవత్వాన్ని గుర్తించుకుంటే మతము అనేటువంటిది వేరే కనిపించదు.
1: When once we know the human values,
0: మతములన్నీ వేరు.
1: Religions are different.
0: మార్గము ఒక్కటే.
1: Path is one.
0: ఈ మార్గాన్ని ఒకదాన్ని మనం వెతుకుంటే చాలు, మతములన్నీ ఏకమైపోతాయి.
1: ఇఫ్ యు నో ద పాత్, ఆల్ రిలిజన్స్ విల్ బి యూనిఫైడ్.
0: మతులు మంచివైన మతమేది చెడ్డది?
1: ఇఫ్ ది అవర్ మైండ్స్ ఆర్ గుడ్, విచ్ రిలిజన్ ఇస్ బ్యాడ్?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: ఓ ద సన్ ఆఫ్,
0: మన మతి లోపలంతా కూడా భేదాలు పెట్టుకుని మతంలో భేదాలు ఉన్నాయనుకుంటాం, చాలా పొరపాటు.
1: వి హావ్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ ఇన్ అవర్ మైండ్ బట్ వి ఫైండ్ ఫాల్ట్ విత్ రిలిజన్స్.
0: మతములేమను చూడకూడదు.
1: డోంట్ గో బై ద రిలిజన్.
0: మతిని చూడు.
1: Think of your mind.
0: నీ గతిని చూడు.
1: And your destination.
0: నీ స్థితిని చూడు.
1: And your position.
0: నీ సంపత్తిని చూడు.
1: And your affluence.
0: అది నీవు నేర్చుకోవాల్సినటువంటిది.
1: That's what you have to learn.
0: మతి, గతి, స్థితి, సంపత్తి.
1: మతి, గతి, స్థితి, సంపత్తి.
0: ఈ నాలుగింటి యందే మానవత్వం ఇమిడి ఉంటున్నది.
1: There is human quality in all these four.
0: కనుక
1: so
0: ఇలాంటి ప్రశ్నలంతా కూడాను మనం పెద్దగా వేయకూడదు. ఇవన్నీ మనం నిత్య జీవితంలో గుర్తించవలసినటువంటివి.
1: వీ డోంట్ నీడ్ టు పుట్ సచ్ క్వశ్చన్స్, దే ఆర్ టు బి నోన్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
0: మన ఎడ్యుకేషన్ ఎంతవరకు లిమిట్?
1: వాట్ ఇస్ ద లిమిట్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్?
0: కనుకనే ఎడ్యుకేషన్ కును ఎడ్యుకేర్ కును ఏమాత్రం భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్
0: అండ్ ఎడ్యుకేర్. అనుభూతి లోపల మాత్రము కొన్ని కొన్ని లోపల నుంచి తీసేది, కొన్ని కొన్ని బయట నుంచి నేర్చుకునేటువంటివి.
1: బట్ బై ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. వన్ లెర్న్ ఫ్రమ్ అవుట్ సైడ్, అనదర్ బ్రాట్ ఫ్రమ్ విదిన్.
0: ఇది బయట నుంచి చూస్తున్నాము, బయట నుంచి నేర్చుకుంటున్నాము.
1: దిస్ ఫైల్ యూ వాచ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ లెర్న్.
0: ఇది మొట్టమొదటి చూసినప్పుడు ఇది మనకు క్రొత్తది.
1: When once you see it for the first time, it is new.
0: తర్వాత ఇది మన హృదయంలో చేరేటప్పటికి అది మన పాతదైపోయింది.
1: When once it is imprinted in your heart, it's old. It is printed there.
0: ప్రింట్ అయినటువంటి దాన్ని తిరిగి మనం తీసుకోవాలి.
1: And that which is imprinted in the heart must be brought out.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: భగవంతుడు,
1: God,
0: ఒక వ్యక్తికి ముక్తినివ్వాలని అతని దగ్గరికి వచ్చాడు.
1: Wanted to confer liberation to a person and came close to him.
0: అతని దగ్గరికి తాను వచ్చే పూర్వముగా యముణ్ణి పంపించాడు.
1: ప్రయర్ టు హిజ్ అరైవల్ దేర్ హీ సెంట్ యమ, ద గాడ్ ఆఫ్ డెత్.
0: అతను చాలా తెలివితేటలు గలవాడు.
1: హీఈస్ హైలీ ఇంటెలిజెంట్.
0: అతని దగ్గరికి పోయి నీవు అతని సమాచారం తెలుసుకుంటురా అన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిమ్ టు గో అండ్ ఫైండ్ అవుట్ సమ్, మేక్ సమ్ ఎంక్వైరీ.
0: ఆ యముడు వెళ్ళాడు.
1: యమ, గాడ్ ఆఫ్ డెత్ వెంట్ దేర్.
0: నేనెవరో నీకు తెలుసునా అన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిమ్, డు యు నో హూ ఐ యామ్?
0: నాకు తెలియదండి, మీరు కొత్తవారు అన్నాడు.
1: దట్ పర్సన్ సెడ్, ఐ డు నాట్ నో, యు ఆర్ న్యూ టు మీ.
0: సరే, అయితే నీవెవరో నన్ను తెలుసుకున్న తర్వాత నేను వస్తాను లేని తిరిగి తాను పోయాడు.
1: దెన్ హీ సెడ్, I'll come back to you when once you know me later.
0: మరి 3 దినములైన తర్వాత అదే యముడు వచ్చాడు.
1: After 3 days Yama, god of death, came once again.
0: నేను ఎవరో నీకు తెలుసునా అన్నాడు.
1: Then he asked, do you know who I am?
0: ఆ నాకు తెలుసునండి, మొన్న చూచినాను కదా నిన్ను.
1: He said, I know because I saw you the other day.
0: కాబట్టి నీవు మొదటి దినము కొత్తవాడు, మూడవ దినం పాతవాడు.
1: సో ఫస్ట్ ఇన్స్టెన్స్ హి వాస్ న్యూ, లేటర్ హిస్ క్వైట్ ఫెమిలియర్ ఓల్డ్.
0: అదే విధంగానే మొట్టమొదట నేర్చుకునే ముందుగా అన్ని కొత్తవే మనకు.
1: సిమిలర్లీ యాజ్ వీ లెర్న్ ఆల్ ఆర్ న్యూ,
0: తర్వాత అన్ని మనకు పాతవే.
1: లేటర్ యూ గెట్ ఫెమిలియర్ విత్ ఆల్ ఆఫ్ దెమ్.
0: కనుకనే మనం తెలియక పూర్వమంతా కూడా అన్ని నూతనంగా మనం విశ్వసిస్తుంటాం.
1: వెన్ థింగ్స్ ఆర్ నాట్ నోన్ యూ కన్సిడర్ ఎవ్రీథింగ్ బ్రాండ్ న్యూ.
0: తర్వాత భేదములే దూరం చేస్తాం.
1: When once they are known, there will be no difference.
0: వేదములు ఎప్పుడు దూరం అవుతుందో అప్పుడే నీలో ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: When there are no differences, then you can know the unity.
0: కనుక మీరు ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: We have to develop this unity.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒకటే అని మీరు విశ్వసించండి.
1: Have strong faith that the same principle of self, atma, is in everyone.
0: అప్పుడే మీకు ఈ అన్ని భేదములు కూడా దూరం అయిపోయి మతం అంటే ఏమిటి, రిలిజన్ అంటే ఏమిటి, ఈ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అనేటువంటి మీకు సులభంగా అర్థమవుతుంది.
1: దెన్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు నో ఈజీలీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రిలిజియన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేషన్. ద సెకండ్ క్వశ్చన్, వాట్ షుడ్ బి ది సత్య సాయి స్కూల్స్ రిలేషన్షిప్ విత్ ద గవర్నమెంట్?
0: ఇక్కడ సత్య సాయి ఎడ్యుకేషన్ అని, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అని రెండు ఎడ్యుకేషన్లు ఉన్నాయా?
1: Are there two forms of education? One Satya Sai education, another government education.
0: Okate education.
1: Education is one.
0: Aithe.
1: However,
0: government daniki ni mana deeniki ni unnatundi sanni sambandhanni manam yochin cheyali.
1: However, we must investigate the relationship between our institution and government institution.
0: మన యొక్క సత్యసాయి ఇన్స్టిట్యూషన్ లోపల మనకు రైట్ ఉంటుండాలి.
1: యు హావ్ గాట్ రైట్ ఇన్ యువర్ ఓన్ ఇన్స్టిట్యూషన్, సత్యసాయి ఇన్స్టిట్యూషన్.
0: ఎందుకంటే సత్యసాయి అందరి వాడు.
1: బికాజ్ సత్యసాయి బిలాంగ్స్ టు ఎవ్రీబడి.
0: కానీ గవర్నమెంట్ దీని లోపల మనకు అందరిది గవర్నమెంట్ కాదు.
1: బట్ government does not belong to everybody.
0: దాంట్లో కొన్ని డిఫరెన్స్ అంతా ఉంటుంటాయి.
1: There are differences in the government.
0: వాళ్ళ సబ్జెక్ట్స్, వాళ్ళ ఆబ్జెక్ట్స్ వేరు వేరుగా ఉంటుంటాయి.
1: The objects, the subjects of the government are different.
0: దానికి కొంత నీవు విరుద్ధంగా పోయితే దానిపైన చర్య తీసుకుంటారు.
1: If you act against the rules of the government,
0: కనుక గవర్నమెంట్ రూల్స్
1: proceed against you.
0: విరుద్ధంగా పోకూడదు.
1: We should never go against the government.
0: గవర్నమెంట్ రూల్స్ మనం అనుసరిస్తూ పోండి.
1: We should follow the rules of the government.
0: అనుసరిస్తూ మన దానికి ఏ రూల్స్ లేదు.
1: Our institution has no rules.
0: మన రూల్స్ అంతా ఒక్కటే.
1: We have only one rule.
0: Love is rule.
1: Love is the rule of our institution.
0: ఆ ప్రేమ చేత మన రూల్స్ మనం ఫాలో చేస్తాం.
1: We follow our rules with this love.
0: హృదయపూర్వకంగా ప్రేమించి ఆ యొక్క దీన్ని సాధనలో పెట్టుకుందాం.
1: We love wholeheartedly and practice.
0: కనుక నీవు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ కూడాను సత్యసాయి ఎడ్యుకేషన్ కూడా నీవు ఫాలో చేయొచ్చు.
1: While studying there in government school, you can still follow Satya Sai education.
0: సత్యసాయి ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మానవతా విలువలు.
1: సత్యసాయి ఎడ్యుకేషన్ రిఫ్లెక్ట్స్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది మొట్టమొదట నీవు నిలబెట్టుకో.
1: You have to uphold the human value.
0: దాన్ని నిలబెట్టుకుని నీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ను ఫాలో చేయి.
1: విత్ ది హ్యూమన్ వాల్యూ ఫాలో ది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పాలసీ.
0: మనం ఇది వేరు అది వేరు అని దీనికి డిఫరెన్స్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అండ్ అవర్ ఇన్స్టిట్యూషన్.
0: మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ
1: వైల్ స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్
0: దీనికి నాకు అవసరం లేదని చెప్పి సత్యసాయి ఎడ్యుకేషన్ అని హ్యూమన్ వాల్యూస్ మనం ఫాలో చేస్తుంటే గవర్నమెంట్ అంగీకరించదు.
1: ఇఫ్ యూ సింప్లీ డ్రాప్ ఇట్ దేర్ అండ్ జాయిన్ సత్యసాయి, హ్యూమన్ వాల్యూస్,
0: కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి.
1: ద గవర్నమెంట్ హెస్ గాట్ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
0: కాబట్టి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము ధిక్కరించకూడదు.
1: వీ షుడ్ నెవర్ డిసోబే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
0: ఎందుకంటే ప్రపంచంలో మనం పుట్టాము.
1: వీఆర్ బోర్న్ ఇన్ దిస్
0: ప్రపంచంలో చదువుతున్నాము.
1: వీ స్టడీ హియర్
0: ప్రపంచంలో ఉంటున్నాము.
1: వీ లివ్ హియర్
0: వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసినప్పుడే వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని నువ్వు ఏ దేశం పోయినా నీ కొన్ని ఉద్యోగాలు చిక్కుతున్నాయి.
1: వెన్ వన్స్ వీ ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూ గెట్ ఎ సర్టిఫికెట్ and get a job anywhere.
0: కనుకనే దాన్ని కూడా మనం కొంతవరకు ఫాలో చేయాలి.
1: So we have to follow rules and regulations.
0: దాన్ని ఫాలో చేస్తూ
1: following at the same time
0: కాలం ఎంత చిక్కుతూ ఉంటుండాలి.
1: You have plenty of time.
0: మానవునికు దినమునకు 24 గంటల సేపు ఉన్నది కాలం.
1: 24 hours are given to you.
0: నీవు గవర్నమెంట్ స్కూల్లో ఎంతసేపు చదువుకోగలవు?
1: How long can you spend in government school?
0: అక్కడంతా చేర్చి తెల్లవారి 3 గంటలు, సాయంకాలం 3 గంటలు.
1: You have 3 hours in the morning, 3 hours in the afternoon.
0: 6 గంటలు మాత్రమే నీవు గవర్నమెంట్ దీన్ని ఫాలో చేస్తున్నావు.
1: You follow the government for 6 hours.
0: ఇంకా ఉంది 18 గంటలు.
1: You have 18 hours still.
0: ఆ 18 గంటల లోపల 6 గంటలు నిద్ర తీసుకో.
1: 6 hours you sleep.
0: ఇంకా 6 గంటలు నీ యొక్క ఆటలు పాటలకు నీవు తీసుకో టైం.
1: 6 hours for your own singing, for your own entertainment.
0: ఇంకా 6 గంటలు ఉంటుందే.
1: Still there 6 hours.
0: 6 గంటల లోపల నీ మానవతా విలువను పెంచుకో.
1: During these 6 hours, develop more of human value.
0: కనుకని మానవుడు కాలమును 4 భాగములుగా విభజించాలి.
1: Man has to classify, categorize time into 4.
0: ఒక భాగము స్వార్థమునకు.
1: One part for the self, for your own.
0: రెండవ భాగము నీ డ్యూటీస్ కు.
1: Second, to attend to your duties.
0: మూడవ భాగము నిద్రాహారమునకు.
1: Third, for the food and drink and sleep.
0: నాలుగవ భాగము ఆధ్యాత్మికమునకు.
1: Fourth, for the spiritual aspect.
0: కనుక ఈ విధంగా 3-4 భాగములుగా చేసుకుంటే ఆధ్యాత్మికము ఏమాత్రము అవకాశం లేకుండా పోదు.
1: When you categorize a lot time like that, there will be no obstacle for spirituality.
0: కనుక గవర్నమెంట్ చదువుకు, సత్యసాయి చదువుకు దీనికి ఏ భేదం అనేటువంటిది మీరు పాటించకూడదు.
1: డోంట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ సత్యసాయి ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్.
0: మనది సత్యమైన ఎడ్యుకేషన్.
1: Ours is real education of truth.
0: అది కేవలం బుకిష్ నాలెడ్జి.
1: The other one is bookish knowledge.
0: మనదంతా ప్రాక్టికల్ నాలెడ్జి.
1: Ours is practical knowledge.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జికి బుకిష్ నాలెడ్జికి మనం సంబంధం తీసుకోకూడదు.
1: We cannot bring out any relationship between bookish knowledge and practical
0: knowledge. దాని దాని ప్రక్కకు నెట్టకూడదు.
1: You cannot neglect bookish knowledge totally.
0: దాన్ని కూడా ఇహమున సుఖింప హేమతారక విద్య పరమను సుఖింప బ్రహ్మ విద్య.
1: The bookish knowledge is necessary for our living. While practical knowledge is
0: for life. పరమునకు రెండు విద్యలు అత్యవసరము.
1: Two forms of education are
0: necessary. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అవసరము.
1: ఫర్ అవర్ లివింగ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
0: పరమునకు ఆధ్యాత్మిక తత్వం అవసరము.
1: ఫర్ ద లైఫ్ ఆఫ్టర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
0: రెండింటిని కూడా తీసుకుని
1: we have to take these
0: rendu kudunu pratyekanga bhavinchakoddu.
1: We should never differentiate.
0: Oka kaayinuku rendu sides unnattiga untundali.
1: It is like two surfaces of the same coin.
0: ఒకటే కాయిన్.
1: కాయిన్ ఇస్ వన్.
0: దానికి రెండు వైపుల ముఖములు ఉంటున్నాయి.
1: ఇట్ హెస్ టూ సర్ఫేసెస్.
0: ఆ రెండింటిని మనం రెండు స్వీకరించాలి.
1: బోత్ అప్వర్స్ అండ్ రివర్స్ వీ హావ్ టు టేక్.
0: కానీ దీంట్లో మనం భేదాలు ఏమీ అతను పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్.
0: ఇంకా మూడవది.
1: థర్డ్ క్వశ్చన్. యాజ్ టీచర్స్ వర్కింగ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్స్ హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ స్టూడెంట్స్? హౌ డూ టీచర్స్ ఓవర్కమ్ ఎనీ డీప్ రూటెడ్ వీక్నెసెస్ ఇన్ దెమ్ సెల్స్?
0: విద్యార్థుల మనసును గుర్తించి వర్తించడానికి విద్యార్థుల మనసు ఎట్ట ఉంటుందో ఏమో తెలుసుకోవాలనుకుంటున్నారు.
1: యూ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ యువర్ స్టూడెంట్స్, ద మైండ్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్.
0: మొట్టమొదట నీ మనసు యొక్క రూల్స్ నువ్వు తెలుసుకో.
1: ఫస్ట్ నో యువర్ ఓన్ మైండ్.
0: తర్వాతనే విద్యార్థి యొక్క మనసును మనం చూడవచ్చును.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ది మైండ్ ఆఫ్ యువర్ స్టూడెంట్.
0: నీలో మంచి మనసును నీవు అభివృద్ధి పరచుకుంటే విద్యార్థి యందు రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అది కూడా నీలో ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ ఎ గుడ్ మైండ్ యూ విల్ ఫైండ్ గుడ్ మైండ్ ఇన్ యువర్ స్టూడెంట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: మైండ్ చూడటానికి అక్కడ వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ.
0: ఆ విద్యార్థి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఫాలో చేస్తురా.
1: యూ హ్యావ్ టు ఫాలో ద కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్.
0: బయట ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు?
1: హౌ ఈస్ హి బిహేవింగ్ అవుట్ సైడ్?
0: ఇంటిలో ఏ విధంగా ఉంటున్నాడు?
1: హౌ డస్ హి కండక్ట్ ఎట్ హోమ్?
0: స్కూల్లో ఏ విధంగా ఉంటున్నాడు?
1: అండ్ ఈస్ దేర్ ఎట్
0: స్నేహితులతో చేరినప్పుడు ఎట్ట ఉంటాడు?
1: హౌ ఈస్ హి అమంగ్ ఫ్రెండ్స్?
0: ఇవన్నీ చక్కగా కొంతవరకు నీవు విచారణ చేయాలి.
1: యు హావ్ టు ఎంక్వైర్ హౌ హి మింగిల్స్ విత్ స్టూడెంట్స్ ఎట్ హోమ్.
0: అప్పుడే ఆ విద్యార్థి నీవు చక్కని మార్గంలో తిప్పడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు మోల్డ్ హిమ్ ఇన్ ద రైట్ వే.
0: నీవు బయట వారితో ఇంటిలో ఈ క్లాసులో ఏ విధంగా నవర్తిస్తున్నావో నువ్వు గుర్తించుకుని లేక కేవలం అతన్ని మార్చాలంటే ఏ రీతిగా మార్చగలవు?
1: విదౌట్ ఎంక్వైరింగ్ ప్రాపర్లీ హౌ హీస్ బిహేవింగ్ అవుట్ సైడ్ అట్ హోమ్ అమంగ్ హిస్ క్లాస్మేట్స్ హౌ డూ ఎక్స్పెక్ట్ టు నో హిమ్?
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంటిలో తల్లిదండ్రులు మితిమీరిన స్వేచ్ఛనిస్తుంటారు.
1: Parents give too much of freedom to children.
0: అక్కడ ఫ్రీడమ్ గా ఉంటుండడం చేత అక్కడ ఫ్రీగా ప్రవర్తిస్తుంటాడు.
1: దేర్ఫోర్ children behave with absolute freedom at home.
0: స్నేహితుల దగ్గర చూస్తే వారు కూడా మరింత ఫ్రీడమ్ గా ఉంటారు.
1: Friends also absolutely free.
0: వారు కూడా నీకు అమితమైన స్వేచ్ఛనిస్తుంటారు.
1: They too give you too much of freedom.
0: కానీ స్కూల్ కు వచ్చేటప్పటికి అక్కడ కొంచెం కట్టుదిట్టమవుతుంది.
1: వెన్ వన్స్ హీ కమ్స్ టు స్కూల్ దేర్ ఆర్ రెస్ట్రిక్షన్స్.
0: కనుక రెండింటి యందు ఏ విధంగా ఉంటున్నాడో దానికి మూడవది కూడాను దానికి తగినట్టుగా మార్చుకోవాలి.
1: We have to see how he is there in other two places, how he is there in this place and change.
0: కనుక ఇంటి విషయంలో నీవు ప్రవేశించవద్దు.
1: You cannot know him at home.
0: తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ వల్ల వారికి అనేక విధమైనటువంటి స్వేచ్ఛ ఇస్తుంటారు.
1: Out of love, parents give too much of freedom to children. But
0: దీన్ని కూడా మనం మొట్టమొదట అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా పిలిచి ఈ పిల్లవాడి యొక్క స్థితిగతులను మనం విచారించాలి.
1: We have to consult parents also and find out the behavior of the boy.
0: ఈనాటి తల్లిదండ్రులు,
1: పేరెంట్స్ టుడే,
0: ది మోడర్న్ ఏజ్,
1: దిస్ బీయింగ్ ఏ మోడర్న్ ఏజ్,
0: పిల్లలకు కావలసినంత స్వేచ్ఛనిస్తున్నారు.
1: దే గివ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు దేర్ చిల్డ్రన్.
0: కావలసినంత ధనం ఇస్తున్నారు.
1: దే గివ్ ప్లెంటీ ఆఫ్ మనీ.
0: 99% తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు పిల్లలు.
1: ది చిల్డ్రన్ ఆర్ స్పాయిల్డ్. ద మిస్టేక్ లైస్ 99% విత్ పేరెంట్స్ ఓన్లీ.
0: ఎందుకంటే నా బిడ్డకు నేను స్వాతంత్ర్యం ఇవ్వాలి.
1: I should give freedom to my son.
0: వాడికి ఒక మనసు ఉంది.
1: Yes, mind.
0: వాడికి ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తించాలి.
1: I have to act according to him.
0: ఈ ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తించాలని కోరేటువంటి వాడు కొన్ని తప్పు మార్గంలో పోయేటప్పుడు నీవెందుకు ఏడుస్తున్నావు?
1: When you want to give him freedom, why do you cry when your son proceeds along the wrong path?
0: కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు నీవు సంతోషించాలి కదా.
1: When he is free, you should be happy.
0: ఎందుకు నీవు ఏడుస్తున్నావు?
1: Why do you cry?
0: ఇదే తప్పు.
1: This is a mistake.
0: కనుకని పిల్లల్ని మొట్టమొదటి నుంచి చక్కని కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: Therefore, you should control your children from the beginning.
0: మన కార్లంతా కొన్ని మంచి రోడ్డుగా ఉన్నప్పుడు స్పీడ్గా పోతుంటాము.
1: You can drive your cars when the road is fine.
0: కానీ జనాలు అధికంగా సంచరించేటువంటి సమయంలో,
1: when there's traffic jam,
0: ఎక్కువ టర్నింగ్లు జరిగే సమయం లోపల,
1: when there's so many turnings,
0: స్పీడ్ బ్రేకర్ పెడతారు.
1: There you find speed breakers along the way.
0: ఎందుకోసము?
1: Why?
0: కొంతవరకు క్షేమం కోసమని.
1: It's for your security.
0: తనకు క్షేమము, ప్యాసింజర్స్ కు క్షేమము.
1: ఇట్ ఈస్ సేఫ్ అండ్ సెక్యూర్ ఫర్ యూ, సో ఆల్సో అదర్ ప్యాసింజర్స్.
0: కనుకనే మనం కూడా పిల్లలకు స్వేచ్ఛకు కొంత బ్రేకులు వేయాలి.
1: సో వీ హావ్ టు అప్లై బ్రేక్స్ వైల్ గివింగ్ ఫ్రీడమ్ టు అవర్.
0: ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వాలి, ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వకూడదు.
1: ఫ్రీడమ్ ఇట్ షుడ్ బి గివెన్ టు సర్టన్ థింగ్స్ అండ్ నాట్ టు అదర్ ఆస్పెక్ట్స్.
0: వాడు ఏదైనా చెడ్డ మార్గంలో ప్రవేశిస్తుంటే దానికి కఠినమైన శిక్ష ఇవ్వాలి.
1: When the child goes along the wrong path, you should punish him.
0: వాడికి ఫ్రీడమ్ ఇవ్వకూడదు.
1: You should not give him freedom.
0: అలాంటి వాడు చచ్చినా పర్వాలేదు కానీ ఫ్రీడమ్ ఇవ్వకూడదు.
1: నో మ్యాటర్ ఇఫ్ ఎ బాయ్ ఈస్ టు డై, బట్ యూ షుడ్ నెవర్ గివ్ హిమ్ ఫ్రీడమ్.
0: మంచిదానిక నీకెంతైనా ఇచ్చేసే.
1: ఫర్ గుడ్ థింగ్స్ యూ కెన్ గివ్ ఫ్రీడమ్. గివ్ మనీ ఆల్సో.
0: వస్తువులు ఇచ్చేసే.
1: గివ్ ఆబ్జెక్ట్.
0: కానీ వెనక వైపున వాచ్ చేసుకుంటూ పో.
1: బట్ యెట్ యూ వాచ్ హిమ్ ఫ్రమ్ బిహైండ్.
0: అప్పుడే ఆ పిల్లవాడు మనిషి సరైన మార్గానికి రాగలడు.
1: దెన్ ద బాయ్ విల్ బి పర్ఫెక్ట్.
0: కనుకనే
1: సో
0: పిల్లల్ని మనం సరైనటువంటి రీతిలో తెచ్చుకోవటం మొట్టమొదటి బాధ్యత తల్లిది.
1: Therefore, the first responsibility lies with the mother to train the child.
0: ఇక్కడ కూడా కొన్ని భేదములు కనిపిస్తుంటాయి.
1: Here also we find some differences.
0: కొడుకు దేగినైపోతే తండ్రి బాధ్యత.
1: కొడుకైతే తండ్రి బాధ్యత. If son is spoiled, the mistake lies with the father.
0: డాటర్ గని తప్పైపోతే మదర్ మిస్టేక్.
1: If daughter is spoiled, the mistake lies with the mother.
0: కనుకనే ఇక్కడ రెండింటి ఎందు మనం భేదాన్ని గుర్తించాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ.
0: బిడ్డ సరిలేదంటే ఇది మదర్ మిస్టేక్.
1: ఇఫ్ ది డాటర్ ఇస్ నాట్ గుడ్, మిస్టేక్ లైస్ విత్ ద మదర్.
0: ఎందుకంటే మదర్ నీడ లోపల నుంచి సంచరిస్తుంటుంది బిడ్డ.
1: బికాస్ డాటర్ మూవ్స్ లైక్ ఎ షాడో అలాంగ్ విత్ ద మదర్.
0: కనుకనే ఈ షాడో లోపల ఉంటుందా తప్పు.
1: సో మిస్టేక్ లైస్ విత్ ద షాడో.
0: కుమారుడి తప్పు అయినప్పుడు తండ్రిది తప్పు.
1: ఇఫ్ ద సన్ ఈస్ రాంగ్, ద మిస్టేక్ లైస్ విత్ ద ఫాదర్.
0: తండ్రి సరైనటువంటి రీతిలో వాళ్ళని చూసుకోవటం లేదు.
1: ఫాదర్ హాస్ నాట్ చెక్డ్ హిమ్ ప్రాపర్లీ.
0: ఇష్టమొచ్చినంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు.
1: హీ గేవ్ హిమ్ ఫ్రీడమ్ యాజ్ హి లైక్.
0: కనుక ఆ విధంగా చేయకుండా ఉండే కోసం స్కూల్ అని మూడవది ఒకటి పెట్టారు.
1: దెన్ కమ్స్ స్కూల్ టు రెగ్యులేట్ ద చైల్డ్.
0: అక్కడ టీచర్స్ వీళ్ళని సరైన మార్గంలో సమత్వానికి తీసుకుని రావాలి.
1: టీచర్స్ విల్ హావ్ టు బ్రింగ్ దెమ్ ఫోర్త్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే, ఇన్ ఎ ప్రాపర్ వే.
0: నాయన నీవు బయట ఈ రీతిగా ప్రవర్తిస్తున్నావు, ఇది మంచిది కాదు.
1: టీచర్ విల్ హావ్ టు టెల్ ద చైల్డ్, యు ఆర్ బిహేవింగ్ అవుట్సైడ్.
0: నీ పేరు పాడైపోతుంది.
1: యు విల్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ టుమారో.
0: నీ పేరు మాత్రమే కాదు, తల్లిదండ్రుల పేరు కూడా పాడవుతుంది.
1: నాట్ ఓన్లీ దట్ యు గెట్ ఎ బ్యాడ్ నేమ్, యువర్ పేరెంట్స్ ఆల్సో గెట్ ఎ బ్యాడ్
0: నేమ్. పాడైపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు హోల్ ఫ్యామిలీ విల్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: నీ గృహం పేరు నిలబెట్టు.
1: సో యు హావ్ టు అప్హోల్డ్
0: తల్లిదండ్రుల పేరు నిలబెట్టు.
1: కీప్ అప్ ది నేమ్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: చదివే యొక్క స్కూల్ యొక్క పేరు నిలబెట్టు.
1: అండ్ ఆల్సో ద రెప్యూటేషన్
0: ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. మంచి మార్గంలో మంచి బోధన చేస్తూ రావాలి.
1: సో ద టీచర్ షుడ్ టీచ్ వెల్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: కనుకనే వారు సరైన మార్గంలో తెవడానికి మంచి మాటలతో వారిని మార్గంలో తెచ్చిపెట్టుకోవచ్చు.
1: We have to speak them in a nice way and conduct them in the right direction.
0: అనేక విదేశాల లోపల
1: in foreign countries
0: ఈ పిల్లలకు ఏం వినయం అంటే ఏమిటో విధేయత అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: Children do not know what humility is, what obedience.
0: అలాంటి వారికి సత్యసాయి సంస్థల వారు పవిత్రమైనటువంటి మాటలు చెప్పాలి.
1: సత్యసాయి స్కూల్ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ,
0: నాయన నీవు మానవుడిగా పుట్టావు.
1: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్.
0: ఒకరిని భయపెట్టడానికి నీవు మృగం కాదు.
1: యు ఆర్ నాట్ ఎనిమల్ టు ఫ్రైటన్ అదర్స్.
0: ఇంకొకరికి నీవు భయపెట్టడానికి పశువు కాదు.
1: టు బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్ యు ఆర్ నాట్ ఎనిమల్.
0: కానీ నీవు భయపెట్టడానికి మృగం కాదు, భయపెట్టడానికి పశువు కాదు.
1: యు షుడ్ నాట్ ఫ్రైటన్ అదర్స్, నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
0: నీవు మానవుడవు,
1: యు ఆర్ ఎ హ్యూమన్.
0: కనుక నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
1: యు షుడ్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ నాట్ ఫ్రైటన్ అదర్స్.
0: కనుక ఈ విధంగా పిల్లలకు బోధించి
1: యూ హావ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్,
0: వాళ్ళు సరైన మార్గంలోకి తిప్పాలి.
1: సీ దట్ దే ఆర్ ఇన్ ది రైట్ వే.
0: లైఫ్ ఈజ్ లాంగ్ జర్నీ.
1: Life is a long journey.
0: కనుక ఈ మధ్య మధ్య చెడిపోయేటువంటివి కాదు ఇవన్నీ.
1: ఇట్స్ నాట్ గోయింగ్ టు బి స్పాయిల్డ్ ఆర్ ఇంటరప్టెడ్.
0: ఇది షార్ట్ కట్ అయిపోతే ఎన్ని కుదాల పోయినా పర్వాలేదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఎ షార్ట్ కట్ డజంట్ మ్యాటర్ విచ్ ఎవర్ వే యు గో. లైఫ్ ఇస్ ఎ లాంగ్ జర్నీ.
0: కనుక నీవు ఇంత దీర్ఘకాలం జీవించవలసినటువంటి వాడు కాబట్టి నీవు దివ్యమైన జీవితాన్ని జీవి.
1: ఇట్స్ ఎ లాంగ్ జర్నీ, సో లీడ్ ఎ డివైన్ లైఫ్.
0: దీర్ఘ జీవితాన్ని మనం ఆశించకూడదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ లాంగ్ లైఫ్ దట్ కౌంట్స్.
0: దివ్య జీవితాన్ని ఆశించాలి.
1: ఇట్ ఇస్ ద డివైన్ లైఫ్ దట్ హస్ టు బి ఎస్పైర్డ్.
0: ఆ విధంగా వారికి మంచి మాటలతో బోధించి
1: వి హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ క్లియర్లీ.
0: ఆ తల్లిదండ్రులు పెట్టినటువంటి మార్గమును కొంతవరకు సరిదిద్దడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు ఆల్సో రెక్టిఫై కరెక్ట్ ద పాత్ లేడ్ బై ద పేరెంట్స్ ఇఫ్ ఇట్ ఇస్ రాంగ్.
0: అప్పుడే మీ యొక్క కీర్తి కూడాను అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ ఎ వెరీ గుడ్.
0: నీవు ఆచార్యుడవు,
1: యు ఆర్ ఆచార్య.
0: ఆచార్య అనగా ఏమిటి? అధ్యాపకుడు కాదు.
1: ఆచార్య ఇస్ నాట్ మీర్లీ టీచర్.
0: ఆచరించి బోధించేటువంటి వాడు ఆచార్య.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ దెన్ టీచర్స్.
0: కనుక నీవు ఆచరించి బోధించేటువంటి వాడు కాబట్టి నీకు ఆచార్య అని పేరు వచ్చింది.
1: యాజ్ యూ ప్రాక్టీస్ అండ్ టీచ్ యు హ్యావ్ ద టైటిల్ ఆచార్య ప్రొఫెసర్.
0: నీవు అనుసరించి పిల్లలకు బోధించు.
1: యు ఫాలో అండ్ దెన్ టీచ్ యువర్ చిల్డ్రన్.
0: ఇంకా పిల్లలకు కొన్ని దురభ్యాసాలు కొన్ని ఉంటాయి.
1: చిల్డ్రన్ హ్యావ్ సర్టన్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఆ అభ్యాసాలను మొట్టమొదట అధ్యాపకుడు కంట్రోల్ చేసుకుని తర్వాత పిల్లలకు బోధించాలి.
1: సో ద టీచర్ ఫస్ట్ కంట్రోల్ సచ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దెన్ టీచ్ చిల్డ్రన్.
0: టీచర్ కాలేజీ లోపలనే కూర్చొని సిగరెట్ తాగుతూ కూర్చుంటే
1: ఇఫ్ టీచర్ స్టార్ట్ స్మోకింగ్ ఇన్ ద కాలేజ్
0: అప్పుడు రేపటి దినం పిల్లవాడు కూడా తాగుతూ స్కూల్ కు వచ్చేస్తాడు.
1: టుమారో స్టూడెంట్ ఆల్సో అటెండ్ స్కూల్ వైల్ స్మోకింగ్.
0: ఎందుకంటే నీవు స్మోక్ చేస్తావు అని టీచర్ చూస్తాడు.
1: టీచర్ షౌట్స్ వై డూ యూ స్మోక్.
0: సార్ మీరు చేస్తున్నారు కదా.
1: సార్ యూ ఆర్ స్మోకింగ్.
0: దానికి ఏం జవాబు చెప్పగలడు.
1: వాట్ రిప్లై యూ గివ్.
0: నో రిప్లై.
1: నో రిప్లై.
0: కనుకనే వీనికి అప్లై చేస్తాడు కానీ రిప్లై నో రిప్లై.
1: He merely applies, but there is no reply.
0: కనుకనే ఆ పిల్లవాడికి నేర్పాలనుకున్నప్పుడు వాడి ముందు నీవు ఈ దురభ్యాసం చేయకూడదు.
1: సో ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ యువర్ చిల్డ్రన్ యూ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఏ ఒక్కటి చెడ్డది నువ్వు చేసినప్పటికీ పిల్లలు దాన్ని అనుసరిస్తూ వస్తారు.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ దట్స్ బ్యాడ్ ఇన్ యూ చిల్డ్రన్ విల్ ఫాలో యూ.
0: కనుక ఏది మంచిదని నీవు తలుచుకుంటావో ఆ మంచిది పిల్లలకు బోధించింది నీవు చేయకుండా ఉండాలి.
1: Whatever you want to teach, first you should practice. You should not commit anything bad.
0: నీవు మంచి చేసి పిల్లలకు మంచి చెప్పు.
1: You do good and ask them to be good.
0: ఇది సరైనటువంటి యొక్క ఉపదేశము, సరైన విద్య యొక్క లక్షణం.
1: This is the proper teaching and the proper quality of education.
0: అప్పుడే విద్యార్థి యొక్క మంచి విత్తనములు తనకు బయటపడుతుంటాయి.
1: Then all the good in a student will come out.
0: ఆ విధమైనటువంటి విద్యార్థి ఏ విధంగా చెప్పుకోగలడు? టీచర్ దగ్గరికి వచ్చి, సార్ నాకు తెలియకుండా నేను ఎన్నో తప్పులు చేశాను సార్, ఇలాంటివి చేశాను, అలాంటివి చేశాను అని అన్ని చెప్పుకొని ఇంకా ఆనాటి నుంచి తాను మంచివాడిగా రూపొందుతాడు.
1: ఇఫ్ థింగ్స్ ఆర్ ఐడియల్, ద బాయ్ హింసెల్ఫ్ విల్ కమ్ అండ్ దెన్ కన్ఫెస్ ఆల్ ద మిస్టేక్స్ హీ డిడ్ అండ్ కరెక్ట్ హింసెల్ఫ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే.
0: ఇది నాకు బాగా తెలుసు.
1: This Bhagwan knows well.
0: Endukatte nenu enno vidhamuluga kodanu pillalnu kontha shikshistuntanu.
1: Bhagwan punishes boys in different
0: ways. Arustu untanu.
1: He shouts at them.
0: Cheptu untanu.
1: He goes on telling.
0: Mari premistuntanu.
1: My loves.
0: Anni istuntanu.
1: He gives them all.
0: Kaani konni konni samayallo apparu chaala kathinanga untanu.
1: At times he is so strong, harsh.
0: Appudu pillale vachi, swami నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి.
1: బాయ్స్ దెమ్సెల్వ్స్ విల్ కమ్, దే సే స్వామి వి హావ్ కమిటెడ్ మిస్టేక్స్.
0: మీరు చెప్పింది నేను చేయలేకపోయాను.
1: ఐ డిడ్ ప్రాక్టీస్ వాట్ యు సేడ్.
0: ఇప్పుడు దాని యొక్క సత్యం నాకు గుర్తింపు చేసుకున్నాను.
1: నౌ ఐ రియలైజ్ ద ట్రూత్ ఇన్ ఇట్.
0: కనుక నన్ను నేను ఇంక పైన అలాంటి తప్పులు చేయను.
1: ఐ విల్ నాట్ కమిట్ మిస్టేక్స్ వన్స్ అగైన్.
0: అప్పుడు స్వామి కరిగిపోతాడు.
1: దెన్ స్వామి మెల్ట్స్.
0: నాయన ఇంకపై నీవు బాగుండు.
1: బాయ్, బీ గుడ్ హియర్ ఆఫ్టర్.
0: దీనిపై ఇంకే విధమైనటువంటి మార్పులు రాకుండా చూసుకో.
1: యూ షుడ్ నాట్ చేంజ్ ఎనీవే ఇన్ ఫ్యూచర్.
0: ఏది నేను చేసినా నీ మంచి కోసమే.
1: వాట్ ఎవర్ ఐ డూ ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్
0: అని చెప్పి ఈ టీచర్స్ కూడా ఆ పిల్లలకు ఆ విధంగా బోధించాలి.
1: టీచర్స్ ఆల్సో షుడ్ టీచ్ దేర్ స్టూడెంట్స్ లైక్ దిస్.
0: ఇంకేమి?
1: ద ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏ టీచర్ మస్ట్ హ్యావ్?
0: చాలా ఇంపార్టెంట్.
1: దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టీచర్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా, అదే విధంగా ఏది మంచి అని తనకు తెలుస్తుంటాదో దాన్ని పిల్లలకు బోధించి దాన్ని తాను కూడా అనుసరిస్తూ రావాలి.
1: ఏ టీచర్ వాట్ ఆల్ హీ నోస్ గుడ్ హీ షుడ్ ఫాలో అడాప్ట్ అండ్ టీచ్ టు దేర్ స్టూడెంట్స్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: పిల్లలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించు రావాలి.
1: అండ్ దే షుడ్ బి ఐడియల్ రోల్ మోడల్స్ టు దేర్ చిల్డ్రన్.
0: నేను చిన్న చిన్న విషయం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను.
1: భగవాన్ గివ్స్ అస్ సింపుల్ ఎగ్జాంపుల్స్.
0: నేను కమలాపురంలో చదువుతూ ఉంటే,
1: భగవాన్ వాజ్ స్టడీయింగ్ ఇన్ కమలాపురం.
0: అది ఏమి చదువు? నా చదువు 3వ క్లాస్ 4వ క్లాస్.
1: హీ స్టడీడ్ 3rd class and 4th class ఓన్లీ.
0: అక్కడ చదువుతూ ఉంటున్నాను.
1: వైల్ హీ వాజ్ స్టడీయింగ్ దేర్,
0: హెచ్ అయ్యంగార్ అని ఒక టీచర్ ఉండేటువంటి వాడు.
1: హెచ్ఐంగార్ వాజ్ ద టీచర్.
0: ఆయన ఎక్కడైనా బజార్లో వస్తున్నాడంటే చూసిన పిల్లలంతా భయపడిపోయేవారు.
1: వెన్ వన్స్ హిస్ టీచర్ హెచ్ఐంగార్ పాసెస్ బై ద రోడ్, చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
0: గురువును చూస్తే చాలా గౌరవము భయము.
1: చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్ బట్ దే రెస్పెక్ట్ హిమ్.
0: ఆయన ఆ మార్గంలో కర్ర పట్టుకుని వస్తున్నాడంటే మేము ఈ మార్గంలో తిరిగిపోయేటువంటి వాడు.
1: వెన్ ద టీచర్ గోస్ విత్ ఎ వాకింగ్ స్టిక్ ది స్టూడెంట్స్ విల్ టేక్ అనదర్ పాత్.
0: ఇది మెత్తగా ఏదో కనిపెట్టాడు ఆయన.
1: దిస్ వాజ్ నోటీస్డ్ బై ది టీచర్.
0: నేను వస్తున్నాను కనిపెట్టి నువ్వు సందులోపల పోతున్నావా?
1: ఫైండింగ్ అవుట్ దట్ ఐఎమ్ వాకింగ్ దిస్ వే యు ఆర్ గోయింగ్ దట్ వే ఐ నో.
0: కాలేజీకి స్కూల్ కు పోయిన తర్వాత,
1: ఆఫ్టర్ రీచింగ్ స్కూల్,
0: అక్కడ స్కూల్ లోపల క్లాస్ మానిటర్ ఎవరు?
1: హూ ఇస్ ది మానిటర్ ఆఫ్ ద క్లాస్?
0: నేనే.
1: భగవాన్ ఇస్ ద మానిటర్ ఆఫ్ ద క్లాస్.
0: ఈనాడే ఇంత పెద్దగా ఉన్నాను, ఆనాడు ఇంకా చిన్నగానే ఉండేది.
1: యూ కెన్ ఇమాజిన్ ది హైట్ ఆఫ్ భగవాన్ ఇన్ దోస్ డేస్.
0: ఆ టీచర్ వస్తున్నాడు అంటే మంచి చింతపర్రలంతా కూడా ఒక కట్ట తెచ్చి ఒక మూల పెట్టాలి.
1: యాజ్ ది టీచర్ కమ్స్ టు ద క్లాస్ రూమ్, స్టిక్స్ షుడ్ బి మేడ్ రెడీ.
0: నేను దిన్నము తెచ్చి పెట్టేటువంటి వాడిని.
1: భగవాన్ యూస్ టు బ్రింగ్ ద బండిల్ ఆఫ్ స్టిక్స్ ఎవ్రీడే.
0: కర్ర తీసుకున్నాడు.
1: అండ్ ద టీచర్ పిక్డ్ అప్ ఎ స్టిక్ కేన్.
0: రాజు రా.
1: He said, Raju, come here.
0: నేను ధైర్యంగా వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ దేర్ బోల్డ్లీ.
0: ఎందుకంటే నేనే తప్పులు చేయలేదు.
1: బికాస్ ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎనీ మిస్టేక్స్.
0: కనుకనే నీవెందుకు నన్ను చూసి ఆ సందులోకి వెళ్ళినావు అన్నావు.
1: టీచర్ ఆస్క్డ్, వై డిడ్ యు గో దట్ వే వాచింగ్ మీ?
0: మిమ్మల్ని నేను చూడలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ డిడ్ సీ హిమ్.
0: కానీ అతని ఇంటి లోపల నాకు నోట్ బుక్ ఉంటుండాలి.
1: Bhagavan's notebook was at the residence of the teacher.
0: ఆ నోట్బుక్ నేను తీసుకుని స్కూల్ పోవాలని వెళ్ళాను.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వెంట్ దేర్ టు కలెక్ట్ హిస్ నోట్బుక్.
0: నేను మిమ్మల్ని చూడలేదు సార్ అన్నాను.
1: ఐ హావ్ నాట్ సీన్ యు సార్.
0: సత్యం చెప్పాను.
1: హి సెడ్ ట్రూత్.
0: హే, చూడలేదా అని గట్టిగా అరిచాడు.
1: ద టీచర్ షౌటెడ్ హావ్ యు నాట్ నోటీస్డ్ మీ?
0: చూడలేదు అని గట్టిగా నేను చెప్పాను.
1: స్వామి సెడ్ ఐ హావ్ నాట్ సీన్.
0: నిన్ను కొడతాను అన్నాడు.
1: హి సెడ్ ఐ విల్ బీట్ యు.
0: నిన్ను కొట్టాలంటే మీకు ఆశ ఉంటే కొట్టండి అని నేను చేయి ఇచ్చాను.
1: ఇఫ్ యూ వాంట్ టు బీట్ కమ్ ఆన్ రెడీ. హీ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్.
0: ఆ మాట లోపల ఆ సత్యాన్ని గుర్తించుకుని హెచ్ఐఎం గారికి కంటిదారులు కారినాయి.
1: వాచింగ్ ది ట్రూత్ సెట్ బై స్వామి, హెచ్ఐఎం గారి టీచర్ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
0: దగ్గరికి వచ్చాడు. రాజు, నువ్వు అలాంటి పనులు చేయవని నాకు తెలుసును.
1: హి సెడ్ రాజు, ఐ నో యూ డోంట్ డూ మిస్టేక్స్.
0: కానీ నీవే అనుకోని నాకు చాలా కోపం వచ్చింది. ఏనాడు తప్పు చేయనటువంటి వాడు ఇలాంటి తప్పు చేస్తున్నాడని కోపం వచ్చింది.
1: ఐ నో దట్ యూ నెవర్ కమిట్ ఎ మిస్టేక్ బట్ హావింగ్ నోటీస్డ్ వన్ ఐ వాస్ సో.
0: కానీ నీవు ఇలాంటి తప్పును నీవు చేయవు.
1: యూ విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
0: నాకు తెలుసును.
1: ఐ నో
0: అని తర్వాత పిలిచి,
1: హి కాల్డ్ హిమ్ లేటర్.
0: చాలా సంతోషించి,
1: హి వాస్ వెరీ హ్యాపీ విత్ హిమ్.
0: రేపటి దినము నువ్వు స్కూల్ అంటే ఇంటికి పోయే సమయం లోపల దారి లోపలనే నా ఇల్లు కూడా ఉంటున్నది, ఇంటికి వచ్చి పో అన్నాను.
1: హి సెడ్, టుమారో యాజ్ యూ రిటర్న్ హోమ్ యు ఫాలో మీ, యు విజిట్ మై రెసిడెన్స్ అండ్ గో, ఇట్ ఈస్ ఆన్ ద వే.
0: తిరిగి నేను టీచర్ ఆజ్ఞ ప్రకారం పోతూ వచ్చాను.
1: హీ వాస్ ప్రొసీడింగ్ యాజ్ పర్ ది కమాండ్ ఆఫ్ ద టీచర్.
0: వరండాలో వెళ్ళినాను.
1: హీ అప్రోచ్
0: ధైర్యంగా లోపల వెళ్ళకూడదు.
1: హీ డిడ్ గో స్ట్రైట్ అవే ఇన్ టు హౌస్.
0: ఈ లేడీస్ అంతా ఉంటారు,
1: దర్ లేడీస్ ఎట్ హోమ్.
0: కాబట్టి గురువాజ్ఞ లేకుండా నేను లోపల ప్రవేశించకూడదని దారి వెళ్ళాను.
1: వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ది టీచర్ హీ షుడ్ నాట్ గో ఇన్ సైడ్, సో హీ వాజ్ వెయిటింగ్ దేర్.
0: భార్యతో చెప్పాడు, ఆ పిల్లవాడు వస్తాడు లోపల పంపు అని.
1: ద టీచర్ టోల్డ్ హిస్ వైఫ్, ద బాయ్ విల్ బి కమింగ్, అషర్ హిమ్ ఇన్.
0: ఆమె వచ్చి, నాయన నీవేనా రాజు అని అంటుంది.
1: ద వైఫ్ ఆఫ్ ది టీచర్ కేమ్ అండ్ సెడ్, ఆర్ యూ రాజు?
0: అవును మా అన్నాను.
1: అండ్ స్వామి సెడ్, ఎస్.
0: మీ టీచర్ గారు పిలుస్తున్నారు లోపల రాండి అన్న.
1: యువర్ టీచర్ ఇస్ కాలింగ్ యూ, కమ్ ఇన్.
0: లోపల వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ ఇన్.
0: ఆయన ప్రేమకు ఇంత అంత హద్దు లేదు.
1: దేర్ ఆర్ నో లిమిట్స్ ఫర్ ద లవ్ ఆఫ్ ది టీచర్ టువర్డ్స్ హిమ్.
0: ఒక చిన్న ది ప్లాస్టిక్ చైర్, ప్లాస్టిక్ కాదు అప్పుడు అల్యూమినియం చైర్.
1: అల్యూమినియం ప్లేట్.
0: దాంట్లో రెండు పకోడాలు పెట్టి,
1: అండ్ ఈ సర్వ్ పకోడాస్ ఇన్ అల్యూమినియం ప్లేట్.
0: రాజు నీ పైన నేను ఈనాడు కోప్పడ్డాను.
1: ఐ షౌటెడ్ ఇట్ యు.
0: నాది చాలా తప్పు,
1: ఇట్స్ మై మిస్టేక్.
0: మంచి పిల్లవాడైనటువంటి నీ పైన నాకు ఇంత కోపం వచ్చి నిన్ను కొట్టాలని తలుచుకున్నాను.
1: యూఆర్ సో గుడ్ బట్ ఐ హావ్ మిస్టేకెన్ యూ, ఐ వాంటెడ్ టు బీట్ యు.
0: ఆ తప్పుకు పరిహారంగా నీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నానన్నాడు.
1: నౌ ఐ వాంట్ టు డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ యు నౌ.
0: చూసారా, మన మంచితనము, మన సత్యవాకులు, మన పవిత్రమైనటువంటి గుణములు ఎలాంటి వారినైనా కూడా కరిగిస్తుంది, కదిలిస్తుంది.
1: అవర్ గుడ్నెస్, అవర్ ట్రూత్, అవర్ ఎగ్జాంపులరీ బిహేవియర్ విల్ కన్విన్స్ ఎనీబడి ఎనీ టైమ్.
0: ఆ టీచర్ చెప్తున్నాడు, నాయన నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను.
1: ద టీచర్ హింసెల్ఫ్ సెడ్, ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్.
0: మీరెక్కడ
1: సార్, వేర్ ఆర్ యూ అండ్ వేర్ ఎమ్ ఐ?
0: నాయన ఈ భేదం నీలో ఉంటుంది కనుకనే నీతో నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను.
1: సిన్స్ యూ హావ్ స్టిల్ ద డిఫరెన్సెస్, ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్ నౌ.
0: వయసు ప్రధానం కాదు,
1: ఇట్స్ నాట్ ఏజ్ దట్ ఇస్
0: ఇంపార్టెంట్. చదువు ప్రధానం కాదు,
1: నాట్ ఎడ్యుకేషన్.
0: మానసిక హృదయం ప్రధానము.
1: ఇట్స్ ఓన్లీ మెచ్యూరిటీ, ది హార్ట్, దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: నీవు చాలా గుడ్ బాయ్, గుడ్ బాయ్ అన్నాడు.
1: అండ్ హీ స్టార్టెడ్ ప్రైజింగ్ స్వామి, యు ఆర్ ఎ గుడ్ బాయ్, యు ఆర్ ఎ గుడ్ బాయ్.
0: నాయన బాగానే చదువుతున్నావా అన్నాడు.
1: ఆర్ యూ స్టడీయింగ్ వెల్?
0: చదువుతున్నాను సార్ అన్నాడు.
1: స్వామి సెడ్ ఎస్ సార్, ఐఎమ్
0: స్టడీ. నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి.
1: Next month we are going to examination. He said, study well.
0: చెప్పాడు. సరే మంచి సార్ అని ఆనందంగా జవాబిచ్చి వచ్చాను.
1: అండ్ హీ గేవ్ గుడ్ రిప్లై అండ్ రిటర్న్ హోమ్.
0: ఎగ్జామినేషన్ వచ్చింది.
1: ఇట్ వాజ్ ఎగ్జామినేషన్ డే.
0: నేను రాస్తున్నాను.
1: భగవాన్ వాజ్ రైటింగ్.
0: ఈ ఎగ్జామినేషన్ కు 2 గంటలు మాత్రం ఇచ్చారు టైమ్.
1: ద డ్యూరేషన్ ఇస్ 2 అవర్స్ టైమ్.
0: నేను హాఫ్ అన్ అవర్ లోనే అన్ని ఆన్సర్స్ చేసేసాను.
1: భగవాన్ ఆన్సర్డ్ ఇన్ జస్ట్ ఇన్ హాఫ్ అన్ అవర్.
0: పెట్టేశాను,
1: రెడీ,
0: వెళ్లిపోయినాను.
1: స్వామి రిటర్న్.
0: ఆయన చూస్తున్నాడు.
1: ద టీచర్ వాజ్ నోటీసింగ్.
0: ఈమె రాజు, ఈమె రాసినట్టుగా కనిపించలేదే అన్నాడు.
1: రాజు, యూ డోంట్ సీమ్ టు హ్యావ్ రిటన్ ఎనీథింగ్.
0: సార్, రేపు మీరే చూస్తారు కదా అన్నాను.
1: సార్, యూ విల్ బి సీయింగ్ టుమారో ద స్క్రిప్ట్.
0: నేను రాశాను, అన్ని కరెక్ట్ గా రాశాను.
1: ఐ రోట్ కరెక్ట్.
0: అసత్యమైనటువంటి నేను ఎప్పుడు రాయను, చెప్పను అన్నాను.
1: ఐ నెవర్ రైట్ ఎనీ రాంగ్ ఆన్సర్స్, ఐ నెవర్ అటర్ ఎ లై.
0: రేపటి దినం రెండు మొట్టమొదటినే ఆ కట్ట లోపల నా పేపర్ తీశాడు.
1: And he has collected Swami's paper script first.
0: చూచాడు, ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్. అతనికి తెలియనటువంటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి అక్కడ.
1: He started correcting the script and he finds in Swami's script certain things not known to the teacher himself.
0: తీశాడు, ఆ పేపర్ పైన రాశాడు, వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ అన్నాడు.
1: On the top of the paper he wrote very very very very very very very very good.
0: ఆనాడు ఈ క్వశ్చన్ పేపర్స్ ను తిరిగి ఆఫీసుకు పంపించే పద్ధతి లేదు.
1: ఇన్ దోస్ డేస్ ది స్క్రిప్ట్స్ వర్ నాట్ సెంట్ బ్యాక్ టు ది ఆఫీస్.
0: అంతా తన దగ్గరనే పెట్టుకునేటువంటి వారు.
1: ఆల్ ది స్క్రిప్ట్స్ రిమైన్డ్ విత్ ది టీచర్.
0: ఆ విధంగా చేసి రెండో దినం పిలిచాడు.
1: అండ్ హీ కాల్ స్వామి నెక్స్ట్.
0: భార్యతో చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ హిస్ వైఫ్,
0: కాఫీని టిఫిన్ చేసి పెట్టి అన్నాడు.
1: అండ్ హీ వాంటెడ్ కాఫీ అండ్ టిఫిన్ టు బి రెడీ.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: రాజు, ఇంత కాఫీ తీసుకొని పో అన్నాడు.
1: రాజు, హ్యావ్ సమ్ కాఫీ.
0: సార్, నాకు అది అలవాట్లేదు సార్ అన్నాను.
1: సార్, ఐ డోంట్ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ కాఫీ.
0: నాకు ఈ కాఫీ టీ అనేటువంటి ఎప్పుడు నుంచి నాకు అలవాట్లేదు అన్నాను.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ కాఫీ ఆర్ టీ.
0: పోని, ఒక దోశ అయినా తీసుకో అన్నాడు.
1: అట్లీస్ట్ ఎక్సెప్ట్ వన్ దోశ.
0: కాని సమయం లోపల నేను తినటం నాకు అలవాట్లేదు సార్ అన్నాను.
1: ఐ డోంట్ ఈట్ ఎనీ టైమ్. నో,
0: నాట్ ఎనీ టైమ్.
1: ఎనీ టైమ్ దిస్ నాట్ ద రైట్ టైమ్.
0: రైట్,
1: దిస్ నాట్ ద రైట్ టైమ్ టు ఈట్.
0: నీ తయారీ తృప్తి నేను తీసుకుంటాను సార్.
1: సో ఐ డోంట్ యాక్సెప్ట్.
0: నా తృప్తి కోసం నువ్వు తీసుకున్నాయనా?
1: టీచర్ సెడ్ టు సాటిస్ఫై
0: మీ. ఆ తృప్తి కోసం నేను తీసుకున్నాను.
1: అండ్ భగవాన్ యాక్సెప్టెడ్ టు సాటిస్ఫై.
0: ఆ విధంగా టీచర్స్ ను ఆనంద పెట్టేటువంటి విధానము టీచర్స్ లోపల, పిల్లల లోపల ఎంతనో మందికి అవకాశం ఉంటుంది.
1: స్టూడెంట్స్ హావ్ wide scope to make their teachers happy.
0: కానీ అందరూ టీచర్స్ చూస్తే భయపడిపోతారు.
1: In fact, many are afraid of the teachers.
0: కానీ నాకు భయం లేదు.
1: Swami was never afraid.
0: కారణం ఏంటి?
1: Why?
0: No mistake.
1: Because there is no mistake.
0: ఎందుకు భయపడాలా?
1: Then why should he be afraid of anybody?
0: నేను చక్కగానే మాట్లాడేచుంటి.
1: So he could speak to them well.
0: ఈ విధమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ లోపనే
1: In such a friendship,
0: English teacher ఏంటి మహమ్మద్.
1: English teacher.
0: Mehboob Khan
1: was the English teacher.
0: అతను English teacher.
1: He was the English teacher.
0: నా క్లాసుకు రావాలంటే చాలా ఆతృత అతనికి.
1: He is very anxious to get into his class.
0: ఎవరో ఒకరు వచ్చి ఉంటే తరతరగా వెళ్లిపోవను అనేది.
1: If there is any teacher prior to his class, he used to ask him to leave.
0: నేను క్లాసుకు పోయేటప్పటికి
1: by time he went,
0: పిల్లలందరూ నన్ను నెట్టేటువంటి వారు, పో పో పో ఇంకా అతని దగ్గరికి వెళ్ళు వెళ్ళు అని.
1: All the rest of the children used to ask Swami, go to your teacher.
0: నేను చేసేది ఆయన పిలుస్తాడు, రాజు రా అంటాడు.
1: And the teacher Mehboob Khan asked Swami to come close.
0: తలంతా నిమురుతూ ఉంటాడు.
1: And he goes on touching his head.
0: భుజమంతా పట్టుకుంటాడు.
1: And casts hold of his head.
0: చెత్తంతా గిల్లుతాడు.
1: And the pinching his cheeks.
0: ఈ విధంగా ఉండేసేసి ఎంతనో ప్రేమ పాప అతనికి.
1: And he used to fondle him, caress
0: అతనికి పిల్లలు లేరు.
1: And he has no children.
0: అతనికి 50 years old.
1: He is 50 years old.
0: అప్పుడు ఆయనకు, నాయన నిన్ను చూస్తే నాకు ఎంతో ప్రేమగా ఉంటుంటది.
1: And he said, I love you very much.
0: కనుక నీవు మా ఇంట్లో వచ్చి దిన్నం తినుకుని పోతుండు అన్నాడు.
1: ఎవ్రీ డే కమ్ టు మై హౌస్ అండ్ ఈట్ అండ్ గో.
0: ఈ మహమ్మద్ బాదు చాలా ప్రియమైనటువంటి భక్తుడు.
1: అండ్ హీస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఒకనాడు నేను ఈ యొక్క 11వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
1: At the age of 11, Bhagavan left that school.
0: ఆనాడు ఆనాటి వరకు నేనే ప్రార్థన చేసేటువంటి వాడిని.
1: Till that day, he was leading everybody in prayer.
0: He's head of the department.
1: And this, he is the
0: head of the office also.
1: He is head of the office and of the department.
0: చెప్పేవాడు, రాజు ఇట్రా అనేవాడు.
1: Raju, come here.
0: నీవు రేపటి నుంచి నువ్వు ప్రార్థన చేయాలి.
1: You should lead everybody in prayer.
0: ఈ ప్రార్థన మాకు అందరికీ హృదయాన్ని కరిగింపజేస్తుంది.
1: And in fact, the prayer that you offer will convince everybody, make everybody happy.
0: ఒక ప్రార్థనకు నీవే పాట పాడు.
1: So you start singing first.
0: నీవే రాయి అన్నాడు.
1: And you compose the song.
0: సార్, నేనేట్టు కంపోజ్ చేసేకవుతుంది సార్ అన్నాను.
1: సార్, how can I compose the same song I'm going to sing?
0: నేనే చేయగలను.
1: You can do anything.
0: తప్పక చేయి అన్నాడు.
1: Do it definitely.
0: అప్పుడు చెప్పాను నేను.
1: Then Swami said,
0: అహర్హత ఆహ్వాన ప్రచారిత సునితవు ఉదారవాణి హిందూ బౌద్ధ సిఖ జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తన సింహాసన పాసే పూర్వకారగతి ఆజాద్ జయగణమన అధినాయక జయహే జయగణమన అధినాయక జయహే చెప్పి మహమ్మద్స్ క్రిస్టియన్స్ అందరి పేర్లు దాంట్లో పేరు పెట్టాను.
1: ఇన్ ద సాంగ్ హీ కంపోజ్డ్ మెన్షన్ ఆఫ్ ఆల్ రిలీజన్స్ హస్ బీన్ మేడ్.
0: ఆ పద్యాన్ని చూచి అందరు కూడా ఆశ్చర్యపడ్డారు.
1: వాచింగ్ భగవాన్స్ కంపోజిషన్.
0: ఆనాడే సర్వమత సమతం అనేటువంటి నేను బోధిస్తూ వచ్చాను.
1: భగవాన్ టాట్ ద ఫెలోషిప్ ఆఫ్ రిలీజియన్స్ ఇన్ దోస్ డేస్ ఇట్సెల్ఫ్.
0: ఆ పాట రాసిండేది నేనే.
1: భగవాన్ వాజ్ ది కంపోజర్ ఆఫ్ ద సాంగ్.
0: ఆ రాసిన తర్వాత రెండో దినం నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
1: నెక్స్ట్ డే హీ లెఫ్ట్ ద స్కూల్.
0: నేను సాయిని తెలియము నిక్కముగను.
1: అండర్స్టాండ్ ట్రూలీ ఐఎమ్ సాయి.
0: మమత బాయము యత్నము మానుకొనుము.
1: డు నాట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్ నార్ మేక్ ఎనీ ఎఫర్ట్.
0: మీతోటి సంబంధం ఇంకా.
1: దేర్ ఇస్ నో మోర్ రిలేషన్షిప్ విత్ యు.
0: కాదు ననబట్ట ఎటువంటి ఘనునికైనా.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ మైటీ మ్యాన్ టు నో మీ.
0: నేను నుంచి వెళ్ళొచ్చాను.
1: అండ్ దెన్ హీ రిటర్న్.
0: పిల్లలందరూ ఆశ్చర్యపడ్డారు.
1: ఆల్ బాయ్స్ వర్సెస్ ప్రైడ్.
0: టీచర్స్ అంతా ఆశ్చర్యపడ్డారు.
1: టీచర్స్ వర్సెస్ ప్రైడ్.
0: రాజు రాజు రాజు రాజు నా వెంటబడ్డారు.
1: దే ఫాలోడ్ స్వామి సేయింగ్ రాజు.
0: ఎవరికి నేను జవాబు చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ రిప్లై ఎనీవన్.
0: నేరుగా వచ్చాను.
1: హీ కేమ్ స్ట్రైట్.
0: ఆ ఉరవ కొండ లోపల
1: అంజనేయులు
0: అనేటువంటి ఒక తోట పెట్టుకున్నాడు.
1: అంజనేయులు హ్యాస్ సమ్ గార్డెన్.
0: ఆ తోట లేక నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్ ఇన్ దేర్.
0: వెళ్ళి ఒక గుండు పైన కూర్చున్నాను.
1: దేర్ హీ సాట్ ఆన్ ఎ బోల్డర్.
0: వచ్చిన వారందరికీ ఒక బోధ చేస్తూ వచ్చాను.
1: భగవాన్ స్టార్టెడ్
0: మానసపచర్య గురు చరణం దుస్తర భవసాగర తరణం.
1: దట్ వాజ్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ భగవాన్ గివెన్ టు హ్యుమానిటీ. మానసపచర్య గురు చరణం దుస్తర భవసాగర తరణం.
0: నేను ఇట్లా వచ్చేటప్పటికి ఇంకా అక్కడ టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు.
1: ఆల్ టీచర్స్ కన్వీన్డ్ ఎ మీటింగ్.
0: ఈనాటి నుంచి రాజు మన స్కూల్ కి రావటం లేదు.
1: ఫ్రమ్ దిస్ డే రాజు ఇస్ నాట్ గోయింగ్ టు అటెండ్ అవర్
0: రాజు లేని స్కూల్లో మేము ఎందుకు ఉండాలా?
1: వై షుడ్ వీ స్టిల్ వర్క్ ఇన్ దిస్ స్కూల్ వేర్ దేర్ ఇస్ నో రాజు?
0: ఒక తెలుగు టీచర్ ఉంటున్నాడు.
1: దర్ వాజ్ ఎ తెలుగు టీచర్.
0: ఆయన రిజైన్ చేసేసాడు.
1: హీ రిజైన్డ్.
0: నాకు ఈ తెలుగు పండిట్ పని నాకు వద్దు.
1: హీ సెడ్ ఐ కెనాట్ కంటిన్యూ.
0: రాజు ఇక్కడ లేడు.
1: రాజు ఇస్ నాట్ హియర్ ఇన్ ది స్కూల్.
0: పోతానన్నాడు.
1: ఐ విల్ గో.
0: తర్వాత ఈ మహబూబ్ ఖాన్ ఈయన కూడా రిజైన్ చేశాడు.
1: మహబూబ్ ఖాన్ ఆల్సో రిజైన్డ్.
0: నాకు ఇక్కడ పని లేదు,
1: ఐ కెనాట్ వర్క్.
0: రాజు ఉండినాడు కాబట్టి అతన్ని చూసుకుంటూ నేను కాలాన్ని ఆనందంగా గడుపుతూ వచ్చాను.
1: ఐ వర్క్ సో లాంగ్ బికాజ్ రాజు ఈజ్ హియర్, ఐ కెనాట్ కంటిన్యూ విదౌట్.
0: ఈ విధంగా ఒక్కొక్క టీచర్ అంతా రిజైన్ చేశారు.
1: ఈచ్ టీచర్ స్టార్టెడ్ రిజైనింగ్.
0: రెండవ దినము
1: సెకండ్ డే
0: గొంతు బాగా ఉండదని ఒక మహమ్మడన్ బాయ్ ని ప్రార్థనకు నిలబెట్టారు.
1: వన్ మహమ్మడన్ బాయ్ వాజ్ ఆస్క్డ్ టు ప్రే ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్వామి యాజ్ హి హస్ గాట్ గుడ్ వాయిస్.
0: ఆ బాయ్ స్టేజ్ ఎక్కాడు.
1: బాయ్ గాట్ అప్ ద స్టేజ్.
0: ఎక్కేటప్పటికి
1: at that moment
0: swami kanipinchaledu,
1: he could not see swami.
0: Okay, edupu,
1: he started crying loudly.
0: Atanu edchetappudike paata paadaledu,
1: he could not sing.
0: Andaru edcharu,
1: all cried there in the school.
0: Aanaatu nunchi aa stage ni maanesesaru.
1: Since that day that practice was discontinued.
0: Teachers ku pillalaku inta premanu maatram panchukuneetvanti oka aapyayata pillallo untundadi.
1: It only means there is intimate association, relationship of love.
0: ఎలాంటి గురువునైనా కూడా మనము చక్కగా కైవసం చేసుకోవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ అప్రోచ్ ఎనీ గురు ఆఫ్ ఎనీ స్టాండర్డ్.
0: స్టూడెంట్స్ కూడా మన వశం చేసుకోవచ్చు.
1: స్టూడెంట్స్ ఆల్సో విల్ బి అండర్
0: మన ప్రేమను పట్టే వారందరూ కూడా ప్రేమిస్తుంటారు.
1: దే ఆల్సో లవ్ యూ ఇన్ రెస్పాన్స్ టు యువర్ లవ్.
0: కనుక టీచర్స్ పిల్లల యొక్క దీనిని ఏ విధంగా కనిపెట్టాలంటే పిల్లల యొక్క మమతను వారి యొక్క చేష్టలను చక్కగా అర్థం చేసుకుని కనిపెట్టాలి.
1: The teacher should follow and find out the behavior, the actions
0: of the student. Satyam.
1: First, we should observe truth.
0: మన భారతీయ సంస్కృతి లోపల కూడాను మొట్టమొదటి వీటిని పెట్టారు, సత్యం వద ధర్మం చర.
1: In culture of Bharat, these two are emphasized. Speak truth, follow righteousness.
0: నేను ఎప్పుడు పోయినా కానీ మంచి వినయంగా చాలా ఇదిగా వినయంతో పలికేవాడిని.
1: భగవాన్ వాజ్ వెరీ హైలీ హంబుల్ అండ్ ఓబీడియంట్. ఇప్పుడు
0: పిల్లలకు అదే చెప్తుంటాను, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: దట్స్ వాట్ భగవాన్ టెల్స్ ఈవెన్ టుడే, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ టాక్ ఒబ్లైజింగ్లీ.
0: ఆ ఒబ్లైజింగ్ లో చెప్పినటువంటి పదములు ఎందరికైనా హృదయాన్ని కరిగింపజేస్తాయి.
1: వెన్ యూ టాక్ ఒబ్లైజింగ్లీ, నేచురల్ అదర్స్ విల్ బి కన్విన్స్.
0: కానీ కొన్ని విధములైన మార్గంలో వాళ్ళు కఠినంగా చెప్పవలసి వస్తుంది.
1: బట్ ఎట్ టైమ్స్ హీ సో స్ట్రాంగ్ హార్ష్ ఇన్ టాకింగ్.
0: కఠినానికి నేను వజ్రం కంటే కఠినమే.
1: బట్ హీ సో స్ట్రాంగర్ దాన్ డైమండ్.
0: ప్రేమ లోపల వెన్న కంటే చాలా విత్తనం.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లవ్ సాఫ్టర్ దాన్ బట్టర్.
0: ఈ రెండింటి ఎందుకు నా యొక్క తత్వము చక్కగా అర్థం చేసుకున్నారు టీచర్స్.
1: దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ భగవాన్ అండర్స్టూడ్ బై టీచర్.
0: కనుక అధ్యాపకులారా,
1: సో టీచర్స్,
0: పిల్లలను మనం వశం చేసుకోవాలంటే వాళ్ళని సరైనటువంటి ప్రేమతో వాళ్ళని దగ్గర చేర్చాలి.
1: While controlling your students, you should show love, express love.
0: వాళ్ళు తప్పులు ఏమైనా ఉంటుంటే వారికి తప్పక చెప్పి వారిని సరైన మార్గంలో పెట్టాలి.
1: If they committed any mistakes, explain them clearly, correct them.
0: అప్పుడే వారు మంచి మార్గానికి వస్తారు.
1: Then they will go in the right way.
0: వారు తప్పులంతా మన దగ్గర ఒప్పుకుంటారు.
1: And they will also confess their mistakes.
0: అయితే ఒప్పుకున్న తర్వాత తిరిగి అట్టి తప్పులు చేయకుండా ఉండాలి.
1: However, they should not repeat the same mistake.
0: ఆ విధమైనటువంటి మార్గాన్ని మనం అధ్యాపకులు అనుసరిస్తూ ఉంటే ఎంతనో దేశానికి ఉపకారం చేసిన వారు అవుతారు.
1: If this procedure is followed by teachers, you will be helping the country by and large.
0: కనుక దేశమంతా బాగు చేయాలనుకుంటే అధ్యాపకులు పిల్లలపైన మంచి ఆదర్శవంతమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
1: Therefore, the teachers should have exemplary love towards their students.
0: అప్పుడు ప్రపంచానికి ఎంతమంది అయినా విద్యార్థులను పంపచ్చు.
1: Then you can send forth into society number of students.
0: ఇంకా ఐదవది,
1: fifth question, how to implement educare with children from deprived slum areas, including children from broken homes who present discipline problems in a class.
0: ఈ విధమైనటువంటి దాంట్లో మనము కొంతవరకు క్లీన్ చేయడానికి కానీ అదే సేవాదళం అనేటువంటిది పెట్టాను నేను.
1: భగవాన్ ఇన్స్టిట్యూటెడ్ సేవాదళ టు రెండర్.
0: ఎక్కడ పోయినా క్లీనినెస్ ఈజ్ గాడ్లీనెస్.
1: క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్.
0: క్లీనింగ్ గా ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్.
0: చిన్నదైనప్పటికీ
1: హౌస్
0: ఇంటి వారికి కూడా మనం చెప్పాలి, అమ్మా ఈ విధంగా పెట్టుకుంటే మీ పిల్లలకు జబ్బులు వస్తుంది, మీకు జబ్బులు వస్తుంది, చాలా ఈ రోగాల చోత మనం ఎన్నో ప్రమాదాలకు గురి అవుతుంటాం, క్లీన్ గా పెట్టుకోండి అని చెప్పాలి.
1: యూ షుడ్ అప్రోచ్ ఎవ్రీబడి, ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్.
0: ఇది చదువులో వచ్చే కాదు,
1: దట్ యూ డోంట్ గెట్ అవుట్.
0: కానీ ఈ స్కూల్ లోపల కూడా వారానికి ఒక దినము సోషల్ వర్క్ అని పెట్టుకుంటే,
1: వన్ డే పర్ వీక్ మే బి అలాటెడ్ ఫర్ సోషల్ వర్క్,
0: అప్పుడు పల్లె పల్లెకు పోయి ఇవన్నీ క్లీన్ చేయటము, కొంతవరకు వారు శుభ్రం చేయటం చేస్తుంటే వాళ్లే వచ్చి అయ్యో మీరు చేయనక్కర్. పర్వాలేదు బాబు మేమే చేస్తామని ఎంతో ఆప్యాయంగా వస్తారు.
1: When you start visiting villages and clean the premises, they themselves will come later and say, you don't have to do it, we'll maintain cleanliness for ourselves.
0: ఇవన్నీ కూడాను టీచర్స్ ఈ ఒక సోషల్ వర్క్ గా పెట్టుకుని పిల్లలతో చేయించడానికి ఎంతైనా పని చేయొచ్చు.
1: Teachers can take up to this social work with the help of the students. Sixth question. How do we motivate children in the EduCare program?
0: పిల్లలకు ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది చేయడానికి ఇది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్
0: పాసిబుల్. వారి వయసు చాలా తక్కువది.
1: బికాస్ దేర్ ఇస్ ఎ టెండర్ ఏజ్.
0: కాలేజీ లెవెల్ లోపల ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది పెట్టొచ్చును.
1: ఎడ్యుకేర్ కెన్ బి ఇంట్రొడ్యూస్డ్ అట్ ది కాలేజ్ లెవెల్.
0: అంటే దానికి పూర్వం అంతా కూడాను నాయన నీ మనసులో ఉన్నటువంటి మంచి భావాలను అభివృద్ధి పరచుకో.
1: Prior to that, you can tell them, you should have good thoughts in mind.
0: ఈ చదువు కూడాను సత్యవంతుడు సత్యాన్ని పలికాడు.
1: You can say,
0: హరిశ్చంద్రుడు సత్యం కోసమని తన ప్రాణాన్ని అంతే బలిపితం చేశాడు.
1: హరిశ్చంద్ర సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్
0: ఇలాంటి పెద్ద పెద్ద అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క కథలంతా వారికి చెప్పాలి.
1: You can tell them the stories of great noble people.
0: ఏ దేశంలో ఉన్న కూడాను ఆ దేశం యొక్క ఆదర్శ పురుషుల యొక్క కథలు చెప్పాలి.
1: ఎవ్రీ కంట్రీ హాస్ గాట్ పీపుల్ ఆఫ్ ఎగ్జాంపులరీ
0: క్యారెక్టర్. వాళ్ళదేని కాదు, ఎవరైనా సరే ఆదర్శవంతమైనటువంటి గురువుల యొక్క పేర్లు చెప్పాలి.
1: అండ్ యూ షుడ్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ఐడియల్ పీపుల్.
0: ఆ విధంగా చెప్పి పిల్లల్లో మనసును మార్చాలి.
1: లైక్ దట్ యూ కెన్ బ్రింగ్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది చిల్డ్రన్.
0: ఇంకోటి
1: సెవెంత్ క్వశ్చన్, హౌ డూ వీ అట్రాక్ట్ నాన్ డివోటీ చిల్డ్రన్ ఆఫ్ డిఫరెంట్ ఫెయిత్స్ to such a size schools.
0: ఇది చాలా అవసరమైనటువంటిది.
1: This is very essential.
0: తల్లిదండ్రులకు సాయిబాబా విషయం తెలియదు.
1: Parents don't know anything about Sai Baba.
0: మన స్కూల్ కు వస్తుంటారు కాబట్టి పిల్లలకు మన విషయం తెలుసును.
1: As children attend our schools, they know.
0: అలాంటి వాళ్ళ లోపల కొంచెం పిల్లల లోపల మనం చాలా ఎక్కువ స్పిరిట్ పెంచాలి.
1: And we have to develop the spirit of understanding among children.
0: ఆ పిల్లలను దగ్గర చేర్చి,
1: యూ షుడ్ కాల్ దెమ్ క్లోజ్,
0: నాయన మీ తల్లిదండ్రులకు నీ విధంగా చదవటం ఈ విధంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, కానీ నీవు వారికి మంచిగా చెప్పు.
1: యువర్ పేరెంట్స్ మే నాట్ లైక్ యూ టు బి హియర్ అండ్ స్టడీ, బట్ యెట్ ఎక్స్ప్లెయిన్ యువర్ పేరెంట్స్ క్లియర్లీ సాఫ్ట్లీ.
0: తల్లిదండ్రులకు నీవు అసత్యం ఆడద్దు.
1: నెవర్ స్పీక్ లైస్ టు యువర్ పేరెంట్స్.
0: అమ్మా నాన్న మీరు ఏమో చెప్తున్నారు సాయిబాబా దీన్ని నీవు మార్గాన్ని అనుసరించవద్దు అని, కానీ సాయిబాబా ఎంత మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు.
1: You can tell mother, father, you don't want me to follow Sai Baba's path.
0: నిజంగా నేను సాయి బాబా స్కూల్ కే కిని పోకుండా పోతే ఏ విధంగా పాడేయండిటట్టు వాడను.
1: Just imagine, I would have been spoiled my career had I not followed Sai Baba's path.
0: స్కూల్ కు పోటం చేతనే నేను ఇంత మంచి వాడిగా తయారైనాను.
1: Because I have been attending Sai Baba's school, I am so good.
0: కనుక నా యొక్క పరిస్థితి ఇట్లాంటిదని తల్లికి మంచిగా బోధించాలి.
1: అండ్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు పేరెంట్స్ క్లియర్లీ.
0: నీవు భోంచేసే సమయంలో కూడా బ్రహ్మార్పణం బ్రహ్మావీర్ బ్రహ్మ ఈ విధంగా ప్రార్థన చేస్తే నువ్వు.
1: యాజ్ యూ స్టార్ట్ ఈటింగ్ ఆఫరింగ్ ప్రేయర్స్ టు గాడ్,
0: అప్పుడు తల్లిదండ్రులు కూడా చూస్తారు ఏమిట్రా వీడికి ఇంత భక్తి.
1: పేరెంట్స్ విల్ వాచ్ యూ అండ్ సీ యువర్ డివోషన్.
0: అప్పుడు చెప్పాలి తల్లిదండ్రులకు, అమ్మా భగవంతుడు ఇచ్చినటువంటి ఫుడ్ భగవంతుడికి మొట్టమొదటి అర్పితం చేసి తర్వాత మనం భుజించాలి.
1: మదర్, ద ఫుడ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్, వీ హావ్ టు ఆఫర్ హిమ్ ఫస్ట్ అండ్ పార్టేక్ నెక్స్ట్.
0: కనుక భగవంతుడికి ఇచ్చినప్పుడు అది ఫుడ్ గా ఉండదు.
1: వెన్ వన్స్ వీ ఆఫర్ ఇట్స్ నో లాంగర్ ఫుడ్,
0: ప్రసాదంగా మారిపోతుంది.
1: ఇట్ బికమ్స్ ప్రసాదం.
0: ఆ ప్రసాదంలో ఎటు దోషములు ఉంటుండవు.
1: దేర్ బి నో మిస్టేక్స్ బ్లెమిష్ దేర్.
0: కనుక ఈ విధంగా తల్లిదండ్రులు చెప్తుంటే వాడు కూడా ఆశపడి వాడు కూడా ప్రార్థన మొదలు పెడతారు.
1: వెన్ వన్స్ చిల్డ్రన్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ టు ద పేరెంట్స్, పేరెంట్స్ విల్ ఫాలో దెమ్.
0: కనుక తల్లిదండ్రులు సరైన మార్గంలో పెట్టాలనుకుంటే వాళ్ళ పిల్లల ద్వారానే వాళ్ళ మార్గంలో పెట్టాలి.
1: వీ కెన్ బ్రింగ్ చేంజ్ అమంగ్ ద పేరెంట్స్ త్రూ చిల్డ్రన్.
0: కనుకనే పిల్లలను మంచి మార్గంలో పెట్టుకుని ఆ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ కరెక్ట్ చిల్డ్రన్ త్రూ దెమ్, వీ షుడ్ కరెక్ట్ పేరెంట్స్.
0: మనం చేసేటువంటివన్నీ మంచిగా చేయాలి.
1: వీ షుడ్ డూ పర్ఫెక్ట్లీ వెల్.
0: ఇంటికి పోయినప్పటికీ బయట తట్టిపోయి కొంచెం పరిశుద్ధం చేయాలి.
1: బై టైమ్ వీ రిటర్న్ హోమ్ వీ షుడ్
0: ఇంటికి ఎవరైనా వస్తే బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళు మర్యాదగా మాట్లాడించాలి.
1: వీ షుడ్ బి వెరీ కర్టియస్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.
0: వాళ్ళు మా నాన్నగారు వస్తారు కూర్చోండి అని కూర్చోబెట్టి ఇంత నీరైనా ఇచ్చివని ఇది ఆనంద పెట్టాలి.
1: చిల్డ్రన్ షుడ్ మేక్ గెస్ట్ టు బి సీటెడ్ అండ్ టెల్ దెమ్ టు వెయిట్ అంటిల్ ది పేరెంట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క పరిచర్యల వల్ల తల్లిదండ్రులు కూడా మార్పు కలుగుతుంది.
1: ది ఎటికెట్ అండ్ కర్టసీస్ విల్ బ్రింగ్ ఇన్ చేంజ్ అమంగ్ పేరెంట్స్. ఎయిత్ క్వశ్చన్, how do we deal with parents who do not follow Sai's teachings and whose children are in the Satya Sai schools?
0: Schools lopala manam tallidandulaku amitanga manam bodhinchadaniki veelu kaadu.
1: It's not possible to teach parents in schools.
0: Pillalike manam aacharalo pettadaniki taginta బోధించి వారి ద్వారానే తల్లిదండ్రులకు తగినటువంటి మార్గాన్ని అందించాలి.
1: వీ షుడ్ ఎంకరేజ్ అవర్ స్టూడెంట్స్ టు ప్రాక్టీస్ ఐఏ టీచింగ్స్ సో దట్ పేరెంట్స్ విల్ లెర్న్ ఫ్రమ్ దెమ్.
0: కనుక మనం తల్లిదండ్రులను మార్చాలనుకుంటే మనం చేత కాదు, మనం పోలేము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ పేరెంట్స్. వీ కాంట్ గో దట్
0: ఫార్. మొట్టమొదటి పిల్లల్ని మార్చు.
1: ఫస్ట్ చేంజ్ యువర్ స్టూడెంట్స్.
0: పిల్లల్ని మార్చేటప్పటికి ఆ పిల్లలే వెళ్లి తల్లిదండ్రులు మారుస్తారు.
1: వెన్ దేర్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ చిల్డ్రన్ దేర్ విల్ బి చేంజ్ అమంగ్ పేరెంట్స్.
0: ఓ చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇంటి లోపల
1: ఎట్ హోమ్
0: ప్రతి వారం కూడాను
1: ఎవ్రీ వీక్
0: మటన్ చేసేటువంటి వాళ్ళు.
1: Every week, once a week, they used to make
0: non-vegetarian food.
1: Our children, when they go home, The parents come and say, oh my son, you have been there in Puttaparthi, you have never had any kind of non-vegetarian stuff, and they start feeding you with the non-vegetarian food, fish.
0: The
1: boy should say,
0: అమ్మా నేను ఈ యొక్క చెడ్డ పని నేను చేయను.
1: మదర్ ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ డూ దట్.
0: ఒక ప్రాణం చంపి నేను ఈ ప్రాణాన్ని బ్రతికించుకోవటమా?
1: వై షుడ్ ఐ కిల్ వన్ బీయింగ్ అండ్ కీప్ అప్ మై లైఫ్?
0: ఇది నాకు మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ.
0: నీవు దేహాన్ని ఇచ్చిస్తున్నావు.
1: అండ్ యూ జస్ట్ గో బై ద బాడీ ఫీలింగ్.
0: మాంసమయమైనటువంటి ఈ దేహానికి మాంసాన్ని అందిస్తున్నావు.
1: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ అ ఫ్లెష్, ఇట్ ఇస్ ఫెడ్ విత్ ఫ్లెష్.
0: మాంసమయమైనటువంటి ఈ దేహానికి అమృతాన్ని అందించాలి.
1: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ అ ఫ్లెష్ హ్యాస్ టు బి ఫెడ్ విత్ అమృత.
0: పవిత్రమైన యొక్క భోజనం భోజించాలి.
1: అండ్ వీ హావ్ టు పార్టేక్
0: భగవంతుడు అందించినటువంటి అన్నాన్ని మనం భుజించాలి.
1: అండ్ వీ హావ్ టు పార్టేక్ ద ఫుడ్ విచ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఈ దుర్గుణములు దురాచారములు పెంచేటువంటి యొక్క ఈ జంతువుల యొక్క తిండిని చేయాలి.
1: అండ్ వీ షుడ్ నాట్ ఈట్ ద మీట్ అండ్ ఫ్లెష్.
0: ఈ విధంగా పిల్లలతో వాళ్ళకు బోధించి వాళ్ళు కూడా మానేస్తారు.
1: When once you teach your children like that, then
0: ఈ ప్రాణాన్ని బ్రతికించుకోవటమా?
1: Why should I kill one being and keep up my life?
0: ఇది నాకు మంచిది కాదు.
1: It's not good for me.
0: నీ దేహాన్ని ఇచ్చిస్తున్నావు.
1: And you just go by the body feeling.
0: మాంసమయ

0: బోధించి బోధించి బోధించి వాళ్ళు కూడా మానివేస్తారు.
1: దెన్ వన్స్ యూ టీచ్ యువర్ చిల్డ్రన్ లైక్ దాట్ దే విల్ చేంజ్ దేర్ పేరెంట్స్.
0: చాలా మంది నేను ఇప్పుడు చూచాను.
1: భగవాన్ నోస్ మెనీ మెనీ.
0: మన కాలేజీకి వచ్చిన తర్వాత ఆ పిల్లల చేతనే తల్లిదండ్రులు కూడా మనసు బట్టి మానేసేసినారు.
1: భగవాన్ బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ అమాంగ్ పేరెంట్స్ త్రూ స్టూడెంట్స్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా త్రూ స్టూడెంట్స్. త్రూ స్టూడెంట్స్
1: భగవాన్ డస్ ఎవ్రీథింగ్ త్రూ స్టూడెంట్స్.
0: ఆ విధమైనటువంటి మార్పులు తెప్పించడానికి చాలా సులభంగా మార్గం ఉంటుండాలి.
1: దిస్ ఎన్ ఈజీ పాత్. నైన్త్ క్వశ్చన్, హౌ టు యాక్టివ్లీ ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
0: పేరెంట్స్ ను ఈ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్ లోపల వాళ్ళని ప్రవేశపెట్టడానికి అది కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
0: పిల్లలతో ఆచరింపజేసి పిల్లల ద్వారానే వాళ్ళకి నేర్పిస్తూ రావాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్ ఓన్లీ త్రూ చిల్డ్రన్ బై మేకింగ్.
0: వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో తెలియదు. ఎడ్యుకేర్ అని పెడితే వాళ్ళకి ఇంకేమర్థం?
1: పేరెంట్స్ దెంసెల్స్ దే డోంట్ నో వాట్ ఎడ్యుకేషన్ ఈజ్. హౌ డూ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు నో ఎడ్యుకేర్ లేటర్?
0: కనుకనే ఆయన అర్థం తెలిసినటువంటి నీవు దానికి తగినట్టుగా నడుచుకుంటూ పోతుంటే తల్లిదండ్రులు కూడా దీన్ని అనుసరిస్తారు.
1: వెన్ వన్స్ యూ నో ది మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ పేరెంట్స్ విల్ ఫాలో యూ. టెన్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ టెక్నాలజీ సచ్ యాజ్ కంప్యూటర్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ ఎడ్యుకేషన్?
0: ఈ టెక్నాలజీ నాకు ఒక ట్రిక్నాలజీగా కనిపిస్తుంటుండ.
1: భగవాన్ సేస్ టెక్నాలజీ ఈజ్ ఎ ట్రిక్నాలజీ.
0: ఎందుకంటే ఈ కంప్యూటర్స్ ఇంప్యూటర్స్ ఇవన్నిటిపైన నాకు చక్కని నమ్మకం లేదు.
1: భగవాన్ డజంట్ బేస్ ఆన్ కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ.
0: మీకు తెలుసు నేను ఈనాడు కాదు, 5 సంవత్సరం నుంచి నేను చెప్తున్నాను.
1: ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్ హీ హస్ బీన్ టెలింగ్ అస్.
0: అన్నిటికీ రోగాలు వచ్చినట్టుగా కంప్యూటర్ కూడా ఒక రోగం వస్తుంది అన్నాను.
1: హీ సెడ్ ద కంప్యూటర్ ఆల్సో విల్ హావ్ సిక్నెస్ బగ్.
0: ఇప్పుడు కంప్యూటర్ కూడా వచ్చింది.
1: ఎస్, కంప్యూటర్ ఈజ్ నాట్ is not a bar, it is all suffering from computer bug.
0: Appudu nen cheppanu.
1: Bhagavan said,
0: neevu composer kaani computer kaakudadu.
1: You are the composer, never be a computer.
0: Computer anetundi chedipothundi.
1: Computer may be spoiled.
0: Eppudu chedipothundi? Composer chedipoyinappude computer chedipothundi.
1: Then composer is spoiled, computer also will be spoiled.
0: కనుకనే మనము ఈ టెక్నాలజీ అనేటువంటిది అది మీకు సైన్స్ కు తగినటువంటిగా మీరు ఏమైనా చేసుకోండి.
1: Technology in relation to science, you may do anything.
0: Now technology entante motta motta mana computer lo intlo dantlo poyo danikati motta motta mana computer ni chakka chesukovali.
1: Bhagavan's technology emphasizes on this, make your computer head perfect.
0: Petti dani kudunu computer lo thugutuntaru.
1: You go on applying computer for
0: you. Ee adavaalu kudunu oka shop ku velutaru.
1: Ladies go to a shop.
0: One sari, 2 blouses, oka towel, 2 handkerchiefs తీసుకుంటే దానికి క్యాలిక్యులేటర్ ఒత్తుతారు.
1: లేడీస్ గో టు ద మార్కెట్ ఫర్ షాపింగ్, దే పర్చేస్ శారీ, బ్లౌజ్ అండ్ సో ఆన్, అండ్ టు క్యాలిక్యులేట్ దే గో ఆన్ ప్రెసింగ్ ది క్యాలిక్యులేటర్.
0: మన కంప్యూటర్ కావాల్సినంత పెద్దది ఉంటుంది అదే.
1: అండ్ దెన్ ది కంప్యూటర్ గాడ్ గివెన్
0: దీన్ని ఉపయోగపెట్టుకో,
1: మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటలు దండిగా ఉంటున్నాయి.
1: యు హావ్ గాట్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: దాన్ని నీవు ఉపయోగపెట్టుకుని నీవు తప్పక నీవు సాధించి చేసుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రొసీడ్.
0: కనుక ఈ యొక్క కల్పితమైనటువంటి యొక్క కంప్యూటర్స్ మనం పెట్టుకోనక్కర్లేదు.
1: డోంట్ గో బై దిస్ ఆర్టిఫిషియల్ కంప్యూటర్.
0: అయితే కంప్యూటర్ తో కూడా జరిగేటువంటి కొన్ని జరుగుతున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ డన్ బై కంప్యూటర్.
0: నేను వద్దని చెప్పను.
1: భగవన్
0: ఆయా స్టేజ్ కి అది చేసుకుంటూ రావాలి.
1: యూ కెన్ డూ ఇట్ అప్రోప్రియేట్ ది సిచ్యువేషన్ అండ్ స్టేజ్.
0: ఏదో కొత్తగా వచ్చాయని చెప్పని దీనిపైన మోసపడుతున్నాం మనమంతా.
1: బికాజ్ ఇట్స్ క్వైట్ న్యూ, యూఆర్ ఆఫ్టర్ ఇట్.
0: నిజంగా మీకు విద్యార్థులందరికీ చక్కగా చెప్తున్నాను, చక్కగా గుర్తించి వర్తించాలి.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ టు అస్ వెరీ క్లియర్లీ.
0: పూర్వము ప్రతి వ్యక్తి కూడాను నడుమొచ్చి పనిచేసేటువంటి వాడు.
1: అర్లియర్ ఎవ్రీ వన్ వర్క్ వెరీ హార్డ్.
0: తెల్లవారు మొదలుకొని రాత్రి పరుగునంత వరకు కూడాను పని చేసేటువంటి వాడు.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ దే వర్క్ వెరీ హార్డ్.
0: కానీ ఇప్పుడు ఏమైపోయింది?
1: టుడే వాట్ హ్యాపన్స్?
0: 100 మంది చేస్తున్నటువంటి ఒక పని ఒక కంప్యూటర్ చేస్తా ఉంది.
1: ద జాబ్ డన్ బై 100 పీపుల్ ఈజ్ అటెండెడ్ టు బై ఎ సింగిల్ కంప్యూటర్.
0: ఒక సింగిల్ కంప్యూటర్ చేయడం వల్ల 100 మందికి పని లేకుండా పోయింది.
1: బికాస్ ఆఫ్ సింగిల్ కంప్యూటర్ 100 are unemployed.
0: వీళ్ళకే పని లేకుండా పోవడం వల్ల వీళ్ళే ఒక దొంగలుగాను వరే ఇంకొక మార్గంలో ప్రవేశించి పెడమార్గం పడుతున్నారు.
1: దీస్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ టర్న్ ఇన్ టు థీవ్స్ అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్.
0: కనుకనే ఇప్పుడు మొట్టమొదటి అందరికీ చేతికి పని ఇవ్వాలంటే కంప్యూటర్ నిలిపెట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎంప్లాయ్ ఎవ్రీబడి స్టాప్ ది కంప్యూటర్స్.
0: అప్పుడు అంతా చేతికో పని చేస్తుంటారు.
1: దెన్ ఎవ్రీబడి విల్ హావ్
0: జాబ్. చేతికి పని ఇవ్వాలి.
1: గివ్ వర్క్ టు ఎవ్రీబడి.
0: ప్రతి పంటకు నీరు ఇవ్వాలి.
1: అండ్ దెన్ సప్లై వాటర్.
0: ప్రతి ఇంటిని కూడా మనం ఒక విధమైనటువంటి ఒక ఇదిగా చేయాలి, ఫ్యాక్టరీగా.
1: అండ్ వీ షుడ్ మేక్ ఎవ్రీ రెసిడెన్స్ ఎ ఫ్యాక్టరీ, ఎ ప్లేస్ ఆఫ్ వర్క్.
0: ప్రతి ఇల్లు కూడా ఒక విధమైనటువంటి ఒక వర్క్ షాప్ గా పెట్టాలి.

0: హోమ్ షుడ్ బి ఎ వర్క్ షాప్.
1: అప్పుడే మనం అంతా చాలా బాగుపడతాము.
0: దెన్ విల్ ప్రాస్పర్.
1: ఈ మిషన్లపైన మనం ఆధారపడి ఉండకూడదు.
0: వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ మిషనరీ.
1: ఈ మిషనరీ పైన పోవటం వల్ల చాలా ప్రమాదం వస్తుంటుంది.
0: వీ ఫేస్ డేంజర్ బికాస్ వీ డిపెండ్ ఆన్ మిషనరీ. 11th క్వశ్చన్. ఇఫ్ ఎ కంట్రీ ఈజ్ ఎస్పైరింగ్ టు స్టార్ట్ ఇట్స్ ఫస్ట్ సచ్చసాయి స్కూల్, వాట్ షుడ్ బి డన్?
1: అందరూ స్కూల్స్ కట్టడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు
1: ఎస్టాబ్లిష్. అన్ని దేశాల్లో కూడా స్కూల్ కట్టి నడిపించేంత శక్తి సామర్థ్యం ఉంటుండవు.
0: పీపుల్ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ కెపాసిటీ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఎ స్కూల్.
1: చిన్న చిన్న బాల వికాసుగా మీరు ప్రారంభించండి.
0: కమెన్స్ ద వర్క్ అట్ ద బాల వికాస్ లెవెల్.
1: ఆ లెవెల్ నుంచి మీరు పోతుంటే క్రమక్రమేణ ఆ గ్రామస్తులే ఒక స్కూల్ కడతారు.
0: గ్రాడ్యువలీ విలేజర్స్ విల్ ఎస్టాబ్లిష్ ద స్కూల్.
1: కనుక మీరు స్కూలు కట్టడానికి లేనిపోయిన అప్పులు చేసి లేనిపోయిన బాధలకు గురి అయిపోయి మీరు ఈ చిక్కుల్లో పడకండి.
0: డోంట్ కలెక్ట్ లోన్స్ ఆర్ మేక్ లో ఇంకర్ లోన్స్ అండ్ పుట్ లాసెస్ టు స్టార్ట్ ఎ స్కూల్.
1: మన శక్తి ఎంతవరకు అంతవరకు దాన్ని చూసుకుందాం.
0: లెట్ అస్ డూ ఇట్ టు ది బెస్ట్ ఆఫ్ అవర్ కెపాసిటీ అండ్ అబిలిటీ.
1: కొంతమంది టీచర్స్ అంతా ఉంటారు ఆడవాళ్లు.
0: దర్ సమ్ లేడీ టీచర్స్.
1: ముఖ్యంగా ఈనాడు మీకు చెప్పవలసింది చాలా గొప్పది.
0: Today, one very important thing is to be said.
1: స్త్రీలు చేసేటువంటి పని పురుషులు ఎవరు చేయటం లేదు.
0: The work done by women is not done by men.
1: బాల వికాస్ లోపల స్త్రీలంతా ఉంటున్నారు.
0: Ladies, బాల వికాస్ టీచర్స్.
1: ఎక్కడ ఏ దేశమునకు పోయినా కానీ,
0: you may go any country,
1: స్త్రీలు చేసినటువంటి పని చాలా గొప్ప పని చేస్తున్నారు.
0: They do very great work, very high magnitude.
1: సంసారం చూసుకుంటూ,
0: they take care of the family,
1: వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ,
0: take care of children,
1: భర్తకు తగిన అనుకూలాలు చేసుకుంటూ,
0: and serve husband.
1: ఇంతో అంతో కాలం చిక్కినప్పుడు బాల వికాసం పెట్టుకుని ఆడుతుంటారు.
0: When they find some time, they start బాల వికాస్ activity.
1: నిజంగా కలియుగం లోపల ప్రారంభం లోపల ఈ యొక్క బాల వికాస లోపల స్త్రీల యొక్క అదృష్టమే అదృష్టము.
0: ఇట్ ఈస్ ది ఫార్చ్యూన్ అండ్ ద గుడ్ లక్ ఆఫ్ లేడీస్ టు హ్యావ్ బాల వికాస్ ఇన్ దిస్ కలియుగా.
1: చాలా గొప్ప పని చేస్తున్నారు స్త్రీలు.
0: దే ఆర్ డూయింగ్ మగ్నిఫిసెంట్ వర్క్.
1: ఆ విధంగా పురుషులు కూడా ముందుకు రావాలి.
0: మెన్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
1: కానీ కొంతమంది మెన్ ముందుకు రావటం లేదు.
0: మెన్ డోంట్ కమ్ ఫార్వర్డ్.
1: స్త్రీల వలె మెన్ కూడా ముందు రావాలి.
0: దే షుడ్ ఫాలో విమెన్ అండ్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
1: ఎంతైనా బాగుపడుతుంది దేశం.
0: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి ఫైన్.
1: కనుక ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద స్కూల్స్ కట్టించి లేనిపోని బాధలకు గురి కావాలండి.
0: డోంట్ సఫర్ బై అండర్టేకింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ లైక్ కన్స్ట్రక్టింగ్ వెరీ బిగ్ బిల్డింగ్స్ అండ్ సో ఆన్.
1: కనుక తక్కువగానే పెట్టుకుందాం.
0: హ్యావ్ ఇన్ ఎ స్మాల్ వే.
1: ఒక చిన్న ఇల్లు ఉంటుంటే చిన్న వరండా ఉంటుంటుంది.
0: ఎవ్రీ రెసిడెన్స్ హాస్ వరండా.
1: దాంట్లో 10 మంది పిల్లల్ని పెట్టుకుని వాళ్ళకి ఏదైనా మంచి విషయాలు చెప్పండి.
0: యూ కెన్ మేక్ 10 చిల్డ్రన్ బీ సీటెడ్ అండ్ టీచ్.
1: నాయన సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస మానవతా విలువలు ఈ మనవులు మన ఎందు లేకపోతే మనం మానవులే కాదు అని ఈ మాటలతో చక్కగా బోధించాలి.
0: యూ కెన్ టీచ్ చిల్డ్రన్ మేక్ దెమ్ సీటెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హ్యూమన్ వాల్యూస్ అండ్ టెల్ దెమ్ వితౌట్ దెమ్ యూ కెనాట్ బి హ్యూమన్ బీయింగ్స్ అట్ ఆల్.
1: ఈ విధంగా చేసుకుంటూ స్కూల్స్ ను అభివృద్ధి పరచుకోవాలి.
0: లైక్ దిస్ వీ కెన్ డెవలప్ స్కూల్స్. 12th క్వశ్చన్. వాట్ ఈజ్ సాయిబాబాస్ విజన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ సత్యసాయి స్కూల్స్ అరౌండ్ ద వరల్డ్?
1: మున్ముందు ఏ విధంగా ఉండాలనేటువంటిది మీరు అనుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ హ్యావ్ టు డిసైడ్ విజన్ ఆఫ్ బాబా టుడే.
1: ఇప్పుడు చేయవలసింది మీరు చక్కగా చేస్తూ రండి.
0: యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ.
1: చేస్తే ముందు ముందుకు అదే చక్కబడిపోతుంది.
0: వెన్ వన్స్ యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1: ఫ్యూచర్ యోచన మీరు చేయకండి.
0: డోంట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
1: నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
1: ప్రెజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రెజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రెజెంట్ ఆల్సో నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: ఇట్స్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
0: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
1: ఆమ్ని ప్రెజెంట్ ఇన్ ప్రెజెంట్ గా తీసుకోండి.
0: అండ్ గో బై దిస్ ఆమ్ని ప్రెజెంట్.
1: తర్వాత ఫ్యూచర్ లో అంతా అదే మార్పు జరుగుతుంది.
0: ద ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్
1: సెల్ఫ్. ఈనాడు మీరు ఈ స్థితికి వస్తారని మీరు ఏనాడైనా అనుకున్నారా?
0: డిడ్ యూ ఎవర్ డ్రీమ్ బిఫోర్ దట్ యూ విల్ బి హియర్?
1: లేదు.
0: నో.
1: అదే వచ్చేసేస్తుంది.
0: ఇట్ హాస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్.
1: కనుక మీరు మంచి పని చేస్తూ ఉంటుంటే ఆ మంచి పని మీకు ప్రమోషన్లు అంతా ఇస్తుంటారు.
0: వెన్ యూ స్టార్ట్ డూయింగ్ గుడ్ థింగ్స్ వెల్ యూ విల్ బి ప్రమోటెడ్. 13th క్వశ్చన్. ఈజ్ ఇట్ నెసెసరీ టు హ్యావ్ స్టూడెంట్స్ ఎన్రోల్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ కిండర్ గార్టెన్ ఆర్ కుడ్ దే కమ్ అట్ ఓల్డర్ ఏజెస్ టు ఎ సచ్ సాయి స్కూల్?
2: కేజీ నుంచి చేర్చుకోవచ్చు.
1: నా ఉద్దేశము మనం మన స్థాయిని బట్టి మనం ప్రయత్నం చేయొచ్చును. కిండర్ గార్డెన్ నుంచి తీసుకుని రావచ్చు తీసుకురావచ్చు. కానీ కొంతవరకు థర్డ్ ఫార్మ్ ఫోర్త్ ఫార్మ్ ఫోర్త్ క్లాస్ ఆ స్థాయి నుంచి తీసుకుపోవాలంటే అట్టను తీసుకుపోవచ్చు.
0: యూ కెన్ హ్యావ్ అడ్మిషన్స్ రైట్ ఫ్రమ్ కేజీ స్టాండర్డ్ ఆర్ ఫ్రమ్ థర్డ్ ఫార్మ్ ఫోర్త్ ఫార్మ్ యాజ్ ద కేస్ మే బి.
1: మన శక్తిని పురస్కరించుకుని మనం దాన్ని ఎన్నుకోవాలి.
0: బేసింగ్ అవర్ ఓన్ కన్వీనియన్సెస్ అవర్ అబిలిటీస్ యూ కెన్ హ్యావ్ అడ్మిషన్స్.
1: అనుకూలాలు కూడా తీసుకుని దానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: థింక్ ఆఫ్ యువర్ ఓన్ కన్వీనియన్సెస్ అండ్ దెన్ ప్రొసీడ్.
1: దానికి నిర్బంధం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ కంపల్సరీ హియర్.
1: 14th.
0: ద 14th క్వశ్చన్, షుడ్ గాయత్రి మంత్ర బి చాంటెడ్ ఇన్ వెస్టర్న్ సత్య సాయి స్కూల్స్?
1: ఇది నేను చెప్పను.
0: భగవాన్ డస్ నాట్ సే దట్.
1: ఎందుకంటే
0: వై,
1: ఇది ఎవరెవరి ఇష్టం వారికి తగినట్టుగా ఉంటుంటారు.
0: యూ లైక్ ఎ పర్టికులర్ వే, యూ గో బై దట్.
1: నీ హృదయాన్ని అనుసరించి నీవు అనుసరించు.
0: యు ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఈ గాయత్రి మంత్రం చెప్పడం వల్ల నాకు తగినటువంటి మంచి కలిగిందంటే తప్పక చేస్తున్నాండి.
0: ఇఫ్ యూ ఫీల్ గుడ్ బై చాంటింగ్ గాయత్రి మంత్ర, డూ ఇట్ బై ఆల్ మీన్స్.
1: గాయత్రి అనేటువంటిది ఒక స్త్రీ కాదు, ఒక విధమైనటువంటి ఒక మతం కాదు, ఒక దేశం కాదు.
0: గాయత్రి ఇస్ నాట్ ఎ ఉమన్, నార్ ఎ రిలీజియన్, నార్ ఎ రీజియన్.
1: ఇదంతా ఒక దేవతా స్వరూపమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డైటీ.
1: ఇది మంత్ర స్వరూపంలో ఒక విధమైనటువంటి పవర్ తో ఉండేటువంటిది.
0: ఇట్ హాస్ గాట్ ద పవర్ ఆఫ్ మంత్ర.
1: అదంతా ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
0: దట్ ఈస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: భూర్ భువస్వః బాడీ మెటీరియలైజేషన్ భువః మైండ్
0: సువః
1: రేడియేషన్
0: రేడియేషన్.
1: ఈ మూడింటి యొక్క తత్వమే మానవత్వము.
0: ఆల్ ది త్రీ రిప్రజెంట్ హ్యూమానిటీ.
1: భూర్భువః స్వః. ఇది ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా, ఏ పరిస్థితి వారికైనా ఇది చాలా అవసరమే.
0: ఇట్ ఈస్ అప్లికబుల్ అండ్ ఎసెన్షియల్ టు పీపుల్ ఆఫ్ ఆల్ కాస్ట్ కమ్యూనిటీస్ క్రీడ్స్.
1: తత్ అదే
0: తత్ దట్
1: సవితావరేణ్యం అనగా అట్టుదాన్ని నేను వరిస్తున్నాను.
0: దట్ ఐఎమ్ ఆఫ్టర్ ఇట్.
1: అట్టుదాన్ని వరించినప్పుడు నాకెందుకు నాకు మంచి చేయదు?
0: దెన్ దట్ విల్ సర్టన్లీ డూ గుడ్ టు మీ.
1: ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి.
0: భర్గో దేవస్య ధీమహి.
1: భర్గో అనగా ఏమి? చీకటి.
0: భర్గ మీన్స్ డార్క్నెస్.
1: డార్క్నెస్
0: డార్క్నెస్
1: డార్క్నెస్ అంటే అజ్ఞానము,
0: ఇగ్నోరెన్స్.
1: భర్గో దేవస్య ధీమహి. నా బుద్ధి నుంచి ఈ చీకటిని తోలి.
0: భర్గో దేవస్య ధీమహి డిస్పెల్ ద డార్క్నెస్.
1: నాకు మంచి బుద్ధిని ఇచ్చేసి.
0: ధియో యోన
1: ప్రచోదయాత్. ఏ దేశం వారైనా చేయొచ్చును.
0: Anyone can follow it of any country. It is adoptable by anybody. There are no differences here. Correct my intellect.
1: నన్ను మంచి మార్గంలో ప్రవేశపెట్టి.
0: See that I am in the right path.
1: నా యొక్క దుర్గుణాన్ని దూరం చేసి సరైనటువంటి వెలుతురుని అందించాలి.
0: Help me to dispense with all bad qualities.
1: ఇది వారి వారి ఇష్టం పురస్కరించుకుని చేసుకోవచ్చు.
0: యూ కెన్ గో యాజ్ పర్ యువర్ లైక్స్ అండ్ ప్రిఫరెన్సెస్.
1: ఇందులో ఏమాత్రం వదిలినా తప్పు లేదు, చేసినా తప్పు లేదు.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ చాంట్, నథింగ్ రాంగ్ ఇన్ చాంటింగ్.
1: ఏది కూడా ఫోర్స్ తో నేను చేయటం లేదు.
0: భగవాన్ నెవర్ డస్ ఇట్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
1: నాదంతా సోర్సే.
0: భగవాన్ స్టాండ్స్ ఫర్ సోర్స్, నాట్ ఫోర్స్.
1: మిలిటరీ ఫోర్స్.
0: ఫోర్స్ ఇస్ మిలిటరీ.
1: కనుక ఆ మిలిటరీ పని నేను చేయను.
0: స్వామి విల్ నెవర్ యాక్ట్ మిలిటరీ వే.
1: ప్రేమతో సోర్స్. Source.
0: He is all the source, all the love.
1: కనుక మీరు ఏ విధమైనటువంటి సంతోషపడతారో ఆ విధమైనటువంటి దాన్ని మీరు అనుసరించచ్చు.
0: You can follow the path that makes you happy.
1: ఇంకా ముందు కూడా కార్యక్రమం ఉంటుండాలి.
0: We have got program to follow.
1: కానీ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటుండాలి.
0: There are number of questions put to
1: you. ఆన్సర్ కూడా ఎంతో ఎక్కువగా ఉంటుండాలి.
0: The answer also is same.
1: కానీ చిన్న చిన్నదిగా నేను కట్ చేస్తున్నాను.
0: But Bhagwan explained to us in a brief way.
1: మీరందరూ కూడాను ముఖ్యంగా హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి.
0: ప్యూరిఫై యువర్ హార్ట్ ఫస్ట్.
1: పవిత్రమైనటువంటి యొక్క దైవ ఆజ్ఞలను శిరసావహించండి.
0: ఫాలో ద నోబుల్ ఐడియల్ సెట్ ఫోర్త్ బై గాడ్.
1: ఏ దైవమైనా కానీ అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, మహమ్మద్ అనుకోండి, ఏ విధంగా అనుకోండి, తప్పు లేదు.
0: యూ గివ్ ఎనీ నేమ్ టు గాడ్ అల్లా
1: అనుకోండి, జొరాస్ట్రియం అనుకోండి, రామ అనండి, కృష్ణ అనండి.
0: యూ గివ్ ఎనీ నేమ్ టు యువర్ గాడ్ అల్లా, జీసస్, రామ, కృష్ణ, జొరాస్ట్రియం.
1: దీంట్లో ఎట్టి భేదములు లేదు.
0: నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
1: వాటిని మీరు తలుచుకుంటూ మీ గుణములు చక్కగా పవిత్రమైనటువంటి రీతిగా మార్చుకోండి.
0: థింకింగ్ గాడ్ ఆఫ్ యువర్ చాయిస్. Make your life sacred and follow the correct path.
1: ముఖ్యంగా స్వామి విషయంలో మాత్రం ఎలాంటి దీనికి అవకాశం ఇవ్వకూడదు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్వామి దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ అట్ ఆల్.
1: ఈ సత్యసాయి సంబంధమైనటువంటి విషయంలో కాలు దగ్గర నుంచి తల వరకు స్వార్థమే లేదు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సత్యసాయి ఫ్రమ్ టాప్ టు టో దేర్ ఇస్ నో
1: డిఫరెన్స్. చేయండి.
0: You follow whatever
1: that is good for you, good for you, good for you.
0: Everything is good for you, good for you.
1: మీరు అనుసరించి,
0: you follow,
1: ఆనందించి,
0: be happy,
1: అందరికి అంచి పెట్టండి,
0: and share with everybody.
1: అది నేను ఆశించేది.
0: That's what Bhagwan expects.
3: You are listening to how the teachers of Sai schools were being answered and guided graciously by the teacher of teachers, Bhagwan Baba, during the valedictory function of the first Sai Schools conference on 21st November 2001.
4: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
3: Radio Sai now brings you a musical presentation by devotees from the United Kingdom, performed in the Divine Presence.

0: You were listening to a musical presentation by devotees from the United Kingdom performed in the Divine Presence.
1: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. In this audio clip, Swami gives the example of Harishchandra and his family when all the members of the family had to make sacrifices and subject themselves to difficulties in order to achieve something great and good. The noble virtues of patience and obedience shine forth in this example. Swami asserts the importance of such lessons being taught to children at a young age for them to lead a happy life in future. This divine droplet has been taken from the discourse delivered by Bhagavan on 2nd October 1987.
3: ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై హరిశ్చంద్రుడు ఎన్ని విధములైనటువంటి కష్టములకు గురి అయ్యాడు.
4: ఫర్ ద సేక్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్ గ్రేట్ అండ్ గుడ్, టు వాట్ ఎక్స్టెంట్ హరిశ్చంద్ర మేడ్ సాక్రిఫైసెస్ అండ్ సబ్జెక్టెడ్
3: పతిని అనుసరించే నిమిత్తమై ఆ చంద్రమతి ఎన్ని విధములైనటువంటి సహనములు పొందినది.
4: టు ఫాలో ద హస్బెండ్ అండ్ ద పార్ట్ లైక్ డౌన్ మై హస్బెండ్,
3: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించి ఆ యొక్క లోహితాచుడు ఎంత వినయాన్ని ప్రకటితం గావించాడు.
4: లోహితాస్ ఆల్సో followed in order to obey the parents what amount
3: kanuka harishchandrudu vanti satyamunu,
4: that is therefore you have
3: chandramati vatti vanti sahanamunu,
4: patience of chandramati,
3: lohitasuni vanti yokka oka vidhamainatundi shantini
4: and peace which
3: vinayanni had inaati prati pillalaku nu talidandrulu bodhinchali.
4: Every small child has to teach to their parents.
3: ఈ లేత హృదయం నుండియే ఈ పిల్లల యొక్క హృదయాన్ని సరి అయినటువంటి యొక్క హృదయమధురంగా మార్చినప్పుడే భవిష్యత్తు నుండి వారు అనేక విధములైనటువంటి సుఖ సంతోషములు అనుభవించగలరు.
4: ఓన్లీ వెన్ ద చిల్డ్రన్ ఆర్ యంగ్, ఇఫ్ సచ్ గుడ్ లెసన్స్ ఆర్ టాట్, ఇన్ ఫ్యూచర్ దే వుడ్ బి హావింగ్ ఎ హ్యాపీ లైఫ్.
2: సాయిరామ్, యూ జస్ట్ హర్డ్ ఎ డివైన్ డ్రాప్లెట్, ఎ స్మాల్ ఎక్సర్ప్ట్ ఆఫ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. Thank you and Sai Ram.

0: ആത്മാനമ്പരത്തെ വിദ്യ. ശരീരം അതത്തെ വ്യവസ്ഥ. പ്രപഞ്ചമോ സത്യ ജീവിക്ക് ജീവിത പരമാർത്ഥം ഏമിട്ടോ ബോധപ്പെടാൻ ലേദു.
1: In the world, every individual jeevi is finding it very difficult to comprehend what is the purpose of life.
0: Kani aneka mandiki ee bodha padatam ledane baadha kudanu undatam ledu.
1: But for many people, the feeling that they have not been able to understood is also not seen in them.
0: ఏ నూటికొక్కరో కోటికొక్కరో దీనిని అర్థం చేసుకున్నటకై ప్రయత్నిస్తున్నారు. అది ఏ పరమార్థమునకు ప్రథమ సోపానము.
1: వన్ ఇన్ హండ్రెడ్ ఆర్ ఎ మిలియన్ మే బి ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ రియలైజింగ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: కాళ్ళు చేతులు కన్ను ముక్కు నోరు చెవులు ఇవన్నీ కూడాను జీవయాత్రలో జీవికి తోడ్పడేటువంటి ఉపకరణములు.
1: లెగ్స్ హ్యాండ్స్ ఇయర్స్ ఐస్ నోస్ అండ్ ఆల్ దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎ మ్యాన్ టు లివ్ ఎ లైఫ్.
0: కార్యము చేయువాడు కర్త.
1: The one who does is the doer or karta.
0: Cheyinchuvadu karakudu.
1: The one who causes things to be done is the cause behind.
0: Karakuniki kavalsinatuvantidi karanamu.
1: For the cause which prompts any person to do a particular thing, there must be some reason which is responsible for that.
0: Prapanchamulo ఏ కార్యము చేయవలనన్నా కరణము కారణము కర్త ఈ మూడు కూడాను అత్యవసరము.
1: వాట్ ఎవర్ థింగ్ యూ వాంట్ టు డూ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నీడ్ ఫార్ ద ఇన్స్ట్రుమెంట్ ద డూయర్ అండ్ ద రీజన్ అండ్ ద కాజ్ ఫర్ డూయింగ్ ఇట్.
0: ప్రత్యేగాత్మ ప్రతి జీవి యందు ఉండేటువంటి దేవుడే.
1: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ జీవి గాడ్ ఈస్ రిసైడింగ్ in the form of pratyagatma.
0: Kanuka manava paramarthamanandu kevalamu oka padarthamu yokka cherika matrame ani cheputaku veelu kaadu.
1: In this context it is clear that one would not be able to say that by bringing objects together one would be able to reach the ultimate goal of life.
0: కేవలము మానవుని యొక్క బ్రెయిన్ కొన్ని కెమికల్ యొక్క చేరిక అని భావిస్తుంటారు.
1: పీపుల్ థింక్ దట్ మ్యాన్స్ బ్రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కాంగ్లోమరేషన్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఏ ఫ్యూ కెమికల్స్.
0: కేవలము కెమికల్ యొక్క కాంబినేషన్ మాత్రమే కాకు ఇందులో ఒక విధమైనటువంటి యూనివర్సల్ సెల్ఫ్ అంటారు, అదే దైవత్వంగా అక్కడ పనిచేస్తూ ఉండాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఎ మియర్ కాంబినేషన్ ఆఫ్ కెమికల్స్ దట్ కాన్స్టిట్యూట్ బ్రెయిన్. దేర్ ఈస్ యూనివర్సల్ సౌల్ విచ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ గాడ్ విచ్ ఈస్ రిసైడింగ్ ఇన్ ద బ్రెయిన్.
0: కన్నుతో చూస్తున్నాము,
1: వీఆర్ సీయింగ్ త్రూ ఐస్.
0: చెవులతో వింటున్నాము,
1: త్రూ ఇయర్స్ వీఆర్ లిసనింగ్.
0: నోటితో మాట్లాడుతున్నాము,
1: వీఆర్ టాకింగ్ త్రూ మౌత్.
0: అయితే ఇవి ఈ దేహమునందు ప్రాణం ఉండినంత వరకు మాత్రమే ఇవి తమ తమ పనులను తాము సక్రమంగా చేయగలుగుతున్నవి.
1: బట్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ విల్ బి పర్ఫార్మింగ్ దర్ ఫంక్షన్స్ ప్రాపర్లీ ఓన్లీ సో లాంగ్ యాజ్ దేర్ ఈస్ అ లైఫ్ ఇన్ ద బాడీ.
0: సూచనదే కన్నులైనా వినుదే చెవులైనా
2: మాట్లాడినదే నాలుకైనా మరణించిన తరువాత లేక మూర్ఛయందు లేక నిద్రావస్థయందు పూర్వముండినటువంటి ఈ అంగములే కనుక ఆ మరణించిన తరువాత ఈ కన్నులు ఎందుకు చూడటం లేదు, ఈ నోరు ఎందుకు మాట్లాడటం లేదు, ఈ చెవులు ఎందుకు వినటం లేదు?
1: ఇఫ్ ఇట్ ఇస్ ది ఇయర్స్ విచ్ ఆర్ లిజనింగ్, ఇఫ్ ఇట్ ఇస్ ది ఐస్ విచ్ ఆర్ సీయింగ్, ఇఫ్ ఇట్ ఇస్ ది టంగ్ విచ్ ఇస్ టాకింగ్, దెన్ ఈవెన్ ఆఫ్టర్ డెత్ దే షుడ్ బి ఏబుల్ టు పర్ఫార్మ్, బట్ దే ఆర్ నాట్ డూయింగ్ సో, వెదర్ ఇట్ ఈస్ ఆఫ్టర్ డెత్ ఆర్ ఇన్ స్లీప్ ఆర్ వెన్ వన్ హాస్ సూన్ ఆర్ లాస్ట్ కాన్షియస్నెస్.
2: పూర్వమున్నది ఇప్పుడున్నది కూడాను కేవలము ఒకే కారణమునే.
1: బిఫోర్ ద డెత్ ఆర్ ఈవెన్ ఆఫ్టర్ దాట్ ద సేమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఎగ్జిస్టింగ్.
2: కానీ ఈ కారణములే ప్రధానమని భావించిన ఈ కారణము యొక్క స్థితి గతి మతి సర్వవేళలే ఎందుకూడను సమత్వంగానే ఉండవలను కదా.
1: ఇఫ్ ఇట్ ఈస్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది యాక్షన్ అండ్ ఫార్ ది యాక్టివిటీ, దెన్ దే మస్ట్ హ్యావ్ ద సేమ్ స్టేట్, ద సేమ్ కండిషన్ అండ్ ద సేమ్ పవర్ బిఫోర్ డెత్ అండ్ ఆఫ్టర్ డెత్ ఆల్సో.
2: కానీ దీనికి వెనుకల ఒక విధమైనటువంటి ఆధారము, ఫండమెంటల్ ప్రధానమైనటువంటి యొక్క ప్రాణతత్వం ఒకటి ఉన్నది.
1: బట్ బిహైండ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఫండమెంటల్ విచ్ ఈస్ గివింగ్ దట్ పర్టికులర్ పవర్ టు కమ్యూనికేట్ అండ్ టు టాక్.
2: ఆ ప్రాణమే ఈ యొక్క ఇంద్రియములకు ప్రాణము పోసి తమ ప్రాణ శక్తి చేతనే ఇంద్రియములను తమ తమ పనులను తాము గావించినట్టు చేయుచున్నది.
1: ఇట్ ఈస్ దట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ విచ్ ఈస్ ఫిల్లింగ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ విత్ లైఫ్ అండ్ కాజింగ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ టు పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్ ప్రాపర్లీ.
2: ఎప్పుడు ఈ ప్రాణం ఈ దేహమునందు లేకపోవును అప్పుడే ఈ కరణములన్నీ కూడాను తమ తమ పనులను తాము చేయలేకపోతున్నవి.
1: ద మూమెంట్ ద లైఫ్ లీవ్స్ దిస్ పర్టికులర్ బాడీ ద ఇన్స్ట్రుమెంట్స్ స్టాప్ పర్ఫార్మింగ్ దర్ ఫంక్షన్స్ ప్రాపర్లీ.
2: అయితే ఈ ప్రాణము ఎందుకోసం వచ్చినది, ఎప్పుడు వచ్చినది, ఎవరు పంపితే వచ్చినది, ఎక్కడ పోయినది?
1: ఇన్ దట్ కేస్ హౌ హ్యావ్ దిస్ లైఫ్ కమ్ ఇన్ టు దిస్ బాడీ, హూ హ్యాస్ సెంట్ దిస్ లైఫ్, ఫ్రమ్ వేర్ హ్యాస్ ఇట్ కమ్ అండ్ వేర్ హ్యాస్ ఇట్ గోన్ ఆఫ్టర్ డెత్?
2: ఇది కేవలము మానవ మాత్రులు అర్థం చేసుకోలేరు.
1: దిస్ పర్టిక్యులర్ ఫెనామెన అండ్ సీక్రెట్ cannot be understood by ordinary individual human beings.
2: ఈ కారణములు ఈ కారణములు ఈ యొక్క కార్యములు అన్నీ కూడాను కేవలము జీవితములో ఒక విధమైనటువంటి యొక్క స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి.
1: దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ద కాజ్ అండ్ ద యాక్షన్ ఆల్ దీస్ థింగ్స్ రిలేటెడ్ టు స్టాటిస్టిక్స్ ఇన్ లైఫ్.
2: ఈ చెవులు కన్నులు నోరు కడుపు కాళ్ళు చేతులు ఇవన్నీ కూడాను కేవలము తమ తమ సశక్తితో చేయినటువంటివి కావు.
1: ది ఐస్ ద ఇయర్స్ ద మౌత్ ద లెగ్స్ ద హ్యాండ్స్ ద స్టమక్ ఆల్ దీస్ లిమ్స్ ఇన్ ద బాడీ దే డు నాట్ పర్ఫార్మ్ ది ఫంక్షన్ ఆన్ దేర్ ఓన్ కెపాసిటీస్.
2: దీనికి ఒకటి కర్త ఉంటున్నాడు.
1: దెర్ ఈస్ ఎ డూయర్ బిహైండ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్.
2: అదే విధంగానే ఈనాడు స్టాటిస్టిక్స్ ఉంటుండాలి.
1: ఇన్ ద సేమ్ వే వీఆర్ హ్యావింగ్ స్టాటిస్టిక్స్ టుడే.
2: దీనిని ఇన్పుట్ అంటారు.
1: దిస్ స్టాటిస్టిక్స్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ ఇన్పుట్.
2: రెండవది అవుట్పుట్ అని ఉంటుండాలి.
1: దేర్ ఈస్ అనదర్ థింగ్ అండ్ దట్ ఈస్ అవుట్పుట్
2: అండ్ అదే ప్రొడక్షన్ అనేటువంటిది.
1: అండ్ దట్ రెఫర్స్ టు ప్రొడక్షన్.
2: అయితే ఈ స్టాటిస్టిక్స్ లో ఈనాడు లోకములో కేవలము ధనమును అభివృద్ధి పరుచుకోవటం, తద్వారా ఏ విధంగా ఈ ధనమును పోగు చేసుకోవటం అనేటువంటి దీని లోపల ఎంతవరకు మనం ఖర్చు పెట్టాం, ఎంతవరకు మనం క్యాపిటల్ చేశాం, ఎంతవరకు దీన్ని ప్రొడక్షన్ చేసుకున్నాం, ఈ పదార్థముల యొక్క విలువలు ఏ విధంగా ఉంటున్నవి అనేటువంటి దీంట్లో మనము ఎక్కువ యోచన చేస్తుంటాం.
1: ఆల్ దీస్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఎ లార్జ్ వే ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ వీ హావ్ ఓబ్టెయిన్ ద క్యాపిటల్, హౌ వీ ఆర్ రేజింగ్ ద ప్రొడక్షన్,
3: how we are spending the money. With reference to these things only, statistics are employed.
2: Management lopala subject ne chustu, object ne chustu, subject ne marchipoyinattuga, ee statistics lopala kudanu, kevalamu, oka quantity ni matrame chustu, quality ni visarjistunnaru.
3: Just as in management, we are concentrating only on the object, forgetting the subject behind this. We in statistics also, we are concentrating only on quantity but not on quality.
2: Peter Drucker, ee yokka management lopala kevalamu object ni matrame chustu, object yokka lakshyanni matrame bodhistu vachadu.
3: Peter Drucker has always concentrated while dealing with the management only on the object, forgetting the subject.
2: Kani ee naati yokka statistics lopala kudanu manamu quantity ni matrame lakshyam nanduchukoni quality ni manam marchipothunnam.
3: Similarly, when we are thinking of statistics, we are thinking only in terms of the quantity but not the quality.
2: Ikkada statistics gurinchi okkokka desam yokka paristhitini kudanu manam chakkaga gurtinchali.
3: When we are thinking of statistics, we have to just apply this particular thing with reference to various countries.
2: Lokamulo 179 deshalu untunnayi.
3: In the world there are 179 countries.
2: Okkokka desam yokka statistics, okkokka desam yokka management, okkokka desam yokka values, okkokka desam yokka ethos veru veruga untunnayi.
3: But the statistics, the values, the ethos and the management is different from country to country.
2: Ivanni aa desam yokka vatavaranamunu anusarinchi untuntayi.
3: All these things are dependent upon the environment of that particular country.
2: Aa desam yokka environment nu anusarinche ee statistics kudanu kontha varakunu artham avutu vastuntadi.
3: Based upon the environment of that particular country alone, even this statistics can be properly understood.
2: In order statistics videshamu yokka prabhavam ne manam anusaristu vastunnamu.
3: Even in understanding the subject statistics, we are following the methods adopted in other countries.
2: Ee vidhamuga bharat deshamu aashrayinchatam cheta ee vyaparam kani ee vidhamainatunte yokka correspondence anaga vyaparam yokka సంబంధ బాంధవ్యములు కాని ఏమాత్రం కూడా అభివృద్ధి కానేరవు.
3: ది మ్యూచువల్ రిలేషన్షిప్స్ ఇన్ బిజినెస్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ బిజినెస్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు బి వెరీ ఇంప్రెసివ్ బికాస్ వీఆర్ ట్రైంగ్ టు ఓన్లీ ఫాలో ది స్టాటిస్టిక్స్ ఎల్స్వేర్.
2: ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ లోపల ప్రస్తుతపు యొక్క విలను పట్టి ప్రస్తుతపు యొక్క మార్కెట్ ను పట్టి
3: all these statistics are with reference to the prices which are current and the existing values which are current.
2: Purma yokka viluvanu patti aa statistics prarambhamainatundi oka samayam nandunnatundi bhavamunu patti ivi kontha varakunu samanvayam avutu vastuntayi.
3: These statistics are reconciled based upon the existing prices earlier and also the base year etc.
2: Oka chinna udaharanamu.
3: One small example.
2: భారతదేశం లోపల 1950 లోపల ఈ స్టాటిస్టిక్స్ మొదలు ప్రారంభించారు.
3: In India, 1950 has been taken as the base year.
2: ఆనాడు మానవుని యొక్క వ్యక్తి యొక్క ఇన్కమ్ ఎట్లా ఉండినదంటే ఒక్క రూపాయి 20 naya paisas.
3: The per capita income in the year 1950 was 1 rupee 20 paise.
2: ee naadu 36 samvatsaramulu ainappatikini ee naadu manavuni yokka viluva dinamunaku 2 rupayalu 10 naya paisalu.
3: Even after 36 years, that is 1986, the per capita income is only
2: 36 samvatsaramulaku 90 naya paisalu maatrame perigindi. Idi enta tamasanga perigindo, ఎన్ని విధములైనటువంటి యొక్క దీనిగా అభివృద్ధి పొందిందో మీరు యోచించుకోవచ్చు.
3: the present per capita income is only 2 rupees 10 paise, which means there is an increase of only 90 paise over a period of 36 years. You can imagine at what slow rate the income has grown over a period of
2: time. Konni vishayamulandu Bharatadeshamu kontha mundanja vestundali.
3: In certain aspects and areas of activity, India has been able to make
2: janabalo prapanchamulo rendavadi.
3: In terms of population, India ranks second in the world.
2: Area lopala idi 7th sthanamlo cherindi.
3: In terms of area, India ranks 7th in the world.
2: Paddy, tobacco, coffee, tea ityadi utpattulu yendu Bharat Deshamu modatadi.
3: In production of paddy, tobacco, tea and a few other things, India ranks first in the world.
2: మిగిలినటువంటి దేశములు యందు దీనిని సరిగా మనము తూచ ఒకదానికొకటి సమన్వయం చేయాలనుకున్నప్పుడు అనేక విధములైనటువంటి యొక్క వ్యత్యాసములు ప్రారంభమవుతున్నాయి.
3: ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ ద ప్రొడక్షన్ ఫిగర్స్ ఆఫ్ అవర్ కంట్రీ విత్ అదర్ కంట్రీస్, సర్టన్ ప్రాబ్లమ్స్ కమ్ విచ్ విల్ మేక్ కంపారిజన్ ఎ లిటిల్ డిఫికల్ట్.
2: భారతదేశం యొక్క స్టాటిస్టిక్స్ కేవలము భారతదేశానికి మాత్రమే సంబంధించి ఉండాలి కానీ మరొక దేశముకు సంబంధించి ఉండటంలో ఏమాత్రం కూడా అర్థవంతమైనది కాదు.
3: ది స్టాటిస్టిక్స్ రిలేటింగ్ టు ఇండియా ఆర్ రెలవెంట్ అండ్ పర్టికులర్ టు ఇండియా అలోన్, దే కెనాట్ బి రెలవెంట్ టు ది అదర్ కంట్రీస్.
2: ఇతర దేశముల యొక్క స్టాటిస్టిక్స్ భారతదేశంలో దానిని అనుసరించడానికి కానీ ఆచరించట కూడాను ఇది సరైనటువంటి పద్ధతి కాదు.
3: ద స్టాటిస్టిక్స్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఆర్ నాట్ అప్లికబుల్ అండ్ యూస్ఫుల్ ఫార్ ఇండియా.
2: ఇక్కడ ముఖ్యంగా భారతదేశం యొక్క వాల్యూస్, ఎథాస్ అండ్ వాల్యూస్, దీనిలో ప్రధానమైనటువంటిది ఏమిటంటే క్యారెక్టర్.
3: స్పెషలీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టూ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ రిలెవెంట్ ఇన్ ది ఇండియన్ కాంటెక్స్ట్ ఈస్ వాల్యూస్ అండ్ ఎథాస్.
2: దీనిలో ఇంద్రియ నిగ్రహము అత్యవసరమైనటువంటిది.
3: ఇన్ దిస్ సెన్స్ కంట్రోల్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్.
2: ఈనాడు ప్రభుత్వం యొక్క రాబడి 1000 అధికమైపోయింది.
3: ది ఇన్కమ్ ఆఫ్ ది గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీస్డ్ 1000 ఫోల్డ్ టుడే.
2: పూర్వము 550 కోట్లు ఇన్కమ్ గా ఉండినటువంటిది ఇప్పుడు 5500 కోట్లు ఇన్కమ్ గా వస్తుంటున్నది.
3: అర్లియర్ సమ్ టైమ్ బ్యాక్ ది ఇన్కమ్ వాస్ ఓన్లీ 550 crores, బట్ టుడే ది ఇన్కమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈస్ 5500.
2: ఒక్కొక్క రాష్ట్రములకి ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి అవుతూ ఉండిన సమయంలో ఈ మానవాభ్యుదయమునందు ఈ అభివృద్ధి ఎందుకు వెనుకంజ వేస్తుండదో మనం కొంత గుర్తించాలి.
3: వెన్ ది ఇన్కమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈచ్ స్టేట్ సో మచ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈస్ దేర్, వై షుడ్ దేర్ నాట్ బి వెల్ఫేర్ ప్రపోర్షనేట్ టు ద ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్?
2: ఇక్కడ ఆడిటింగ్ అకౌంట్స్ ఇన్ బ్యాంకింగ్ మేనేజ్మెంట్ ఈ మూడింటి యందు జరిగేటువంటి యొక్క పరిస్థితులు ఒకదానిని ఒకటి సమన్వయమై ఉంటుందని లేదు.
3: దేర్ డజంట్ సీమ్ టు బి కంపారబిలిటీ వెన్ యూ జస్ట్ లుక్ ఇన్ టు ది సబ్జెక్ట్స్ ఆఫ్ ఆడిటింగ్.
2: రాష్ట్రములకి ఇన్ని విధమైనటువంటి యొక్క అభివృద్ధి అవుతూ ఉండిన సమయంలో ఈ మానవాభ్యుదయమునందు ఈ అభివృద్ధి ఎందుకు వెనుకంజ వేస్తుండదో మనం కొంత గుర్తించాలి.
3: వెన్

0: auditing, accounts, banking and management in this particular context of
1: తద్వారా బ్యాంకుల యొక్క మార్పు కూడాను ఒక విపరీతమైనటువంటి రీతిగా మార్పు చెందుతూ వస్తుంది.
0: The changes that have been coming about in the banking sector and in banks is rather astonishing.
1: ఈ బ్యాంక్ కూడాను ఈ మేనేజ్మెంట్ కూడాను ఈ యొక్క ఆడిటర్ కూడాను ఈ అకౌంట్ కూడాను సక్రమమైనటువంటి యొక్క మార్గమును అనుసరించటం లేదు.
0: Whoever be, whether it is an accountant, auditor or a bank, they are not following the proper procedures and the proper
1: line. మేనేజర్ యొక్క ఉద్దేశమును పురస్కరించుకొని అకౌంట్ వ్రాస్తూ వస్తుంటాడు.
0: Accountant is trying to satisfy the whims and fancies of the manager.
1: ఈ అకౌంటర్ యొక్క పరిస్థితిని పురస్కరించుకుని ఆడిట్ మారుస్తూ వస్తుంటాడు.
0: The auditor is trying to satisfy the requirements of the accountant rather than really doing auditing.
1: ఈ ఆడిటర్ యొక్క రికమెండేషన్ పురస్కరించుకుని బ్యాంకర్ కొంతవరకు అడ్జస్ట్ చేసుకుంటూ పోతుంటాడు.
0: The banker also adjusts his accounts and his lending policies based upon the audit report and the auditor.
1: ఈ అనేక కారణాల వల్లనే కొన్ని బ్యాంకులు కూడాను దివాలెత్తడం జరుగుతూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ఫాలోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ మెనీ ఆఫ్ ది బ్యాంక్స్ ఆర్ లైక్ టు బికమ్ బ్యాంక్.
1: ఈ విధమైనటువంటి వ్యాపారములు జరగటం చేతనే ప్రపంచం యావత్తు కూడాను కొంతవరకును తమ విలువలు తాము కోల్పోతూ వస్తున్నాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ అండ్ దిస్ ట్రెండ్స్ విచ్ ఆర్ బీన్ ఎగ్జిస్టింగ్ ద బిజినెస్ ఇన్ ద వరల్డ్ ఈస్ డిక్లైనింగ్ వాల్యూస్.
1: ఒక్క బ్యాంకు మాత్రము ఆనాటి నుండి నేటి వరకు కూడాను తమ యొక్క ఉద్దేశములను తమ యొక్క ఆశయాలను ఏమాత్రము ఉల్లంఘించకుండా అనుసరిస్తూ వస్తుండాలి.
0: బట్ ఇట్ ఈస్ ది బ్యాంక్స్ విచ్ హావ్ బీన్ ట్రైయింగ్ టు ఫాలో ది ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ లైడ్ డౌన్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: అది ఏది అనగా చాలా పురాతనమైనటువంటి బ్యాంక్, అది స్వీడన్ లో రిక్స్ అనేటువంటి బ్యాంక్.
0: The oldest bank in the world which has laid down certain things is in Sweden, that is Riksbank.
1: ఇది 1656లో ఫిబ్రవరి 3వ తేదీ ప్రారంభమైంది.
0: This started functioning on 3rd of February 1656.
1: ఇది నేటి వరకు కూడాను ఆ బ్యాంక్ Riksbank చాలా సక్రమమైనటువంటి పద్ధతిని అనుసరిస్తూ వస్తుండాలి.
0: It is this Riks Bank, the original bank, which has been following proper procedures and proper principles.
1: సాధ్యమైనంతవరకు మిగిలినటువంటి బ్యాంకులు ఈ రిక్స్ బ్యాంక్స్ ను ఫాలో చేయటం లేదు.
0: బట్ ది అదర్ బ్యాంక్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ది ప్రిన్సిపల్స్ ఫాలోడ్ బై దిస్ బ్యాంక్.
1: రిక్స్ బ్యాంక్ నీతి నిజాయితీలను ఆధారం చేసుకుని అనుసరిస్తూ వస్తుండాలి.
0: దిస్ రిక్స్ బ్యాంక్ హెస్ బీన్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ట్రూత్.
1: ప్రారంభంలో దానికి కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ క్రమక్రమేణ దాని యొక్క రూపురేఖలు చాలా విశాలముగా పెరుగుతూ వస్తాయి.
0: ఇన్ ది బిగినింగ్ టు స్టార్ట్ విత్ ఇట్ మస్ట్ హావ్ ఎక్స్పీరియన్స్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ సమ్ డిఫికల్టీస్, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ హస్ బీన్ ఏబుల్ టు ఫంక్షన్ వెరీ వెల్.
1: సత్యమునకు నీతికి ప్రారంభములో కొన్ని అడ్లు అవాంతరములు ఎదురు తగులుతూ ఉంటాయి.
0: ఇన్ ది బిగినింగ్ ట్రూత్ అండ్ మొరాలిటీ విల్ ఆల్వేస్ ఫేస్ సమ్ ఆబ్స్టికల్స్ అండ్ సమ్ అపోజిషన్.
1: కానీ దానిని మనం నిలదొక్కుని దానిని ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నించాలి.
0: బట్ వీ షుడ్ నాట్ గివ్ అప్ హోప్, వీ షుడ్ స్టాండ్ ఫర్మ్ అండ్ ఫాలో దోస్ థింగ్స్ సో దట్ వీ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ లైఫ్.
1: ఈనాడు స్టాటిస్టిక్స్ అనేటువంటిది కేవలము తన యొక్క క్యాపిటల్ ను తన యొక్క ఇన్కమ్ కు ఈ రెండింటినీ మాత్రమే తాను అనుసరిస్తూ ఉంటుంటాడు.
0: ది స్టాటిస్టిక్స్ ఈస్ అప్లైడ్ స్పెషలీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టు ఏరియాస్ టూ ఏరియాస్ వన్ ఈస్ క్యాపిటల్ అండ్ ది అదర్ ఈస్ ఇన్కమ్.
1: అయితే ఈ ప్రొడక్షన్ అనేటువంటిది తన ఆదాయ నిమిత్తమై తన స్వార్థము సప్రయోజన నిమిత్తమై తాను ఆచరిస్తున్నాడు, కానీ తన యొక్క ప్రొడక్షన్ ఈ జగత్తుకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది, ఈ జనులకు ఏ విధంగా ఉపయోగకరంగా చేస్తున్నది, ఎంతవరకు దీన్ని జనులకు తోడుగా ఉంటుండాలి అనేటువంటి విషయాన్ని తాను గుర్తించటం లేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ట్రైయింగ్ టు కేర్ టు ఫైండ్ అవుట్ టు వాట్ ఎక్స్టెంట్ ప్రొడక్షన్ హ్యాస్ బీన్ యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ ఫర్ ఆల్ ద పీపుల్ కన్సర్న్. హీ ఈజ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ప్రాఫిట్స్ అండ్ ఇన్ ఇంక్రీజింగ్ హిజ్ ఇన్కమ్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫిష్ పర్పసెస్.

0: ఆర్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఎండ్.
1: పోయిన ఆదివారం చెప్పాం ఈ కార్ల కంపెనీల విషయం అనేటువంటిది, తమ యొక్క స్వార్థము తన యొక్క స్వప్రయోజన నిమిత్తమై ఒక్కొక్క కారు 3 సంవత్సరం కంటే ఎక్కువగా ఉపయోగించుకోకూడదు అనేటువంటి ఒక నిబంధనను వాళ్ళు అనుసరించి క్రమక్రమేణా ఆ కారును వేస్ట్ చేస్తూ వస్తారు. వీరు వేస్ట్ మేకర్స్ అని చెప్పాం.
0: లాస్ట్ సండే స్వామి హాస్ టోల్డ్ హౌ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ కార్స్ ద ఎంటైర్ డిజైన్ అండ్ ది ఎంటైర్ ప్లానింగ్ ఈజ్ డన్ ఇన్ సచ్ వే దాట్ ది కార్ డజంట్ లాస్ట్ ఫర్ మోర్ దాన్ 3 ఇయర్స్, ది కార్ బికమ్స్ useless by the end of 3 years. In this way they are wasting resources and they may be called waste makers.
1: Aithe aa desam yokka samskrutiki aa desam yokka paristhitiki ee desam yokka samskrutiki ee desam yokka vilavalaku chaala vyathyasam unnadaneetundi vishayamu mari mari meeru chintistu raavali.
0: Again and again you should contemplate and think properly how much of difference exists between the culture and values of that country where these cars are produced on those lines and our own country where we have got a different culture and different values.
1: Ee car la condition anetundi meeku telipanu akkada oka car potunte rendo car eduruchetundi oka paddhati ledu.
0: Swami explained in the previous Sunday how the cars will be moving in the roads. There will be no car which is likely to clash or
1: ఇంకే విధమైనటువంటి ఒక రథములో ఇంకో విధమైనటువంటి వాహనాలు దానికి ఎదురొచ్చేటువంటి అవకాశం లేదు. ఎదురుపోయేటువంటి రోడ్డు ఒకటి ఉంటుంటుంది, ముందు పోయేటువంటి రోడ్డు మరొకటిగా ఉంటుంటుంది.
0: ద మూవ్మెంట్ ఆఫ్ కార్స్ ఇస్ సో రెగ్యులేటెడ్ దాట్ దేర్ విల్ బి నో అబ్స్ట్రక్షన్ ఫార్ ఎ స్మూత్ మూవ్మెంట్ ఆఫ్ ద కార్స్ ఇన్ ద అదర్ కంట్రీస్. దిస్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బై స్వామి.
1: ఇంకే విధమైనటువంటి డాగ్స్ అనిమల్స్ దీంట్లో ఎదురొచ్చేటువంటి అవకాశం లేదు అక్కడ.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాబ్లమ్ ఆఫ్ the dogs and other animals
1: అక్కడ
0: crossing the road.
1: నిబంధనలు ఈ విధమైనటువంటి ఒక స్ట్రిక్ట్ గా ఉంటుంటాయి.
0: The traffic rules and regulations are very strict there.
1: కానీ అదే రథములు మన భారతదేశంలో ఉపయోగపెట్టినప్పుడు వారు ఎక్కువ హార్న్ ఇవ్వరు, బ్రేకులే వస్తారు.
0: They do not apply the brake much. They do not apply horn also there, whereas in our country the story is different.
1: కాని ఈ భారతదేశంలో అడుగడుగునకు హార్న్ ఇవ్వాల, అడుగడుగునకు బ్రేక్ వత్తాల. ఈ విధమైన ఉపయోగం చేత ఈ కార్లు త్వరలోపల్లే పాడవటానికి అవకాశం ఉంటుంటాడు. ఈ వాతావరణం వేరు, ఈ ఎన్వైర్న్మెంట్ వేరు.
0: బట్ ద ఎన్వైరన్మెంట్ ద కండిషన్స్ ఇన్ భారత్ దే ఆర్ డిఫరెంట్. ఎవ్రీ నెక్స్ట్ స్టెప్ యూ హావ్ టు బ్లో ది హార్న్ అండ్ యూ హావ్ టు అప్లై ద బ్రేక్.
1: మేనేజ్మెంట్ అనేటువంటి విషయంలో స్టాటిస్టిక్స్ కానీ ప్రొడిక్షన్ కానీ ఇంకే విధమైనటువంటి యొక్క ఎన్వైర్న్మెంట్ కానీ కొన్ని విధములైనటువంటి యొక్క ఏ దేశం యొక్క సంబంధించినవి ఆ దేశమునికే ఉండాలి. కానీ ఒకదానిని ఒకరు అనుసరించడం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు.
0: స్టాటిస్టిక్స్, ఎన్వైరన్మెంట్, ప్రొడక్షన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అప్లికబుల్ టు ఈచ్ కంట్రీ బేస్డ్ అపాన్ ద కల్చర్ ద ఎన్వైరన్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ అండ్ ద వాల్యూస్ ఫార్వర్డ్.
1: కేవలం ధర నిమిత్తమై ప్రతి దేశమునందు కూడాను కాంపిటీషన్, ఇమిటేషన్ ఇవి రెండు కూడాను అధికంగా పెంచుకుంటూ పోతున్నారు.
0: Each country is developing competition and imitation in order to get a price advantage.
1: Kanuka Bharatadesam yokka paristhitini puraskarinchukoni ikkada tama yokka shakti samarthyamulanu puraskarinchukoni taamu oka neethi nijayithilato manamu ee karyamlo palgonavalasi vastundi.
0: But we have to undertake any activity taking into account our own culture and our own values, our own environment in Bharat.
1: Bharat desam yokka ethos lopala values lopala kudanu papa bhiti daiva preeti ee rendu kudanu chaala pradhananga chustu vacharu.
0: In the ethos and values of Bharat, the fear of sin and the love for God have always been held as very important.
1: Bharat desam lopala papa preeti అది వాళ్లకు ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము లేకుండా స్వేచ్ఛా విహారంగా జరుపుతూ వస్తుంటారు.
0: ఇన్ అదర్ కంట్రీస్ ది స్టోరీ ఇస్ డిఫరెంట్. దే హావ్ లవ్ ఫర్ సిన్ వితౌట్ ఎనీ కంట్రోల్ ఆర్ కండిషన్.
1: ప్రపంచంలో ఈ బిజినెస్ వ్యాపారం యొక్క సంస్థ చక్కబడితే ప్రపంచమంతా చక్కబడినట్టే అవుతుంది.
0: ఇఫ్ ది కండిషన్స్ ఇన్ బిజినెస్ and in running of the business and business organization, if things improve in the world, all other things are likely to improve in the world.
1: Konni konni manamu ee statistics nu kontha aadharanga teeskundam.
0: Let us take some statistics to illustrate this.
1: Konni water cooler manam chesam anukondi.
0: లెట్ అస్ సే దట్ వి హావ్ మ్యానుఫ్యాక్చర్ వాటర్ కూలర్స్.
1: దీని యొక్క ఖర్చులు, దీని యొక్క క్యాపిటల్ ఎంతైంది అని మొట్టమొదట మనం విచారించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ మస్ట్ హ్యావ్ ఎన్ అనాలిసిస్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ అండ్ వేరియస్ సైట్స్ ఇన్ ది
1: రా మెటీరియల్ కి ఎంతైంది.
0: వాట్ ఈస్ ది ఎక్స్పెండిచర్ ఆన్ రా మెటీరియల్స్?
1: ఎంత వరకు మనం జీతాలు ఇస్తున్నాము?
0: వాట్ ఈస్ ది వేజ్ బిల్?
1: గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత మనం కడుతున్నాము?
0: హౌ మచ్ ఆర్ వీ పేయింగ్ టు ది గవర్నమెంట్ యాజ్ ట్యాక్సెస్?
1: ఇంకా అడ్వర్టైజ్లకు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము?
0: హౌ మచ్ ఆర్ యూ స్పెండింగ్ ఆన్ అడ్వర్టైజ్మెంట్?
1: షేర్ హోల్డర్స్ కి ఎంత మనం ఇస్తున్నాము?
0: హౌ మచ్ ఆర్ యూ పేయింగ్ ఎస్ డివిడెండ్?
1: మనం క్యాపిటల్ ఎంత పెట్టాము?
0: వాట్ ఈస్ ది క్యాపిటల్ దట్ యూ హావ్ జస్ట్ ఇన్వెస్టెడ్?
1: ప్రొడక్షన్ ఎంత అయింది?
0: వాట్ ఈస్ ది ప్రొడక్షన్?
1: ఈ ప్రొడక్షన్ లోపల ఎన్ని మిషన్లు చెడిపోయినాయి?
0: ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ హౌ మెనీ మిషన్స్ హావ్ గాన్ అవుట్ ఆఫ్ ఆర్డర్?
1: ఈ చెడిపోయిన మిషన్లు ఏ భాగంలో చెడిపోయినాయి?
0: Those machines which have gone out of order, in what is the real problem?
1: ఇది చెడిపోవడానికి కారణం ఏమిటి?
0: What is responsible for these machines to go out of order?
1: ఇది పనివాని తప్ప లేక మెటీరియల్ తప్ప?
0: Is there something wrong with the laborers and the wage earners who are using the machine, or is there anything wrong with the material?
1: ఈ విధంగా అన్ని రంగములు ఎందు కూడాను ప్రత్యేకించి విచారణ సలిపినప్పుడే మనకు లాస్ ఆర్ ప్రాఫిట్ అనేటువంటిది చక్కగా అర్థమవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ హ్యావ్ సచ్ ఎ కాంప్రహెన్సివ్ అనాలిసిస్ ఆఫ్ ద వేరియస్ ఆస్పెక్ట్ దట్ గోయింగ్ టు ప్రొడక్షన్ వుడ్ బి ఏబుల్ టు కరెక్ట్లీ అండర్స్టాండ్ వేర్ యూ హ్యావ్ మేడ్ ఎ ప్రాఫిట్ అండ్ లాస్.
1: కనుక మనం ఈ విధంగా మనం విచారణ సలపటం లేదు.
0: బట్ వీఆర్ నాట్ థింకింగ్ ఆన్ దీస్ లైన్స్ అట్ ఆల్.
1: దీనికి ఒక ఉదాహరణ,
0: వన్ మోర్ ఎగ్జాంపుల్.
1: ఒక మేనేజ్మెంట్ ఉంటుంది.
0: Let us just say that there is
1: ఒక బ్యాంకు లోపల 10 లక్షలు అప్పు తీసుకుంది.
0: There is one management which has taken a loan of 10 lakhs from a bank.
1: దానికి ఇంత ఇంట్రెస్ట్ అని చెప్పి పెట్టుకున్నారు.
0: They have also just kept aside a little money by way of interest.
1: కానీ ఇది కేవలము ఒక వ్యక్తిగతమైనటువంటి సంబంధం కాకుండా కొన్ని ఇతరుల యొక్క ప్రోత్సాహం చేతను, రికమెండేషన్ చేతను అప్పు దొరికింది.
0: The loan is obtained not on the merits of the case, but on account of the recommendations given by a few influential people.
1: ఈ అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి తన ఇంట్రెస్ట్ కట్టలేదు, అసలు డబ్బు కట్టడం లేదు.
0: The person who has taken a loan, neither he is paying interest nor he is returning the capital, the principal which
1: he has. కానీ బ్యాంకులో మాత్రము బ్యాంకు మేనేజరు ఆదాయం వచ్చినట్టుగా రాసుకుంటున్నాడు.
0: బట్ బ్యాంక్ మేనేజర్ ఈజ్ మానిపులేటింగ్ అకౌంట్స్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే దేర్.
1: దీనికి దానికి ఉండినటువంటి వ్యత్యాసం ఎట్లా వస్తుంది?
0: హౌ డస్ దిస్ డిఫరెన్స్ గెట్ రికన్సైల్డ్?
1: ఈ విధమైనటువంటి యొక్క మొరాలిటీని పోగొట్టుకుని రికమెండేషన్ చేత, వ్యక్తిగతమైనటువంటి విశ్వాసముల చేత అనేకమైన విధములైనటువంటి బ్యాంకులు కూడాను దివాలెత్తుతూ వస్తున్నాయి.
0: The banks are becoming more or less bankrupt because they follow the policies which are not based upon morality. They yield to recommendations and influence.
1: ఈ నాటి బ్యాంకులు అన్ని కూడాను ఈ విధమైనటువంటి ఒక రికమెండేషన్ ద్వారానే క్రమక్రమేణా కూడాను తమ యొక్క విలువలు తాము కోల్పోతున్నాయి.
0: Most of the banks today are losing their own morality and their own financial soundness because they have been following this kind of policies based upon recommendations and influence.
1: Videshiyulu yendu dhanamunu kotlaku kotlaku abhivruddhi parustu vastunnaru.
0: Foreigners have been able to earn crores and crores of rupees.
1: Kani ee abhivruddhi chestunnare kani abhivruddhi chesukunnatundi ee dhanamunu sadvinyogam cheyatam ledu.
0: They have been able to earn no doubt crores of rupees, but it is not put to proper use.
1: Akkada enta goppa vidyavantudainappatikini, enta shakti samarthyamulu kalinatunte vaadainappatikini, enta unnata sthayi endu undinappatikini, morality ni kolipothunnadu.
0: However much educated a person may be there, whatever high position he occupies, however wealthy a person be, that person in the other countries, he is losing the morality.
1: Aneka mandi videshiyalaku poyi తమ తమ విద్యలను తాను అక్కడ అభ్యసిస్తూ వస్తున్నారు.
0: A large number of people are going to foreign countries for education.
1: ఆ విద్యలు వేరు, తిరిగి తమ సంస్థానంలోకి వచ్చిన తర్వాత తాము ఆచరించవలసినటువంటివి, అనుభవించవలసినటువంటివి, ఆనందించవలసినటువంటి విద్యలు వేరు.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ విచ్ దే హావ్ అక్వైర్డ్ ఇన్ అదర్ కంట్రీస్ ఇస్ డిఫరెంట్, బట్ వాట్ ఎవర్ ఈస్ యూస్ఫుల్, వాట్ ఎవర్ హ్యాస్ టు బి అప్లైడ్ ఇన్ దేర్ ఓన్ కంట్రీ, దట్ ఈస్ రాదర్ డిఫరెంట్.
1: అమెరికాలో చదివి వచ్చాను కానీ ఆ చదువు ఇండియాలో పనికిరాదు.
0: One has acquired his education in America, but that is not useful and
1: applicable. America chadugu America ke saripothundi kani India ke matramu sambandhinchadu.
0: The education acquired in America is very relevant and useful in America.
1: Koni danini India lopala manu anusaristhu pothunnam antunte deeniki aneka vidhamaina reactions anta vastunnayi.
0: But if you want to apply whatever you have learnt in America in Indian context, so many obstacles are coming and so many
1: problems are coming.
0: What is the reason for this?
1: అక్కడ ఎన్వైర్న్మెంట్ వేరు, అక్కడ వాల్యూస్ వేరు, ఇక్కడ ఎన్వైర్న్మెంట్ వేరు, ఇక్కడ వాల్యూస్ వేరు.
0: ద బేసిక్ రీజన్ ఫార్ దిస్ ఈస్ దట్ దేర్ ది ఎన్వైర్న్మెంట్ ద వాల్యూస్ అండ్ ద కల్చర్ ఇన్ అమెరికా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎన్వైర్న్మెంట్.
1: ధనము అధికమయ్యే కొలది కూడాను గుణము తరిగిపోతూ వస్తుండాలి.
0: యాజ్ ది మనీ ఈస్ అక్యుములేటింగ్ మోర్ అండ్ మోర్ ది క్వాలిటీస్ అండ్ ది క్యారెక్టర్ ఈస్ డిక్లైనింగ్ ఇన్ ది సేమ్ ప్రపోర్షన్.
1: మీకు చాలా వరకు తెలుసును, ఎరిక్సన్ అనేటువంటి వాడు చాలా పెద్ద ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాడు.
0: మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ బి నోయింగ్ దట్ దేర్ వాస్ నిక్సన్ హూ వాస్ ఆక్యుపైయింగ్ ఆయన ఏ వెరీ హై
1: అధ్యక్ష స్థానంలో ఉండేటువంటి వాడు.
0: హీ వాస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ.
1: అయితే కొన్ని సమయములందు తమ స్థానమును తాను నిలబెట్టుకునే నిమిత్తము, తన యొక్క విలువను తాను కాపాడుకునే నిమిత్తము, స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక కొన్ని రికార్డ్స్ అంతా కూడా కాల్చివేపించాడు.
0: But this particular person, in order to safeguard his own interests, selfish interests, and in order to protect his own image, etc., he destroyed quite a few records.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for
1: నీతి నిజాయితీలు కోల్పోవటమే దీనికి మూల కారణం.
0: The reason for this state is that he did not
1: ధనముతో ఏమైనా చేయవచ్చు అనేటువంటి అహంకారం చేతనే ఈ విధమైనటువంటి పనులు పొందుకున్నారు.
0: They gave up morality and truth, and they were prepared to do anything. Having full faith in the power of money, therefore they resorted to all these things.
1: అందరూ అట్లా ఉండరు.
0: All people are not like this.
1: మీకు తెలుసును,
0: వృద్ధ
1: సింహము అనేటువంటి పేరు పొందినటువంటి చర్చిల్,
0: you know well that Churchill, who was considered to be and described as a great war lion.
1: రెండవ ప్రపంచ యుద్ధము జరిగిపోయిన తర్వాత,
0: at the end of the Second World War,
1: ఈ యొక్క లండన్ పట్టణం అంతా కూడా శిథిలం అయిపోయింది బాంబుల చేత.
0: లండన్ వాస్ మోర్ ఆర్ లెస్ డిస్ట్రాయిడ్.
1: అది అంతా జరిగిపోయిన తర్వాత తాను వచ్చాడు ఆ లండన్ పట్టణాన్ని చూడటానికి.
0: ఆఫ్టర్ ఆల్ దిస్ ఓవర్ హీ కేమ్ టు లండన్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఏ ఫస్ట్ హ్యాండ్ వ్యూ ఆఫ్ వాట్.
1: ప్రజలందరూ చేరి గొల్లులు ఏడ్చారు అతన్ని చూస్తానే.
0: All the citizens there gathered and they cried loud when they saw Churchill.
1: అప్పుడు ఆ వృద్ధ సింహం అనేటువంటి చర్చిల్ చెప్తున్నాడు, నేను మిమ్మల్ని చూచి, గతించినటువంటి ఒక వ్యక్తిని చూచి, వారు దారబోసినటువంటి రక్తాన్ని చూచి, వారు శ్రమించినటువంటి ఒక చెమటను చూచి నేను ఏడ్చడానికి ఇక్కడ రాలేదు.
0: The old lion Churchill, he roared by telling this to the citizens, well, I have not come here to wallow and weep after seeing you and after just remembering those people who have laid down their lives and shed their blood in the Second World War.
1: Manamu kavinchinatunti rakta arpitamunu, manamu sreminchinatunti yokka mana dehamu yokka chamatakunu, mana pranamunu kolipoyinatunti vyaktulakunu taginatunti vijayanni sadincham, adanini aanandinche kosam nenu vachanu annadu.
0: I have come here to celebrate the victory which you have just won after allowing the blood to flow, after so many people lost their lives, after so much of sweat was
1: mana viluvunu manam rakshinchukovali.
0: He said that we have to foster and develop our own values.
1: Adhe mana yokka manavatvaniki taginatvantidi.
0: This is a proper thing which
1: ee viluvante emiti ahankaranni nirmoolam cheskunnappude aanandanni manam pondagalamu.
0: What does this value mean? What do they stand for? Only when we destroy our ego, we can really get bliss.
1: Kanuka ahankaramnu nirmoolam chesukunnatunte vade aatma balamunu sadhinchagaladani tanu garjinchadu.
0: He roared by telling, only that person who has rooted out his ego can get the strength of the atma manifested in him.
1: Atma vishwasam kaliginatunte vade ahankaranni nirmoolam gavinchagaladu annu kuda annadu.
0: He also said, the one who has faith in himself and atma alone can destroy the ego.
1: Kanukane manu motta motta self confidence danni manam develop cheskovali.
0: Therefore ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: మనము చేసేటువంటి ప్రతి చిన్న పని ఎందు కూడాను మనకు ఆత్మసాక్షి. ఇది మన కాన్షియన్స్ మనకు తృప్తికరంగా ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ వి పర్ఫార్మ్ ఆర్ డూ, వి షుడ్ టేక్ అవర్ ఓన్ కాన్షియన్స్ యాజ్ ఎ విట్నెస్.
1: కనుక ఈ కాన్షియన్స్ తో చేసినటువంటి యొక్క ప్రతి పని ఎందు కూడాను విజయాన్ని మనం సాధించగలము.
0: వాట్ ఎవర్ వర్క్ యూ అండర్టేక్ విత్ కాన్షియన్స్, యూ విల్ బి సక్సీడింగ్ ఇన్ యువర్ వర్క్.
1: కనుక మన స్టాటిస్టిక్స్ అంతా కూడాను కేవలము కొన్ని విధమైన అంకెలతో మాత్రమే జరుపుతూ పోవటం సరైనటువంటిది కాదు.
0: Therefore, we should not be happy by preparing statistics with reference to merely a few figures.
1: ఈ అంకెల శాస్త్రమును వేదాంతం నందు సాంఖ్య యోగము అని కూడా చెప్తూ వచ్చారు.
0: The same statistics has been described in the parlance of Vedanta as Sankhya Yoga.
1: Sankhya, Ankhya, rendu kalisi okate.
0: Ankhya, one word for statistics. Sankhya used in Sankhya Yoga, they convey the
1: same. Sankhyalatone Sankhya Yogam tayarayindi.
0: The Sankhya Yoga is developed only on the basis of Sankhya figures.
1: Adi vidhangane mana ankelato maatrame mana statistics ni trupti parchatamu sari anetundi kaadu.
0: Therefore, we should not merely satisfy ourselves by merely putting a few figures and calling them.
1: Production yokka tattvam kudanu manam sari anetundi reetilo sadviniyoga parchali.
0: These statistics will get the meaning only when we follow the production on the right lines.
1: Kanuka input అనేటువంటి దానికంటే అవుట్పుట్ చాలా ఇంపార్టెంట్.
0: అవుట్పుట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కంపేర్డ్ టు ద ఇన్పుట్ ఆఫ్ స్టాటిస్టిక్స్.
1: క్వాంటిటీ కంటే క్వాలిటీ చాలా ప్రధానము.
0: క్వాలిటీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ.
1: ఈ క్వాలిటీ ఏమిటి? మన వాల్యూస్ యొక్క క్వాలిటీ.
0: వాట్ డస్ క్వాలిటీ రెఫర్ టు హియర్? క్వాలిటీ రెఫర్స్ టు అవర్ వాల్యూస్.
1: ఇక్కడ దేహములో దేహము, మనస్సు, ఆత్మ, ఇంద్రియములు ఈ అన్నింటి యొక్క చేరికనే దీనికి ఒక రూపము.
0: ఇన్ దిస్ బాడీ యూ జస్ట్ టేక్ ద ఫిజికల్ ఫార్మ్, ది మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ, ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ కాన్స్టిట్యూట్ అన్ ఇండివిజువల్.
1: అయితే ఆరోగ్యమైనటువంటి దేహం ఉండినప్పుడే ఆనందకరమైనటువంటి మనసు అభివృద్ధి అవుతుంది.
0: ఓన్లీ వెన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ హెల్తీ ద మైండ్ ఆల్సో విల్ బి హ్యాపీ.
1: ఈ దేహము మనసు యొక్క తత్వములు పరిపూర్ణ స్థితి ఎందు ఉండినప్పుడే ఆత్మానందం మనకు లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ ది కండిషన్ ఆఫ్ ది బాడీ అండ్ ది మైండ్ ఇస్ పర్ఫెక్ట్ యు విల్ బి ఏబుల్ టు గెట్ ది బ్లిస్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఈ మూడు కూడాను ఒకదానిని ఒకటి ఆశ్రయించి అన్యోన్య ఆశ్రయం చేత ఇది అభివృద్ధి అవుతూ ఉంటుంటాయి. ఇందులో ఏ ఒక్కదాని యొక్క విలువ తగ్గినప్పటికీ మిగిలిన రెండవ దాని యొక్క విలువలు ఏమాత్రం కూడా మనకు ఆనందాన్ని అందించలేవు.
0: If the condition of any one of these three is affected, the other two also will be influenced by the impact of the condition of that.
1: Kanukane Vedantam nandu dharma artha kama mochanam aarogyam moolam uttamam annaru. That ee dharma artha kama mocham yokka sambandhamunu manam anubhavinchavalante aarogyam athyavasaram annaru.
0: That is why it has been declared in Vedanta that if you really want to enjoy dharma, artha, kama and moksha properly, you must have proper health first.
1: ఈ ఆరోగ్యం అనేటువంటి ఆంగ్లో సక్సెస్ నుంచి వచ్చినటువంటి పదము.
0: దిస్ ఆరోగ్యం ఆర్ హెల్త్ దిస్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఆంగ్లో సక్సన్.
1: ఇది హెగిన్స్ అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది.
0: దిస్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ హెగిన్స్
1: అనగా ఇది పరిపూర్ణత్వము అనేటువంటిది దీనికి అర్థము.
0: That means that it is fullness, completeness.
1: Pavitramu ani maroka artham.
0: Another meaning is sacredness.
1: Indulo unnatundi antaratham emiti? Mana sarvangamulu kudanu paripurnamainatundi aarogyanganu pavitramainatundi sthitilona manu unchukovadaniki prayatninchali.
0: The inner meaning of this is that we have to make an effort to keep all the limbs of the body in a perfect state of health and in a sacred
1: సక్రమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
0: వీ హావ్ టు యూజ్ దెమ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: ఇంతే కాకుండా పరిపూర్ణమైనటువంటి ఆనందంగా ఉంటుండాలి.
0: అండ్ నాట్ మెయిన్లీ దాట్ వీ షుడ్ హ్యావ్ ఎ హోల్ సమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: ఏ అంగము పరిపూర్ణ స్థితిలో లేకపోయినప్పటికీ ఇది పవిత్రతను అందుకోలేవు.
0: ఇఫ్ ఎనీ ఆఫ్ ది లిమ్స్ ఈజ్ నాట్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్ ఇట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది ఫుల్నెస్ ఆఫ్ బెనిఫిట్.
1: కనుక ఈ సర్వేంద్రియములు కూడా పంచేంద్రియములు, పంచ ప్రాణములు, పంచకోశములు, పంచత్యుక్కులు ఇవన్నీ కూడాను 20 కూడాను ఆ తర్వాత మనసు బుద్ధి చిత్తము అహంకారము ఈ 24 తత్వములు కూడాను పవిత్రమైనటువంటి అంకెలతో కూడి ఉంటుండాలి.
0: ది 5 సెన్స్ ఆర్గన్స్ అండ్ 5 లైవ్ బ్రెత్స్ 5 షీట్స్ అండ్ ది అదర్ మైండ్ ఇంటెలిజెన్స్ అండ్ ఆత్మ టుగెదర్ దేర్ ఆర్ 24 కాస్మిక్ ప్రిన్సిపల్స్.
1: పంచ ప్రాణములు ఉంటున్నాయి.
0: 5 లైవ్ బ్రెత్స్
1: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన.
0: ప్రాణ అపాన వ్యాన ఉదాన అండ్ సమాన.
1: మనిషి యొక్క దేహం లోపల 72 కోట్ల నరములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 72 crores ఆఫ్ ది నర్వ్స్ ఇన్ ది సిస్టమ్.
1: అన్ని నరములు ఎందు కూడాను సమానంగా ప్రసరించేటువంటిది వ్యాన వాయువు.
0: ఇట్ ఈస్ ది లైవ్ బ్రెత్ ఆఫ్ వ్యాన which is uniformly spread.
1: ఈ ప్రాణవాయువు సక్రమంగా సంచరిస్తూ పోయినప్పుడే ప్రాణవాయువు దానికి అద్దములో ప్రతిబింబంగా కనిపించినట్టుగా సహాయరీతిగా కనిపిస్తుంటారు.
0: ఓన్లీ వెన్ దిస్ లైఫ్ బ్రెత్ ఆఫ్ వ్యాన ఈస్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ ఇన్ ద నర్వస్ సిస్టమ్ ది లైఫ్ బ్రెత్ ఆఫ్ ప్రాణ విల్ బి యాజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్
1: ది దేహం యొక్క ప్రాపర్లీ స్టాటిస్టిక్స్.
0: దీస్ స్టాటిస్టిక్స్ రిలేట్ టు ద ఫిజికల్ బాడీ.
1: ఈ స్టాటిస్టిక్స్ సక్రమంగా ఉండినప్పుడే మనము ప్రాపంచిక సంబంధమైనటువంటి ప్రాకృత స్టాటిస్టిక్స్ లో కూడా మనం సరైనటువంటి దీన్ని పొందగలము.
0: ఓన్లీ వెన్ ది స్టాటిస్టిక్స్ రిలేటింగ్ టు ది బాడీ ఆర్ ఏ పర్ఫెక్ట్ కండిషన్ వుడ్ బి ఏబుల్ టు రియలీ అండర్స్టాండ్ అండ్ అప్లై ది స్టాటిస్టిక్స్ ఆఫ్ ద వరల్డ్ ప్రాపర్లీ.
1: అదే విధంగానే రా మెటీరియల్ లో స్టాటిస్టిక్స్ సక్రమంగా ఉండాలి.
0: The same way, statistics relating to the raw materials must be perfect.
1: Production lo undinatvanti oka statistics sakramanga untundali.
0: Production statistics also must be properly prepared and perfect.
1: Expenses lo chesinatvanti statistics kuda sakramanga untundali.
0: Statistics relating to expenditure also must be properly prepared.
1: Ee workers yokka kriyal lopala kuda statistics sakramanga undali.
0: The activity and the production of the workers also must be properly recorded.
1: Statistics anega kevalam oka capital pettukotamu inke vidhamainatundi yokka production cheyatamu dani yokka ivi maatrame kaadu statistics prati pani kudanu deentlo oka vidhamainatundi viluvainatundi gaane manam ankelaga teeskovali.
0: When we are thinking of statistics, we should not think only in terms of the capital and the production alone. Comprehensive approach will have to be adopted in preparing the statistics.
1: Connection kuda untundali.
0: In preparing the statistics, statistics relating to banking activity also must be properly prepared.
1: ఈ యొక్క బ్యాంకింగ్ ఈ బిజినెస్ దీని యొక్క సంబంధమైనటువంటి యొక్క కమ్యూనికేషన్ కూడా చాలా సక్రమంగా ఉంటుండాలి.
0: The communication between the organization, business organization and banking also must be clear and perfect.
1: ఈ బ్యాంకింగ్ కమ్యూనికేషన్ అనేటువంటిది రైటింగ్ లో
0: the communication between bank and the organization must not be in writing,
1: talking,
0: in oral communication,
1: konni rakamainatvanti oka saigal cheta,
0: in non verbal communication by action.
1: వర్కర్స్ దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, బ్యాంకర్స్ దగ్గర ఏ విధంగా ఉంటుండాలి, మన షేర్ హోల్డర్స్ దగ్గర ఏ విధంగా ఉంటుండాలి అని అనేటువంటివి చాలా చక్కగా దీనికి ఒకదానికోటి కమ్యూనికేషన్ సరైనటువంటిగా ఉంటుండాలి.
0: We have to develop a communication system which is proper and comprehensive as to how exactly one should conduct with the workers.
1: ఈ అన్నింటికీ ముఖ్యంగా ప్రాణాధారమైనటువంటిది నీతి నిజాయితీ.
0: For all this communication and every other thing, it is the morality and the truth which are the life and the basis.
1: మనం ప్రాఫిట్ పైన మనం లక్ష్యం పెట్టకుండా సక్రమమైనటువంటి రీతిగా సమాజమునకు పదార్థమును అందించేటువంటి విధానాన్ని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: We have to keep in view not the profit alone, but how exactly can we serve the society by proper production. This will have to be kept in view.
1: కాని ఈనాడు మనకు అవసరం లేనటువంటి వన్నీ కూడాను ప్రొడక్షన్ చేస్తున్నాం.
0: But today what we are doing is we are only manufacturing all the things which are required.
1: ఇది సమాజమునకు సరైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుందా, అనుకూలాన్ని అందిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా యోచించాలి.
0: Which are required only from the point of view of the businessman and the producer. But what has to be done is, you have to see whether they are useful for the society.
1: మంచిది కానటువంటి దానికంతా కూడాను అధికంగా మనం అడ్వర్టైజింగ్ చేస్తున్నాం.
0: We are undertaking very comprehensive advertisement on things which are not very useful and which are not required.
1: ఇప్పుడు బిజినెస్ ఎట్లా ఉందంటే ఒక చిన్న ఉదాహరణ.
0: To describe business, one small example could be given.
1: ఇప్పుడు వెస్టర్న్ కంట్రీ లోపల కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, కొన్ని ఆల్కహాల్స్ అంతా ఉన్నాయి.
0: ఇన్ వెస్టర్న్ కంట్రీస్ లెట్ అస్ జస్ట్ సీ ది డ్రగ్స్ ఆన్ ది ఆల్కహాలిక్ డ్రింక్స్.
1: ఇవన్నీ కూడాను ప్రజలకు అపకారం చేసేటువంటివన్నీ తెలిసి కూడాను ప్రతి దినము కూడాను వీడియోలో రేడియోలో ఎక్కడ చూసినా వీళ్ళు ఎక్కువగా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటుంటారు.
0: నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ దీస్ ఆర్ రాదర్ హార్మ్ఫుల్ టు ది పీపుల్ స్టిల్ ఎ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్ గివన్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఆల్ అవైలబుల్ మీడియా ది రేడియోస్ వీడియోస్ అండ్ టెలివిజన్.
1: బిజినెస్ వారు ఏ విధంగా దానిని అడ్జస్ట్ చేస్తున్నారంటే ప్రజలు ఉపయోగపెట్టడం వల్లే మేము దీన్ని ప్రొజెక్షన్ చేస్తున్నాము.
0: What these producers are telling is, well, people are wanting these things. As they need these things and as they are requiring and they are asking us to produce, they are producing. There are two problems which we'll have to understand and face properly in this context.
1: These business people, తమ స్వార్థ నిమిత్తమై వీటిని సృష్టించి ఇది ప్రజలకు సరైనటువంటివని చెబుతున్నారా, లేక బిజినెస్ పీపుల్ దీన్ని సృష్టించడం చేత ప్రజలు దీనిని వినియోగించుకుంటున్నారా అనేటువంటి విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: ది టూ థింగ్స్ యు హావ్ టు జస్ట్ సీ ఇస్ వెదర్ ది బిజినెస్ పీపుల్ ఆర్ ప్రొడ్యూసింగ్ టు మేక్ ప్రాఫిట్స్ అండ్ దేర్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ దేర్ ఫోర్ పీపుల్ ఆర్ కన్స్యూమింగ్, ఆర్ వెదర్ పీపుల్ ఆర్ consuming, they need these things and therefore business people are producing.
1: ee business people em cheptunnaru prajalaku ishtam untam valla memu dinni abhirudhi parustunnam annaru.
0: Business people have been declaring that we are producing because the people want them.
1: Kaadu kaadu veeru srushtinchatam chethane prajalu upayoginchukuntunnaru.
0: But the truth is not that people are using these things because they are being produced by the businessman.
1: Kaani ee yokka మేనేజ్మెంట్ చాలా కేవలం స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై తమ యొక్క ఇన్కమ్ ను అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో వీరు దీనిని అభివృద్ధి పరుస్తున్నారు.
0: మేనేజ్మెంట్ ఓన్లీ స్వేడ్ బై ది ప్రాఫిట్స్ అండ్ ఇంక్రీజింగ్ దర్ ఇన్కమ్ ఆర్ అండర్ టేకింగ్ ప్రొడక్షన్ ఆఫ్ దీస్ మెటీరియల్స్.
1: కనుక మనం మేనేజ్మెంట్ లోపల ఈ నీతికి నిజాయితీని పెట్టుకుని ఈ పదార్థములు మనము అభివృద్ధి పరిచినప్పుడు సమాజంకి ఎంత హానికరం అవుతుంది, సమాజంను ఎంత మనం చర్చినటువంటి వారం అవుతాము, సమాజానికి మనం ద్రోహం చేసినటువంటి వారం అవుతాం అనేటువంటి ఒక ఉద్దేశము ఈ మేనేజ్మెంట్ లో కలగాలి.
0: మేనేజ్మెంట్ హ్యాస్ టు డెవలప్ ది మొరాలిటీ అండ్ ద ట్రూత్ యాజ్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ సీ వెదర్ ప్రొడక్షన్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ ఆర్ హార్మ్ ది సొసైటీ.
1: ఈ వ్యాపారస్తులు ఏది చేస్తే మనకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఏది చేస్తే మనం చక్కగా అభివృద్ధి అవకాశం ఉంటుంటుంది అనేటువంటిది ఆ దృష్టి ఎందే వీళ్ళు చేస్తారు. కానీ దేశమునకు మంచి కావాలి, సమాజమును ఉన్నత స్థితిలో తెప్పించాలి, వాళ్లకు తగినటువంటి యొక్క అభివృద్ధికి మనం కారకులు కావాలి అనేటువంటి ఉద్దేశాలు క్షీణించిపోయినాయి.
0: Business people always consider from the point of view of making more profits, increasing their income. They are not at all seeing from the point of view of the national welfare, the welfare of the citizens, and what would be the impact of producing these things from the point of view of the society.
1: కనుక మన మేనేజ్మెంట్ పిల్లలు ఏ విధంగా ఉండాలంటే మనం చేసేటువంటి పని సమాజమునకు ఏ విధంగా ఉపయోగవంతంగా ఉంటాడు.
0: But the students of management of our institute should always see, consider whether whatever is produced, whether it is useful for the society or not.
1: మన యొక్క చదువు సంజల చేతను మన యొక్క పవిత్ర చేతను దేశమంతా ఆవరించి ఉంటుండాలి.
0: The entire country will be dependent upon the type of education and the type of values that we have.
1: మనం ఎలాంటి విలువలు కలిగి ఉంటామో దేశం అలాంటి విలువల్ని అందుకుంటుంది.
0: The country will be able to get the values based upon what values we have for ourselves.
1: Telugulo cheptaru kodalu nalupaithe kulamantha nalupeyanu antaru.
0: There is a saying in Telugu that if the daughter-in-law is dark, the entire generation of the children in that family would be dark.
1: Prapanchamunakanta kodanu students ee daughter-in-laws.
0: For the world at large, the students may be described here as the daughters-in-law.
1: Veeru elanti sthitilo untuntaro inka anni rangamulu kodanu alanti sthitini anubhavistayi.
0: Whatever condition and state of affairs these students enjoy, the same thing is like in the
1: pervade. Mukhyanga 3/4 ee prapanchamanta kodanu vyaparam paina aadharapadi untundadi.
0: ది వరల్డ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 3/4, 75% ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద టైప్ ఆఫ్
1: వ్యాపార రంగము సక్రమమైనటువంటి రీతిగాను నీతి నిజాయితీతో కూడినటువంటిదిగాను ఉండినప్పుడు ఇంకా అన్ని రంగములు కూడాను సక్రమమైనటువంటి మార్గాన్ని అవలంబిస్తాయి.
0: ఇఫ్ ది బిజినెస్ వరల్డ్ కుడ్ బి క్లీన్స్డ్ అండ్ ఇఫ్ ఇట్ ఫాలోస్ ద పాత్ ఆఫ్ మొరాలిటీ అండ్ ట్రూత్ ఎవ్రీ అదర్ ఏరియా ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ విల్ ఆల్సో
1: కరప్షన్ లు ఈ విధమైనటువంటి అలజడ్లు ఈ విధమైన స్ట్రైక్లు ఇవన్నీ కూడా బిజినెస్ రంగం నుంచినే ప్రారంభమైనాయి.
0: వాట్ ఎవర్ స్ట్రైక్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీ దే స్టార్ట్ ఫ్రమ్ ఓన్లీ బిజినెస్ ఫీల్డ్.
1: ఈ బిజినెస్ దీంట్లోపల స్వార్థ స్వప్రయోజనములు అధికంగా ఉండటం చేతనే ఇది క్రమక్రమేణా అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
0: As the business world is saturated with selfishness and selfish interest, this gradually and slowly spreads to the other areas.
1: కనుక మన వాల్యూస్ ను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, we have to develop our own values.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: One small example for this.
1: మన భారతీయ ethos and values లో ప్రధానమైనటువంటిది నాలుగు ఉంటున్నాయి.
0: There are four things which are very important in Bharatiya ethos and values.
1: Krita yugamu, Treta yugamu, Dwapara yugamu, Kali yugamu ani nalugu yugamulu.
0: There are four yugas, Krita yuga, Treta yuga, Dwapara yuga and Kali yuga.
1: Ee nalugu yugamullo kodanu nalugu vidhamainatuvanti yokka sadhanalu abhivruddhi parchukuntu vacharu.
0: In these four yugas, the four types of sadhana were being followed.
1: Krita yuga dhyanamu.
0: During Krita Yuga, it was meditation, dhyana.
1: Treta Yuga, yajnamu.
0: In Treta Yuga, it was yajna and
1: Dwapara Yuga, archanamu.
0: In Dwapara Yuga, it is worship of the God.
1: Kali Yuga, namasmarana annaru.
0: In Kali age, it is namasmarana.
1: Ee vidhanga marpu raavadaniki kaaranam emiti?
0: What is the reason for this kind of change in the sadhanas in different yugas?
1: Krita Yuga lopala.
0: In Krita Yuga,
1: janaba takkuva.
0: The population was very small.
1: Danyam ekkuva.
0: There was plenty of grains.
1: Kanakadulunu aashinchetuvanti vyaktule leru.
0: There were no persons who were greedy and who wanted to
1: kadupu nimittamai sreminchavalsinatuvanti panulu levu.
0: They were not at all forced to work hard.
1: Kavalsinanta aaharalu labhinchetuvantivi.
0: They had plenty of food available for
1: aanati prajalu mitaharulu.
0: The people of those days, they used to take limited
1: kalupu kaalam adhikanga variki labhinchetuvantidi.
0: They had plenty of time at their disposal.
1: Ee adhika kaalamuga undatam cheta vaadu nirantaram kudunu daiva chintana adhe dhyananga varu daivanni pondetuvanti yokka margaanni vaalu avalambistu vacharu.
0: In those conditions they had plenty of time at their disposal and they invested the entire time in contemplation of
1: kalukuni kritayugamulo rushulu chaala adhikamayi vayaru.
0: In those days the rishis were found in large numbers.
1: Kadupu nimittamai varu yochinchavalsina avasaram ledu.
0: They were not to bother themselves about
1: inke vere parulu nimittamai varu e maatramu vaanchalu levu.
0: They did not have any other desires either.
1: Kanukane daiva ancha okkate vaalaku.
0: For them there was only one desire and the desire for God.
1: Aa yokka deen lopala vaalu dhyanaanni pratyekamainatundi sthitilo vaalu anubhavistu vacharu.
0: They therefore developed the desire for God in the form of meditation.
1: Anadu rajyamulani kani inke vidhamaitundi oka jamindarulani kani evvaru leru.
0: In those days there were nothing like these countries, the political entities and also the landlords, kingdoms, etc.
1: Tretayugam vachetappatike konni rajulu prarambham ayyaru.
0: By the time the next yuga, the Treta Yuga came, the kingdoms developed.
1: Paripalana paddhatini praveshapettaru.
0: They introduced the rules of governance and ruling.
1: Prajalanu kontha adupulo tichukotaniki chusukunnaru.
0: They also laid down the rules to have a little control over the public.
1: Janabha perugutu vachindi.
0: Population increased.
1: Prabhutvam yokka control adhikamavutu vachindi.
0: The government rules and regulations also increased.
1: కనుకనే క్రమక్రమేణ ఏమైపోయింది ఈ మానవుడు తన యొక్క జీవితం నిమిత్తమై బ్రతకడానికి ప్రయత్నించవలసి వచ్చింది.
0: నేచురలీ ది సిటిజన్స్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ టు వర్క్ టు ఈక్ అవుట్ దేర్ లైవ్లీహుడ్.
1: తమకు కావలసినటువంటి యొక్క ఫుడ్ ను తాము అభివృద్ధి పరచుకొని మిగిలిన టైం లోపల తపస్ చేసుకుంటూ కూర్చున్నారు.
0: దే యూస్ టు ఎర్న్ యాజ్ మచ్ యాజ్ నెసరీ టు ఈక్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఫర్ ఫుడ్ అండ్ ది రిమైనింగ్ టైం వాస్ యూస్డ్
1: ఇంతే కాకుండా లోక కళ్యాణార్థమై ఈ వేద వేదాంగముల యొక్క విషయమును అభివృద్ధి పరచుకోవటం చేత యజ్ఞ యాగాది క్రతువులు కూడా ఆచరించారు.
0: నాట్ మేర్లీ వర్ దే డూయింగ్ తపస్, దే ఆల్సో అండర్టుక్ దిస్ యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్.
1: కాలము తక్కువగా ఉండటం చేత కొన్ని సప్తాహములు కొన్ని విధమైన యజ్ఞ యాగాది క్రతువులు ఒక లిమిట్ లో ఒక హద్దు లోపల మాత్రమే అనుభవిస్తూ వచ్చారు.
0: అన్ అకౌంట్ ఆఫ్ లిమిటెడ్ టైమ్ అవైలబుల్ కంపేర్ టు ది అర్లియర్ ఏజ్ దే ఆల్సో ప్రిస్క్రైబ్డ్ సమ్ లిమిటేషన్స్ అండ్ అబ్జర్వ్డ్ ది యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ 1 week, 15 days అండ్ సో ఆన్.
1: క్రమక్రమేణా ద్వాపర యుగం ప్రారంభమైంది.
0: గ్రాడ్యువలీ ది ద్వాపర యుగ డాన్డ్.
1: యజ్ఞ యాగాది క్రతువులు చేయడానికి కూడా వాళ్ళకి సమయం చిక్కలేదు.
0: దే ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ టైమ్ ఫర్ పర్ఫార్మింగ్.
1: అసూయా భావములు పెరిగిపోయినాయి.
0: జలసీస్ ఇంక్రీజ్ అండ్ మల్టిప్లై.
1: స్వార్థం మరింత కొమ్ములు తీరినాయి.
0: సెల్ఫిష్నెస్ గ్రూ ఇంక్రీజ్డ్.
1: స్వార్థము అహంకారము కొంచెం పెరిగేటప్పటికీ విరోధాలు ప్రారంభమైనాయి.
0: సెల్ఫిష్నెస్ అండ్ ఈగో ఇంక్రీజ్ అండ్ విత్ దాట్ హేట్రెడ్ డెవలప్మెంట్.
1: కనుక ఇక్కడ అంతేకాకుండా గుణము కూడా మారుతూ వచ్చింది.
0: స్లోలీ ది క్వాలిటీస్ ఆల్సో అండర్వెంట్ ఎ చేంజ్.
1: త్రేతాయుగము లోపల ఒకే రాముడు ఏకపత్ని వ్రతుడు అని పేరు పొందాడు.
0: డ్యూరింగ్ త్రేతాయుగ రామ గాట్ ఎ టైటిల్ దాట్ హీ హ్యాడ్ ఓన్లీ 1 wife.
1: అదే నారాయణుడు ద్వాపరయుగములో కృష్ణుడిగా పుట్టి అనేక పత్నులుగా బయలుదేరింది.
0: ద సేమ్ నారాయణ వెన్ హీ వాస్ బోర్న్ ఇన్ ద్వాపరయుగ హీ హ్యాడ్ నంబర్ ఆఫ్ వైఫ్స్.
1: అనగా యథా రాజా తదా ప్రజ.
0: దిస్ మీన్స్ ది టైప్ ఆఫ్ సిటిజన్ దట్ యు హ్యావ్ డిపెండ్ అపాన్ ద రూలర్ దట్ రూల్స్.
1: కనుకనే త్రేతాయుగం యొక్క పవిత్రత క్రమక్రమేణా నశిస్తూ వచ్చింది.
0: ద సేక్రెడ్నెస్ ఆఫ్ త్రేతాయుగ డిమినిష్డ్ గ్రాడ్యువలీ.
1: ద్వాపరయుగము లోపల ఈ యొక్క క్యారెక్టర్ క్రమక్రమేణా దిగజారుతూ పోయింది.
0: క్యారెక్టర్ డిటీరియరేటెడ్ ఇన్ ద్వాపరయుగ.
1: దీనివల్ల వారికి ఏ అవకాశములు తపస్సు చేయటం కానీ లేక ఇంకా యజ్ఞయాగాది కృతులు జరపటం కానీ ధ్యానం చేయటానికి కానీ సమయం వారికి తక్కువ అయిపోయింది.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ దే డిడ్ నాట్ హ్యావ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ దే హ్యాడ్ ఇన్ ది ఎర్లియర్ యుగాస్ ఫర్ డూయింగ్ తపస్ అండ్ ఫర్
1: తమ తమ ఇంట్లో తాము అర్చనలు ప్రారంభిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అర్చన.
1: ఇంకా కలియుగం ప్రారంభమయ్యేటప్పటికి వీళ్లకు సమయమే లేదు. ఇంకా
0: దెన్ ఇన్ కలియుగ ఏజ్ వెల్ దే డోంట్ హ్యావ్ టైమ్ అట్ ఆల్.
1: నిర్విరామ కృషి జరుపుతున్నారు.
0: దే ఆర్ అండర్టేకింగ్ సీజ్లెస్ యాక్టివిటీ కంటిన్యూస్.
1: కొంతమంది అయ్యా నాకు చావడానికి కూడా టైం చిక్కటం లేదు అంటారు.
0: సమ్ పీపుల్ గో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ టెలింగ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు డై.
1: ఇలాంటి కాలమును వ్యర్థం చేస్తూ బ్రతుకుతూ వస్తున్నారు ఈ కలియుగంలో.
0: ఇన్ కలి ఏజ్ దిస్ ఇస్ హౌ పీపుల్ ఆర్ వేస్టింగ్ దర్ టైమ్.
1: అనవసరమైన దీంట్లో పాల్గొంటున్నారు.
0: దే ఆర్ అండర్టేకింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అన్వాంటెడ్ యాక్టివిటీ.
1: ఇది నాదా లేక ఇతరుదా లేక ఇతరుల పనియా నా పనియా అనేటువంటి విచక్షణ జ్ఞానమే శూన్యమైంది.
0: దే ఆర్ లూజింగ్ ద డిస్క్రిమినేషన్ పవర్ టు ఫైండ్ అవుట్ whether this activity is mine or it is someone else.
1: Anninti endukudunu veeru praveshistuntaru.
0: They are undertaking, they are interfering in every work.
1: Kanukane veeriki samayame chikkatam ledu.
0: Therefore they are not getting time at all.
1: Pani ekkuva kaalam takkuva.
0: Work is more, time is less.
1: Kanukane hare nama hare nama hare namaiva kevalam kalau nastiyava nastiyava nastiyava katirannidal. Nadachukuntunaina namasmaranam cheyi, annam tintunaina namasmaranam cheyi, nidraboye mundugalanna namasmaranam cheyi. Neeku time ikkatam ledu ayya. Tellavaru emaina pooja cheyarante nenu homework undi naaku pani untadi. Mari inkonsepu entra ore pooja cheyara nenu college ki povali. టైమే లేదు వీరికి. తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండేంత వరకు కూడాను కాలమును వ్యర్థం చేస్తున్నారు కానీ సార్థకం గావించుకోవటం లేదు.
0: బట్ ఇన్ ది కలి ఏజ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ వర్క్. ఇఫ్ యు ఆస్క్ దెమ్ టు ప్రే టు గాడ్ అండ్ టు వర్షిప్ దే సే వి డోంట్ హ్యావ్ టైమ్ టు హ్యావ్ హోమ్ వర్క్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇఫ్ యు ఆస్క్ వెల్ ఇట్ ఇస్ టైమ్ హావ్ టు గో టు ద కాలేజ్.
1: కనుకనే టైం వేస్ట్ చేస్తున్నారు కాబట్టి లైఫ్ వేస్ట్ అయిపోతుంది.
0: యాజ్ పీపుల్ ఆర్ వేస్టింగ్ టైమ్ లైఫ్ ఈస్ వేస్టెడ్.
1: నిన్నటి దినము ఏదో మాటల లోపల నరసింహను ఒక క్వశ్చన్ వేశాడు. స్వామి కాలాయ నమః, కాలకాలాయ నమః, కాద ప్రమాణ నమః, కాలాతీతాయ నమః అని అంటున్నారు కదా. లోపల ఉండినటువంటిది అంతరాత్మని, ఆ అంతరాత్మనే అన్ని పనులు చేయిస్తున్నాడు, ఇంక మేము చేయవలసిన పని ఏమిటి అన్నాడు.
0: ఇన్ ది కోర్స్ ఆఫ్ కన్వర్సేషన్ నరసింహన్ ఆస్క్ స్వామి యెస్టర్డే వన్ క్వశ్చన్ దట్ యూ శ్రే స్వామి కాలాయ నమః కాలకాలాయ నమః అండ్ యూ గో ఆన్ డిస్క్రైబింగ్ కాలా అండ్ వర్షిపింగ్ కాలా యాజ్ గాడ్. వెల్ ఇట్ ఈస్ ది సేమ్ గాడ్ హూ ఈస్ ఇన్సైడ్ అండ్ హీఈస్ ప్రాంప్టింగ్ అస్ టు పర్ఫార్మ్ ఆల్ ది యాక్టివిటీ అండ్ వీఆర్ డూయింగ్ యాక్టివిటీ ఓన్లీ ప్రాంప్టెడ్ బై ది ఇన్సైడ్ ఇన్డ్వెలింగ్ గాడ్.
1: నేను చెప్పాను నరసింహన్ భగవంతుడు నీలోనే ఉండి అన్ని పనులు చేయిస్తున్నాడు, నీవు చేయవలసింది ఒకటి లేదు.
0: స్వామి సెడ్ వెల్ నరసింహన్ ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ రిసైడింగ్ ఇన్ యూ అండ్ కాజింగ్ యూ టు యాక్ట్ ఎవ్రీథింగ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్.
1: అయితే నీవు ఎంతవరకు నీ పని నువ్వు చేయాలి?
0: బట్ టు వాట్ ఎక్స్టెంట్ షుడ్ యూ క్యారీ ఆన్ యువర్ ఓన్ వర్క్.
1: నాలోనే భగవంతుడు ఉండి అన్ని పనులు చేస్తున్నాడనే సత్యాన్ని గుర్తించేంత వరకు నీవు పని చేయాలి.
0: యూ హ్యావ్ టు క్యారీ ఆన్ యువర్ ఓన్ వర్క్ అంటిల్ యూ రికగ్నైజ్ దాట్ ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ రిసైడింగ్ ఇన్ యూ అండ్ హూ ఈస్ కాజింగ్ యూ టు యాక్ట్.
1: ఆ సత్యాన్ని గుర్తించే కోసం నువ్వు సాధన చెయ్యాలి.
0: టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ టు బికమ్ అవేర్ ఆఫ్ దిస్ యూ హ్యావ్ టు అండర్టేక్ సాధన.
1: అది సత్యాన్ని గుర్తించిన తర్వాత నువ్వు సాధన చేయనక్కర్లేదు.
0: వన్స్ యూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ బికమ్ అవేర్ ఆఫ్ ఇట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ మోర్
1: సాధన. నోట్ మాత్రం భగవంతుడు నాలో ఉండి అన్ని పనులు చేస్తున్నాడు అనుకోవటము, దాన్ని విశ్వసించకుండా పోవటము, ఇది శరీరం దగ్గ అయినట్టు అవుతుంది.
0: ఓన్లీ అటరింగ్ బై అ వర్డ్ ఆఫ్ మౌత్ దట్ ఈస్ గాడ్ హూ ఈస్ డూయింగ్ ఇట్ and not actually feeling and doing all the activity yourself, this will be an act of deceit.
1: Bhagavan naalo unnadu aneetvanti sampurna vishwasam vachchenta varaku nivu daniki sadhan cheyali.
0: You should carry on sadhana until such a time when you get full faith that it is God who is
1: matto chesetundi kaadu.
0: It is not a thing which can be done by words.
1: Kanukane manasekam vachasekam karmanyekam annaru. నీవు మనసునందు తలచినటువంటిది, మాటతో చెప్పినటువంటిది, క్రియతో నీవు ఆచరించాలి. ఈ మూడింటి యొక్క ఏకత్వం అయ్యేంత వరకు నీ యొక్క పవిత్రత నీకు లభించదు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ వాట్ ఎవర్ యూ థింక్ యూ హావ్ టు అట్టర్ అండ్ వాట్ ఎవర్ యూ అట్టర్ యూ హావ్ టు డూ. ఓన్లీ వెన్ యూ బ్రింగ్ అబౌట్ ఏ యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ దెన్ యూ విల్ హావ్ సేక్రెడ్నెస్. అంటిల్ యూ గెట్ దిస్ సేక్రెడ్నెస్
1: వంట అయిన తర్వాత కట్టెలతో మనకు అవసరం లేదు.
0: వన్స్ you have completed cooking of the food, there is no need for fuel anymore.
1: Kani vanta purti kaakunda nanta varaku ee kattalu manaku avasarame.
0: Until food is cooked you must have fuel.
1: Nee self realize chese anta varaku matram neeku sadham tappindi kaadu chese teerali.
0: Until you attain self realization you must carry on sadhana.
1: Kani aa realize chesinatundi oka vidhamainatundi vishwasam.
0: That realization is in a way a type of full faith.
1: కనుక మన యొక్క జీవితం యొక్క లక్ష్యాన్ని ఏమిటంటే వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి.
0: వీ హావ్ టు పుట్ ఏ క్వశ్చన్ టు అవర్సెల్స్. ది క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: కానీ ఈనాటి ఆన్సర్ ఎట్లా వస్తుంది? కానా పీనా సోనా మర్న, ఇదే పర్పస్ ఆఫ్ లైఫ్.
0: వాట్ ఈస్ ది రిప్లై దట్ యుర్ గెటింగ్ వెన్ యూ పుట్ దిస్ క్వశ్చన్? ఇట్ ఈస్ ఓన్లీ ఈటింగ్, స్లీపింగ్, డ్రింకింగ్ అండ్ దెన్ డైయింగ్.
1: ఇవి పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి.
0: All the animals and birds also do this.
1: Kani manam kuda ade pani chesti mana viluva emuntundadi.
0: If we also do the same thing, what is our value?
1: Kanuka ee annintikini atheetamainatundi sthiti kalagavani nenu naalo oka daivattam untundadi. Aa divyatvani nenu gurtinchali, ade naa yokki, ade self realization.
0: The purpose of life therefore is to realize that there is a divinity inside us. And this is
1: లేకపోతే మనం గ్రంథంలో ఉండేటువంటి విషయాలంతా కూడా తిన్నం పిల్లలకు టీచ్ చేస్తున్నాం.
0: Take for example, we are teaching all the material given in the textbooks to the students.
1: ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఒక క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ లో మనం ఇస్తున్నాము.
0: The questions asked in the examination are also found in the textbooks.
1: దానికి పిల్లలు ఆన్సర్ రాస్తున్నారు, పాస్ మార్క్స్ తీసుకుంటున్నారు.
0: Students are answering those questions and they are getting pass marks.
1: ఈ పాస్ అయిన తర్వాత నేను మేనేజ్మెంట్ అనేటువంటి దీంట్లో ఒక ఫ్యాక్టరీలో పోయి ప్రవేశిస్తున్నారు.
0: After passing this particular course, he becomes a manager in a factory.
1: లేక ఆ స్టూడెంట్స్ తిరిగి ప్రొఫెసర్స్ గా వచ్చేసి టీచ్ చేస్తున్నారు.
0: Or otherwise, the student who passes this, he becomes a professor.
1: ఈ విధమైనటువంటి చదువుల వల్ల దేశానికి వచ్చిన ఉపయోగం ఏమిటి?
0: What is the use of this kind of education?
1: మన టీచర్లు మనకు చెప్పారు, మనం దీన్ని పాస్ చేస్తాం, మనం స్టూడెంట్ చెప్తాం, వాడు దీన్ని పాస్ చేస్తారు, అంతే. ఒకదానికొకటి ఒకదానికొకటి పోతూ ఈ బ్లైండ్ ఇమిటేషన్ అనేటువంటి దీని వల్ల దేశం అంతా కూడా బ్లాక్ గా చేసి పెట్టేస్తున్నాం.
0: అవర్ టీచర్స్ హ్యావ్ రెడ్ ద బుక్స్ అండ్ టాట్ అస్, And we pass the examination, we become teachers, we read the books and we teach. By this kind of mechanical learning, it becomes blind and it blackens the whole nation.
1: Kaadu kaadu. Mana hrudayapurvakanga danni anubhavinchali.
0: But that is not what is important. You have to
1: experience discrimination power of Tundali.
0: You have to experience through heart. You have a power of discrimination.
1: Is it right or wrong? Is it good or bad? And chesi danni bad anitundi danni nirmoolam chese daniki prayatnam cheyali.
0: Apply your discrimination, find out which is good and which is bad, and root out whatever you think is bad.
1: Akku kaakunda kramakramena manam anusaristu imitation vinipoyindati inka konni generation lopala manavatme shunyam aipothundi.
0: On the other hand, without any kind of discrimination, blindly we accept things and go on doing things mechanically and by imitation, after a few generations, humanity itself will not exist.
1: Na uddesham okati.
0: Swamis,
1: aneka deshalu, konni deshalu dhanyanni abhivruddhi parustunnayi.
0: Some countries are developing the wealthy
1: form of grain. Konni deshalu oil nu develop parustunnayi.
0: Some countries are developing oil.
1: కొన్ని దేశాలు కొన్ని ఫలములను అభివృద్ధి పరుస్తున్నాయి.
0: సమ్ కంట్రీస్ మే బి డెవలపింగ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్.
1: కొన్ని దేశాలు కొంత లోహాలంతా కూడా అభివృద్ధి పరుస్తున్నాయి.
0: సమ్ కంట్రీస్ మే బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మినరల్స్.
1: కానీ మన భారతదేశము సద్గుణములు కలిగినటువంటి మానవుణ్ణి ఉత్పత్తి చేయాలి.
0: బట్ వాట్ అవర్ భారత్ హ్యాస్ టు డూ ఈస్ అవర్ భారత్ హ్యాస్ టు ప్రొడ్యూస్ పీపుల్ విత్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
1: మంచి గుణములు కలిగినటువంటి మానవుడు తయారైనప్పుడే దేశం బాగుపడుతుంది.
0: ఓన్లీ వెన్ వీ డెవలప్ పీపుల్ విత్ గుడ్ క్వాలిటీస్ క్యాన్ ది నేషన్ బి హ్యాపీ అండ్ ప్రాస్పరస్.
1: అదే మన క్వాలిటీ.
0: దట్ ఈస్ అవర్ క్వాలిటీ.
1: మనము నీతి నిజాయితీలతో బ్రతకడానికి, నీతి నిజాయితీలతో జీవించడానికి మనము ఈ యొక్క మేనేజ్మెంట్ లో మనం ప్రవేశించాలి.
0: వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ ఆర్డర్ టు లివ్ ఎ లైఫ్ బేస్డ్ అపాన్ ట్రూత్ అండ్ మొరాలిటీ.
1: డోంట్ వాక్ behind me.
0: Don't walk behind me.
1: They, if, may, I do not lead. Don't walk in front of me. If may, not leading.
0: He may not be leading.
1: Still, walk beside me.
0: Still, you walk besides me.
1: Don't walk in front of me. Don't walk behind me. Still, you walk beside me. నేను మీకు ఒక ఆదర్శాన్ని అందించే కోసము కూడాను నేను ముందు నిలచలేదు.
0: I am not standing ahead of you in order to hold myself as an ideal.
1: లేక మిమ్మల్ని లీడ్ చేయడానికి నేను వెనక నిలచడం లేదు.
0: And I am not allowing you to lead me. I am not standing behind also.
1: నాతో సమానంగా మీరు నడచండి.
0: I am taking you as my equals. You walk along with me.
1: ఇది నేను కోరే.
0: This is what Swami wants.
1: ఎందుకంటే in front of గా మీరు ఉండకూడదు. In front of మీరు ఉంటుంటే నేను ఫాలో చేయను.
0: You don't stand in front of me. I am not prepared to follow you.
1: లేక behind me అంటే నేను మిమ్మల్ని లీడ్ చేయను.
0: You don't stand behind Swami also. Swami is not prepared to lead that way.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: అనగా ఆత్మ సమత్వం అయినటువంటిది.
0: There is equality between Atma in one.
1: I and you are one.
0: The reason is I and you are one.
1: కనుక still beside me.
0: Therefore, you stand still and walk besides me.
1: ఈ విధంగా ఉండినప్పుడే సమత్వంగా దీన్ని అభివృద్ధి పరచడానికి వీలవుతుంది.
0: Only when things are like this, you can develop equality and
1: samatvanni manam abhivruddhi parchukola. Yogam samatvam ani.
0: You have to develop equality and equanimity because that is yoga.
1: Samatvam yogam uchyate. Idi mana bharatiya manavuni yokka viluvalu.
0: The important values of bharatiyas are that samatvam yogam
1: uchyate. Andari endukunu atma unnadi aneetundi satyanni gurtinchali.
0: We have to recognize the fact that Atma is resident in every heart.
1: Inaadu vaigyanikulanta kodanu kavalsinanni inno computers anta abhivruddhi parustunnaru.
0: The scientists of today are discovering quite a few computers.
1: Ee computer yokka chitra vichitranni gurtinchadaniki sadhyam kanattide unnadi.
0: it is difficult to find out all the implications of these computers.
1: ఈ కంప్యూటర్స్ ను చాలా గొప్పదిగా మనం భావిస్తున్నాము.
0: We are considering computers to be very great.
1: ఈ కంప్యూటర్ యొక్క నిర్మాత ఎవరు?
0: Who has built this computer?
1: వీడు మానవుడే.
0: It is man who has built it.
1: ఒక డైమండ్ కు గొప్ప విలువనిస్తున్నాడు ఈనాడు మానవుడు.
0: The man of today is giving a lot of importance to diamond.
1: కాని ఈనాడు డైమండ్ కు విలువ ఇస్తాంది కానీ దానికి విలువ ఇచ్చినటువంటి మానవుడికి విలువ లేదు.
0: But today what is happening is diamond is having a for its own value, but the man who has given so much of value to the diamond, he is losing the value.
1: అది రీతిగా కంప్యూటర్ నిర్మాణం చేశాడు మానవుడు.
0: Similarly, man has built a computer.
1: కాని మానవుడు కూడా ఒక కంప్యూటర్ కుందా?
0: But does man have as much value as computer has?
1: కంప్యూటర్ కేమైనా మానవుడు ఒక ప్రశ్న వేస్తే జవాబు చెప్తుందాదా?
0: When man puts a question to the computer, can it give an answer?
1: చెప్పటం లేదు.
0: నో, ఇట్ ఇస్ నాట్ ఏబుల్ టు గివ్.
1: కానీ దాన్ని అడ్జస్ట్ చేసినటువంటి ఒక విధానం పురస్కరించుకుని రిజల్ట్ మాత్రం అందిస్తుండాలి.
0: బట్ ఇఫ్ ఇట్ హస్ బీన్ అడ్జస్టెడ్ టు ఏ పర్టికులర్ మెథడ్, ఇట్ హస్ బీన్ ఏబుల్ టు గివ్ ది రిప్లై.
1: అది ఇంకొక రకంగా మనం అడ్జస్ట్ చేస్తే అది ఇంకొక రకమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది.
0: ది రిజల్ట్స్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ దట్ ఈస్ మేడ్.
1: కానీ స్టేరింగ్ మనిషిలో ఉంటుండాలి. అది
0: who is having this control and
1: men are more valuable than all the wealth of the world. దీని సక్కగా మనం గుర్తించాలి.
0: We have to recognize this truth that men are more valuable.
1: Only men,
0: than
1: men can make people great and strong.
0: It is only men who can make people great and strong.
1: కనుక ఈ మనిషి యొక్క విలువ మనం గుర్తించుకోవటం లేదు. కంప్యూటర్ విలువలు ఇంకా ఏమేమో విలువలు మనం గుర్తించుకుంటున్నాము. ఇది కేవలము మన యొక్క బలహీనతలే.
0: We have not been able to recognize the value of man. We are able to recognize the value of everything else like computers. This is the weakness of man.
1: Nee viluvanu nee gurtinchuko.
0: In the first place, you recognize your own value.
1: Nee value nee gurtinchukunte intakante inga goppaga manam nerchukovasindi ledu.
0: Once you recognize your own value, there is nothing much more to learn.
1: Loka vyavahara nimittamai ee vidyalanta manaku avasarame.
0: But for carrying on the worldly activity, all these types of education
1: are important. Kanaka ee worldly activity mana yokka value ni kuda dani imitchali.
0: You have to incorporate your own value when you are carrying on worldly activity.
1: Kanaka mana motta mota manamu manavattamlo undinatundi visishtatamainatundi vilavanu abhivruddhi parchukoni mana qualities inte kaakunda konni rakamainatundi yokka bhavishyattu kuda aadarshavantanga manam nirupinchali.
0: Therefore, in the very first place, you have to develop the values of man, and then keeping in view the future, you have to just carry on.
1: Mana management lo kaani statistics lo kaani meeru kevalamu quantity ni maatram meeru teeskokandi, quality ni kuda meeru gattiga vicharinchandi.
0: Therefore, you will have to just see that whenever you are thinking of management or statistics, quantity alone should not be considered. You have to consider quality also.
1: ఈ మేనేజ్మెంట్ అధ్యాపకులు కూడాను కొన్ని రకమైనటువంటి కేవలం స్పీచ్లు ఇవ్వటం మాత్రమే కాకుండా వాళ్ళకి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు తెలపటమే కాకుండా అప్పుడప్పుడు గ్రూప్స్ గా పెట్టి డిస్కస్ చేయాలి.
0: ద మేనేజ్మెంట్ టీచర్స్ అండ్ ద ఫ్యాకల్టీ ఆల్సో షుడ్ నాట్ మియర్లీ గివ్ లెక్చర్స్ ఫ్రమ్ ద బుక్స్. దే షుడ్ అరేంజ్ ఆర్గనైజ్ గ్రూప్ డిస్కషన్ అండ్ అలౌ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్.
1: కాకుండా గ్రంథం లోపల విదేశీయుల యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని కొటేషన్స్ మనం అనేవి అందిస్తున్నాం. అది అందించకూడదు. మన భారతదేశం సంబంధించినటువంటి కొటేషన్స్ ఎగ్జాంపుల్స్ అందించాలి.
0: ఇట్ ఈస్ నాట్ మెయిన్లీ దాట్ వెన్ ఎవర్ యూఆర్ టీచింగ్ మేనేజ్మెంట్ వీ హావ్ బీన్ ఇలస్ట్రేటింగ్ విత్ ది ఎగ్జాంపుల్స్ గివెన్ రెలవెంట్ టు ది అదర్ కంట్రీస్.
1: ఎవరు దీన్ని మనం పట్టుకుని ఆశ్రయించవలసిన అవసరం ఏమొచ్చింది?
0: Why should we take examples which are not relevant to us, which are relevant to foreign countries?
1: మన హృదయంతో మనం చూస్తాం.
0: We have to see with our own eyes through our own heart.
1: Mana brainto manam anugristam.
0: We have to think in with our own brain and experience.
1: Mana manastho manam aanandistam.
0: We have to enjoy with our own mind.
1: Ante gaani inkokaru hrudayanni manam pettukoni chudakoddu.
0: We should not look at things with others heart.
1: Tadwara chaala pramadam erpadutundi.
0: There will be a great danger on account of such kind of wrong action.
1: Ippudu oka Saraf kudanu oka kattaddalu unnai.
0: Saraf has spectacles.
1: Ajay Naidu ki addalu unnai.
0: Ajay Naidu also has spectacles.
1: Kaani iddari addale ani okaru marchukunte kannu paadaipothayi.
0: Just because they are pairs of spectacles, if they are exchanged, then they can spoil the eyesight.
1: Kanuka evarevari eyes ku ye vidhamaina power undo daniki tainatvante vaalle upayog pettali.
0: The spectacles used must depend upon the power of that
1: person. భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విలువలే మనం భారతీయులు తీసుకోవాలి.
0: సిమిలర్లీ వీ హావ్ టు టేక్ ఓన్లీ ది ఇండియన్ వాల్యూస్ వెన్ ఎవర్ వీ ఆర్
1: భారతదేశంలో మనం వ్యాపారాలు ప్రారంభించటము, అమెరికా దేశం యొక్క దీన్నంతా అనుసరించటము, ఈ విధంగా ఉండటం వల్ల రియాక్షన్లు బయలుదేరుతుంది.
0: For the business started in India, we cannot apply the things applicable to America. There will be a reaction and that would not be to the advantage.
1: Production kani,
0: big production,
1: statistics kani,
0: statistics,
1: accounts kani,
0: accounts,
1: business management kani,
0: business management,
1: environment kani,
0: environment,
1: ivanni kudanu okadanikoti ee desam yokka viluvunu meeru aashrayinchi pani cheyali.
0: When you undertake any one of these things, you have to consider with reference to our own country.
1: నిరంతరము జ్ఞప్తి అందించుకోవాలి.
0: దిస్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ వ్యూ కాన్స్టెంట్లీ.
1: ఏదో ఒక పరదేశములకు పరదేశం పరదేశం పోవటం అంటే నీవు పరదేశిగానే తయారవుతావు, పరదేశానిగా బెగ్గర్ అని చెప్తావు.
0: యు ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీస్, యూ టెన్ టు బికమ్ ఓన్లీ ఎ బెగర్.
1: ఫారినర్స్ కూడా అంతే, వాళ్ళ దేశాన్ని వాళ్ళు అనుసరించాలి. ఈ స్టాటిస్టిక్స్ కానీ,
0: స్టాటిస్టిక్స్,
1: అకౌంట్స్ కానీ,
0: అకౌంట్స్,
1: బిజినెస్ మేనేజ్మెంట్ కానీ,
0: బిజినెస్ మేనేజ్మెంట్,
1: ఎన్వైర్న్మెంట్ కానీ,
0: ఎన్వైర్న్మెంట్,
1: ఇవన్నీ కూడా నువ్వు ఒకదానికొకటి ఈ దేశం

0: is you tend to become only a beggar.
1: ఫారినర్స్ కూడా అంతే, వాళ్ళ దేశాన్ని వాళ్ళు అనుసరించాలి, మన భారతదేశాన్ని వాళ్ళు అనుసరించకూడదు.
0: సిమిలర్లీ ఫారినర్స్ ఆల్సో కుడ్ ఫాలో థింగ్స్ రిలెవెంట్ టు దెమ్. దే నీడ్ నాట్ ఇమిటేట్. అందరూ
1: ఆశ్రయించవలసింది ఒక్కటి మాత్రమే, అదే ఆధ్యాత్మికం.
0: బట్ ఆల్ పీపుల్ షుడ్ టేక్ షెల్టర్ అండ్ టేక్
1: దీని ఎవరికి లిమిట్ లేదు,
0: రిసార్ట్ టు
1: అనంతమైనటువంటిది,
0: రిసార్ట్ టు వన్ థింగ్, అండ్ దట్ ఈస్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ ఈస్ నాట్ పెక్యులియర్ టు వన్
1: వాల్యూస్ ఎథాస్ అని చెప్పి పెట్టినటువంటి సమయంలో దీనికి సంబంధించినటువంటివి మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వెన్ యూ ఆర్ స్టడీంగ్ ఇండియన్ ఎథాస్ అండ్ వాల్యూస్, యూ హ్యావ్ టు స్టడీ థింగ్స్ విచ్ ఆర్ రిలెవెంట్ ఓన్లీ టు ఇండియా.
1: కనుక మన యొక్క సంస్థ ఎందు అనగా మన ఇన్స్టిట్యూట్ లో ఈ విధమైనటువంటి యొక్క ఇండియన్ ఎథాస్ అండ్ వాల్యూస్ అనేటువంటి దాన్ని ప్రధాన లక్ష్యంలో పెట్టుకుని ఎక్కడ పోయినప్పటికీ ఈ బిజినెస్ రంగం నందు చాలా వరకు మన పిల్లలు తీర్చిదిద్ది ఈ వ్యాపార రంగాన్ని పరిశుద్ధమైనటువంటిదిగా కూడాను అభివృద్ధి గావించాలని నేను ఆశిస్తున్నాను.
0: స్వామి విషస్ దాట్ స్టూడెంట్స్ హూ గో అవుట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దర్ ఎంబీఏ హియర్ అండ్ టేక్అప్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ డిఫరెంట్ యూనిట్స్, దే హావ్ టు క్లీన్స్ the existing dirt in the business on the basis of the ethos and values which are learnt here and which are practiced.
1: Arthika samasyalanu arthika vishayanni chakaga shastranni lokaniki nirupinchinatunte vaaru evaru bharatadesamlo evarikaina telusna chanukya.
0: The real one is chanukya.
1: Mana shastra reethi lopala motta mota deshaniki arthika samasyalanu chakaga nirmanam gavinchi andariki aadarshavantanni andinchinatuntadu chanukyudu.
0: It is Chanakya who may be considered as a very great outstanding economist.
1: ఇప్పుడే మన భారతదేశంలో ఆర్థిక సమస్యను అభివృద్ధి పరిచినటువంటి వాడు, ఆర్థిక విధానంలో ఆదర్శాన్ని నిరూపించిన వాడు ఎవరంటే విదేశీయుని పేరు చెప్తాడు మన అబ్బాయి.
0: You have an example here as to how our own students, when their question is asked, you can mention one famous economist of India, they are mentioning, one is mentioning some foreigner's name.
1: కాదు కాదు, చాణక్యుడు మన భారతదేశానికి.
0: ఇట్ ఈస్ చాణక్య హూ ఈస్ అన్ అవుట్ స్టాండింగ్ ఎకానమిస్ట్.
1: ఇప్పుడు చాణక్యుని నీతులు ఎక్కడా కనిపించడం లేదు.
0: బట్ ది పాలసీస్ ఆఫ్ చాణక్య ఆర్ నాట్ బీయింగ్ ఫాలోడ్ టుడే.
1: కనుకనే అవినీతులు అధికమైపోతూ వస్తున్నాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దాట్ ఇమ్మొరాలిటీ ఈస్ గ్రోయింగ్.
1: చాణక్యుని నీతులను గురించి నెక్స్ట్ సండే మనం మాట్లాడుకుందాం.
0: అబౌట్ చాణక్య నీతి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సండే.
2: You just heard the Divine Discourse delivered by Bhagwan Baba to MBA students of the Sri Sathya Sai Institute of Higher Learning in Prashanthinilayam on the 21st of September 1986. Bhagwan Baba said that in Krita Yuga, Dhyana or Meditation, in Treta Yuga, Yajnas or Sacrifice, in Dwapara Yuga, Archana or Worship, and in Kali Yuga, Namasmarana or chanting of God's name were the different sadhanas followed in each yuga. And he gives the reason. During Krita Yuga, the population was very less. No kingdoms, no landlords, plenty of grains, no one was greedy, no need to work for eking out livelihood, and hence had more time to spend in contemplation of God. In Treta Yuga, the population increased, kings, kingdoms and rules of governance came into effect. Naturally, the people had to start to earn their livelihood and spent the remaining limited time in propitiating gods for the welfare of the universe through yajnas. In Dwapara Yuga, the population increased further. Jealousies multiplied, selfishness and ego increased, slowly human qualities and character deteriorated. Hence, they had no time to perform yajnas, meditation, etc. And therefore, they started archana, worshipping God in their homes. Finally, in the Kali Yuga, people are indulging in unwanted activities without any discrimination and wasting the precious time and life, and they don't get time at all. More work and less time. That is why, at least while walking, talking, before sleep or during any other activity, it is advised to think of God. Thank you and

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 32nd discourse on Gita Bhagavan delivered on 14th September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Uvacha.
2: Karmanyeva adhikarasya maphaleshu kadachana. Arjuna, కర్మలయందే అధికారం కలదు కాని ఫలమునందు అధికారం వలదు అని పదే పదే బోధించాడు కృష్ణుడు.
3: కృష్ణ హెస్ టోల్డ్ అర్జున రిపీటెడ్లీ, అర్జున, యు హ్యావ్ ఎవ్రీ రైట్ ఫర్ యాక్షన్స్ బట్ యు డు నాట్ ఆస్పైర్ ఫార్ ది ఫ్రూట్స్ దేరా.
2: ఫల నిమిత్తమై కర్మలు ఆచరించదు కాని ఫలాపేక్షయే లేకుండినా ఏ మానవుడు కూడాను కర్మలు ఆచరించడు.
3: ఆల్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫ్రూట్స్. ఇఫ్ దేర్ ఆర్ నో ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్, నో హ్యూమన్ బీయింగ్ వుడ్ అండర్టేక్ ఎనీ యాక్షన్ అట్ ఆల్.
2: ప్రతి కర్మకు కూడాను ఫలం ఉన్నది.
3: ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అ ఫ్రూట్.
2: ఇట్టి ఉన్న ఫలమును ఆశించటలో ఉన్నటువంటి అభ్యంతరం ఏమిటి?
3: వాట్ అబ్జెక్షన్ డూ యూ హ్యావ్ ఫర్ ఆస్పైరింగ్ ఫార్ ది ఫ్రూట్స్?
2: ఇట్టి ఫలాపేక్ష నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను కర్మలు ఆచరించున్న సమయమునందు ఈ అర్జునులకు కర్మలు ఆచరించడం మాత్రమే నీకు అధికారం కాని ఫలమును నీవు కోరని అవసరం లేదని బోధించటలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
3: వెన్ ఆల్ పీపుల్ పర్ఫార్మ్ యాక్షన్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్, వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ మీనింగ్ ఇన్ కృష్ణ ఆస్కింగ్ అర్జున దట్ అర్జున యూ హ్యావ్ పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్?
2: ఇక్కడ అర్జునుడు ఆచరించేటువంటి కర్మ యోగముగా మారాలని కృష్ణుని యొక్క అభిప్రాయం.
3: ది ఒపీనియన్ ఆఫ్ కృష్ణ అండ్ హిస్ ఇంట్రెస్ట్ ఈస్ టు సీ దట్ ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్ బై అర్జున షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు యోగా.
2: కేవలం కర్మ కర్మగా ఉండక కర్మ యోగముగా మార్చాలని కృష్ణుని యొక్క ఆదేశము.
3: హిస్ కమాండ్ ఈస్ టు సీ దట్ ది యాక్షన్ షుడ్ నాట్ రిమైన్ యాజ్ యాక్షన్, యాక్షన్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు యోగా.
2: కర్మ దేహాత్మ బుద్ధి భావం దేహాత్మ భావం చే జరిపినప్పుడు ఇది కర్మగా ఏర్పడుతుంది.
3: వెన్ యూ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ విత్ ది బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైంగ్ యువర్ సెల్ఫ్ విత్ బాడీ, ఇట్ బికమ్స్ యాక్షన్.
2: ఇది అహంకార మమకారములతో ఆచరించేటువంటి భావము.
3: దిస్ ఈస్ ఎన్ యాక్షన్ పర్ఫార్మ్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్.
2: ఈ అహంకార మమకార భావములతో ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను ఇది కేవలము ఒక విధమైన దుఃఖమయంగా రూపొందుతుంది.
3: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ విల్ బ్రింగ్ ఓన్లీ సారో.
2: ఇది బంధహేతు అవుతుంది.
3: ఇట్ బికమ్స్ బాండేజ్.
2: దీనిని యోగముగా మార్చినప్పుడు ఇది బంధరహితమై అవుతుంది.
3: వెన్ యూ ట్రాన్స్ఫార్మ్ యాక్షన్ ఇన్ టు యోగా యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్.
2: ఇది దైవాత్మ భావము చే దైవార్పిత భావము చే చేసినటువంటి కర్మలన్నీ కూడాను యోగముగా మారుతుంది.
3: ఆల్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు గాడ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు యోగా.
2: అహంకార భావం చే ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను అతను అనేక విధములుగా కూడాను కష్టములకు గొనిపోతుంది.
3: ఆల్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం విల్ పుట్ ఎనీ పర్సన్ టు ఎ నంబర్ ఆఫ్ ట్రబుల్స్.
2: ఇది నేను చేసినటువంటి కర్మ.
3: దిస్ ఇస్ ది యాక్షన్ పర్ఫార్మ్డ్ బై మీ.
2: కర్మ ఫలము నాకే దక్కాలి.
3: ది ఫ్రూట్స్ ఆఫ్ దిస్ యాక్షన్ ఐ షుడ్ రీచ్.
2: ఈ కర్మ ఫలమునకు నేనే అధికారి.
3: ఐఎమ్ ఎంటైటిల్డ్ ఫార్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్
2: అనేటువంటి భావములు క్రమక్రమేణ అహమును బలపరుస్తుంది.
3: దీస్ ఫీలింగ్స్ విల్ స్ట్రెంగ్తన్ ది ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం.
2: అహంకారం అధికమయ్యే కొలది ఆత్మానందము తరిగిపోతుంది.
3: యాజ్ ది ఈగోయిజం గోస్ ఆన్ ఇంక్రీజింగ్ ది జాయ్ ఆఫ్ ఆత్మ విల్ గో ఆన్ డిక్రీజింగ్.
2: కనుక అహంకారం నిర్మూలం గావించే నిమిత్తమై ఇది కర్మల యోగముగా మార్చుకోమని బోధించాడు కృష్ణుడు.
3: టు డిస్ట్రాయ్ ఈగోయిజం కంప్లీట్లీ కృష్ణ హాస్ ఆస్క్డ్ హిమ్ టు ట్రాన్స్ఫార్మ్ ఆల్ యాక్షన్ ఇంటూ యోగా.
2: కర్మను యోగముగా మార్చుకునే విధానం ఏమిటి?
3: వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ యాక్షన్ ఇంటూ యోగా?
2: అనాసక్తి భావమును అలవర్చుకోవాలి.
3: డిస్ఇంట్రెస్టెడ్ ఫీలింగ్ విల్ హావ్ టు బి డెవలప్.
2: అనాసక్తి భావము చేత ఎంత ఘనకార్యమైన కూడా మనం సాధించవచ్చు.
3: విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ యూ కెన్ అకాంప్లిష్ ఎనీ టాస్క్.
2: కర్మలు ఆచరించుచు దాని ఫలితమును ఆశించక అనాసక్తితో ఆచరించేటువంటి ప్రతి కర్మల యందు కూడాను అనంతమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నదనేటువంటి సత్యమును జనకుడు బోధించాడు.
3: జనక హాస్ టాట్ దట్ వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ పర్ఫార్మ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ దెన్ యుల్ బి ఏబుల్ టు అకాంప్లిష్ దాట్ ఇన్ ఎ గ్రాండ్ వే.
2: జనకుడు రాజ్యమును పాలించుచు
3: వైల్ రూలింగ్ ది కింగ్డమ్ జనక
2: సమస్త బాధ్యతలను కూడాను వహించి
3: బేరింగ్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీస్
2: కాను సాక్షిభూతుడై ఉండిరాడు.
3: హి వాస్ పర్ఫార్మింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ విట్నెస్.
2: ఇతను కేవలము ఒక విధమైనటువంటి కర్మాసక్తిని త్యజించినటువంటి ఒక కర్మలు.
3: ఆల్ ది యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ బై హిమ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ది యాక్షన్.
2: రాజయోగిగా మారాడు.
3: హీ బికేమ్ ఏ రాజయోగి.
2: కర్మాసక్తి రహితమైనటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముగా రూపొందుతుంది.
3: ఎవ్రీ యాక్షన్ విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ విల్ బికమ్ యజ్ఞ.
2: అది ఏ యోగముగా మారుతుంది.
3: ద సేమ్ థింగ్ బికమ్స్ యోగా.
2: కర్మాసక్తిని లక్ష్యం నందుంచుకుని కర్మలు ఆచరించినటువంటి మానవత్వము కేవలం రోగముల పాలవుతుంది.
3: కీపింగ్ ది పర్సనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది యాక్షన్ వెన్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్ బికమ్స్ ఎ డిసీజ్.
2: ఈ రోగములకు రాగమే మూల కారణము.
3: ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దీస్ డిసీజ్ ఇస్ అటాచ్మెంట్.
2: ఈ రాగముల చేత ద్వేషము కూడాను ప్రవేశమవుతుంది.
3: విత్ అటాచ్మెంట్ హేట్రెడ్ అండ్ యాంగర్.
2: రాగద్వేషములే మానవత్వానికి కొంతవరకును హతమార్చేటువంటి రాక్షసులు.
3: హేట్రెడ్ అండ్ ది అటాచ్మెంట్ ఆర్ demons for every human.
2: మానవత్వాన్ని మరుగు చేపించేటువంటి గుణములు.
3: దీస్ టు హైడ్ ది హ్యూమన్ నేచర్.
2: నిజముగా మానవుడు నవగ్రహములపైన ఆధారపడలేదు.
3: రియల్లీ స్పీకింగ్ మ్యాన్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్
2: రాగద్వేషం అనేటువంటి రెండు గ్రహములపైన ఆధారపడి ఉంటున్నాడు.
3: హీ ఈస్ డిపెండెంట్ ఆన్ ఓన్లీ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
2: కనుకనే మానవత్వంను కొంతవరకు మరిపించి దానవత్వాన్ని పశుత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది ఈ ఫలం.
3: దిస్ పర్టికులర్ ఫ్రూట్ ఎన్కరేజెస్ డెమోనిక్ నేచర్ మేకింగ్ ఎ పర్సన్ ఫర్గెట్ హిస్ హ్యూమన్ నేచర్.
2: కనుకని అనాసక్తిగా నీవు కర్మలు ఆచరించమని ఆదేశించాడు కృష్ణుడు.
3: కృష్ణ దేర్ఫోర్ కమాండెడ్ పర్ఫార్మ్ యువర్ యాక్షన్ డిస్ఇంట్రెస్టెడ్లీ.
2: ఈ అనాసక్తి వల్ల ఎట్టి కర్మలు ఆచరించినప్పటికీ ఇది ఏమాత్రం కూడా నీకు కర్మ ఫలం అంటదు అన్నాడు.
3: వెన్ యూ పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ హ్యావింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విల్ నాట్ టచ్ యూ.
2: త్రీన్ లోకాన్ ఫలయాత్మ్ అనగా నేను త్రిలోకాన్ని కూడా పాలన చేస్తున్నాను.
3: హి సెడ్ దట్ ఐ యామ్ రూలింగ్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
2: దేనివల్ల? అనాసక్తి వలనే నేను త్రిలోకంలో కూడా పాలించుతున్నాను.
3: బై హ్యావింగ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ ఐ హావ్ బీన్ ఏబుల్ టు రూల్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
2: అర్జున, నీవు అనాసక్తి భావమును అలవర్చుకుని ఒక్క కుటుంబాన్ని నువ్వు పాలన చేయలేవా?
3: అర్జున, అడాప్టింగ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ కెన్ యూ నాట్ రూల్ ఓవర్ ఎ ఫ్యామిలీ?
2: అనాసక్తితో ఎంతటి ఘనకార్యమైన కూడా నువ్వు సాధించవచ్చుననేటువంటి యొక్క స్థిర విశ్వాసం నీవు అభివృద్ధి పరచుకో.
3: డెవలప్ ఫర్మ్ ఫెయిత్ దట్ విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ మెనీ గ్రేట్ అండ్ ట్రెమెండస్.
2: అనాసక్తి వల్ల కొంత నిరాశలు కూడా సంప్రాప్తం కావచ్చు.
3: విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యూ మే బీ సబ్జెక్ట్ టు డిసప్పాయింట్మెంట్.
2: ఆశించినటువంటి యొక్క కార్యము ఫలించలేని నీవు ఉప్పొంగిపోవచ్చు.
3: If you get the fruits which you have expected, you may be overjoyed.
2: ఇది విఫలమాయనేని నీవు కొంతవరకు విచారించవచ్చు.
3: If you do not succeed, you may be worried.
2: కనుక ఈ విచారమునకు కాని ఆనందమునకు కాని ఈ పొంగి కుంగేటువంటి యొక్క తత్వమును నీవు కొంతవరకు మానుకోమన్నాడు.
3: The sense of dejection and elation you try to control.
2: కనుక నీవు స్థితప్రజ్ఞుడు కావలసినటువంటి వాడవు. ఈ కుంగి పొంగేటువంటి యొక్క దీన్ని సమత్వమును నీవు అనుభవించాలన్నాడు.
3: యూఆర్ ఎ పర్సన్ హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ. యు షుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు దీస్ ఫీలింగ్స్ ఆఫ్ ఎలేషన్ అండ్ డిజెక్షన్.
2: కర్మలను ఆచరించినటువంటి మానవుడు జగత్తునందు లేడు.
3: There is no human being who does not perform action.
2: ప్రతి మానవుడు కూడాను కర్మాచరణ నిమిత్తమై కాయమును ధరించాడు.
3: Every person has got human body in order to perform
2: action. ఈ కాయమును కాలము చేత సత్యంగా గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించాలి.
3: To sanctify the body you will have to perform the good action.
2: ఈ కర్మల యందు నీకే ఫలితం ఉంటుండాలి.
3: You get the fruits of all action.
2: కర్మ ఫలితము కంటే కర్మల యందు ఉండేటువంటి ఆనందము కర్మ ఫలితమునందు లేదన్నాడు.
3: The joy which you can get in performing action is greater than the joy that you can get in the fruit
2: of it. ఒక చిన్న ఉదాహరణం.
3: One small example.
2: ఏదైనా మన గృహమునందు ఒక మంగళ కార్యము చేస్తున్నాము.
3: In our family we are performing some auspicious function.
2: ఈ మంగళ కార్యము జరిగేంత వరకు కూడాను మనకి ఎట్టి శ్రమలు కూడాను అనిపించదు.
3: As long as we are in the process of performing that action we will not be feeling the fatigue.
2: దేహమునకు ఒక 103 డిగ్రీలు జ్వరం ఉండినప్పటికీ దానిని మనం లెక్క చేయం.
3: ఈవెన్ వెన్ యూఆర్ హ్యావింగ్ 103 డిగ్రీస్ ఆఫ్ ఫీవర్ యూ డు నాట్ మైండ్ దాట్.
2: ఆ సమయంలో ఎట్టి అలసట కూడాను మనకు కనిపించదు.
3: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ యూ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు ఎనీ ఫెటీగ్.
2: అయితే ఈ కార్యము పూర్తి అయిన తర్వాత ఆ గృహంలో పోయి మీరు చూడండి, అందరూ కొంతవరకును నిరాశ గురి అయి కొంతవరకును అలసటతో తాము శ్రమ పడి ఉండినట్టుగా గోచరిస్తారు.
3: When you go to and visit that particular family after the function is over, you will find them getting tired and wearing a weary look.
2: కర్మను ఆచరించే సమయంలో ఉండినటువంటి ఆనందము కర్మ తీరిన తర్వాత ఫలమునందు అంత ఆనందం ఉండదు.
3: The joy which one gets while performing action, you would not be able to get the same joy after the action is completed.
2: కనుక కర్మ ఫలము లోపల ఏదో ఆనందం ఉందనని మనం భ్రమిస్తున్నాము.
3: We are simply deluded by the feeling that in the fruits there is some joy, fruits of action.
2: ఇది కర్మ ఫలములో ఏమాత్రం కూడాను ఆనందం లేదు.
3: In the fruits of action there is no joy whatsoever.
2: మనం కర్మ ఫలమున ముందు ఆనందం అనేటువంటిది ఉన్నదని భ్రమించటం చేతనే అందులో ఒక ఆనందం కూడాను ఒక ప్రతిబింబంగా మనకు రూపొందుతూ వస్తుండాలి.
3: As you are deluded with the feeling that in the fruits of action there is joy, you get a reflection of the joy.
2: ఇది తాత్కాలికమైనటువంటి ఆనందమే కాని శాశ్వత ఆనందములు కావు.
3: This joy is only temporary. It is not a permanent one.
2: కర్మనే అనిత్యమైనటువంటి సమయమునందు కర్మనే నశ్వరమైనటువంటి ఒక స్థితి యందు కర్మ ఫలితం ఏ రీతిగా శాశ్వతమవుతుంది?
3: When the action is itself is temporary and transient, how can the fruits thereof be permanent?
2: కనుకనే దాన యజ్ఞ యాగాది క్రతువులు ఈ కర్మాచరణ చేత మనకు స్వర్గం ప్రాప్తిస్తుందని మన యొక్క విశ్వాసం.
3: Therefore our faith is that on account of charities, on account of yajna, on account of penance we will be getting heaven.
2: ఇది కేవలము స్వర్గ ప్రాప్తి కూడాను తాత్కాలికమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించాడు కృష్ణుడు.
3: Krishna has also demonstrated that the heaven itself is temporary.
2: అర్జున, దీనికంటే శ్రేష్టమైనటువంటిది మరొకటి ఉన్నది.
3: He said, Arjuna, there is something which is greater than this.
2: ఇట్లని నేను యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించకూడదని నేను బోధించటం లేదు.
3: Therefore, I am not telling that you should not perform యజ్ఞ యాగాదీస్.
2: యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించవలసినదే.
3: You have to perform యజ్ఞ యాగా and such other things.
2: ఇది లోక కళ్యాణం అనేటువంటి యొక్క భావంతో నీవు ఆచరించు.
3: While performing, perform it for the welfare of the world.
2: కేవలం స్వార్థమైనటువంటి భావంతో నీవు ఆచరించవద్దు.
3: Do not perform these things with a selfish motive.
2: అనాసక్తితో నీవు ఆచరించు.
3: విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ పర్ఫార్మ్.
2: లోకస్థమస్త సుఖము భవంతు, ఈ యొక్క జగత్తంతా కూడాను సరైనటువంటి సుఖశాంతులు అద్దెందాలి అనేటువంటి ఉద్దేశంతో నీవు ఈ కర్మలు ఆచరించు.
3: ఫర్ ది పీస్, వెల్ఫేర్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది వరల్డ్ అట్ లార్జ్ యూ పర్ఫార్మ్ దీస్ యాక్ట్ దీస్ కర్మస్.
2: తద్వారా లోక కళ్యాణము కావచ్చును, నీకు అంతకంటే స్వర్గము కంటే మించినటువంటి ఒక దైవ సన్నిధి కూడా నీకు లభించవచ్చు.
3: When you perform like that, there will be welfare for the nation, world at large, and also you may get beyond heaven.
2: క్షీణే పుణ్యే మర్త్య లోకం చంతి, ఈ స్వర్గము కూడా కొంతకాలం మాత్రమే, పుణ్యకాలం ఉండినంత వరకు మాత్రమే నీవు నివసించగలవు.
3: Heaven will last as long as the merits of your action would last.
2: ఈ పుణ్యకాలం క్షీణించిన తర్వాత నీవు తిరిగి మర్త్య లోకములకు రావాలి.
3: Once the merits are exhausted, you will have to come back to earth.
2: కనుక ఈ క్షణభంగురమైనటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి స్వర్గాపేక్షను నీవు మానుకో.
3: దేర్ఫోర్ యు గివ్ అప్ యువర్ లవ్ ఫర్ హెవెన్ విచ్ ఇస్ టెంపరీ, ట్రాన్సియంట్ అండ్ ఇంపర్మనెంట్.
2: దైవ సన్నిధియే, దైవ పెన్నిధియే నీ యొక్క ప్రధానమైనటువంటి గమ్యమని భావించు.
3: ది నియర్నెస్ అండ్ ది క్లోజ్నెస్ టు ద లార్డ్ అండ్ హిస్ లోటస్ ఫీట్,
2: స్వర్గం కంటే మించినటువంటి శ్రేష్టమైనటువంటి గమ్యము దైవతత్వము.
3: The principle of divinity is greater than heaven.
2: ఈ యొక్క కర్మను నీవు సరిగా అర్థం చేసుకున్నప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. దీనిని సరిగా నీవు అర్థం చేసుకుని వర్తించినప్పుడు నీవు బ్రహ్మతత్వమే పొందగలవన్నాడు.
3: When you understand the secrets of action and perform the action in the proper sense, you will be able to get the divinity itself.
2: కనుక భగవద్గీత కేవలం సర్వసంగ పరిత్యాగము గావించుకుని అరణ్యములకేగి తపస్సు ఆచరించమని బోధించలేదు.
3: Therefore, Bhagavad Gita has not asked you to renounce all the worldly activities and go to
2: అంతమంది భావించవచ్చును. ఈ చిన్న చిన్న పిల్లలకంతరికి భగవద్గీత ఎందుకు? మీరు ఈ చిన్న వయసు లోపలనే భగవద్గీతను పఠించి ఏ సన్యాసులు అవుతారో, ఏ విధమైనటువంటి త్యాగాన్ని పొందుతారో అనేటువంటి భయభ్రీతులకు కొంత అవకాశం అందించుకుంటారు.
3: Some people may be under the impression, why should Bhagavad Gita be taught for such youngsters? They may renounce the entire world and go. Some people may be under such wrong illusions.
2: Bhagavad Gita ni bodhinchetundi peddalu lokamlo entha mandu untunnaru, veerandaru sanyasanni swikarinchara?
3: There are such a great number of people who have been teaching Bhagavad Gita. Have they taken up this
2: sanyasa? Ee sarvasanga parityagulainara?
3: Have they renounced all the things in the world?
2: Sakshat Arjunude Krishnudu yokka deenundi vinnatundi vaadu తాను ఏమైనా సన్యాసం స్వీకరించాడా?
3: అర్జున హూ డైరెక్ట్లీ హర్డ్ ఫ్రమ్ కృష్ణ హింసెల్ఫ్ ద భగవద్గీత, డిడ్ హి యాక్సెప్ట్ సన్యాసం?
2: లేదు లేదు. మానవత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
3: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భగవద్గీత హ్యాస్ టు ది ఇంప్రెషన్, వై షుడ్ భగవద్గీత బి టాట్ ఫర్ సచ్ యంగ్స్టర్స్? దే మే రినౌన్స్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ గో. సమ్ పీపుల్ మే బి అండర్ సచ్ రాంగ్ ఇల్యూజన్స్.
2: భగవద్గీతను బోధించేటువంటి పెద్దలు లోకంలో ఎంతమందో ఉంటున్నారు,

0: భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
1: The inner significance of Bhagavad Gita has to be understood in the context of understanding real human nature.
0: Bhagavad Gita yokka pradhana lakshyamu vedantanni vyavaharam daggariki dimputundi.
1: The most important objective of Bhagavad Gita is to bring down philosophy to the level of mundane world and daily activity.
0: Vedantanni Bhagavad Gita varaku dimpadame kaakunda ee vedantanni Gita varaku hechistundi.
1: Not merely that, it also raises the level of philosophy
0: vyavaharanni vedantamulo dimputundi.
1: It
0: vedantamunu vyavaharamuloki marustundi.
1: It transforms vedanta into daily life and it elevates daily life to the level of vedanta.
0: Kanuka kevalamu vedantam anetuvantidi oka vyavaharamlo praveshinchukame kaakunda వ్యవహారాన్ని వేదాంతంలో కూడా ప్రవేశపెడుతుంది.
1: ఇట్ నాట్ మెర్లీ ఇంట్రడ్యూసెస్ ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ ఇంటూ డైలీ లైఫ్, ఇట్ ఆల్సో ఇంట్రడ్యూసెస్ డైలీ లైఫ్ ఇంటూ స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ.
0: వేదాంత వ్యవహారములు రెండింటిని సమన్వయం చేస్తుంది.
1: ఇట్ రికన్సైల్స్ స్పిరిచువాలిటీ అండ్ డైలీ లైఫ్.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం ఒక వ్యవహారంతోనే గడిపేటువంటి యొక్క సమస్య కాదు.
1: హ్యుమానిటీ ఈజ్ నాట్ దట్ విల్ హావ్ టు జస్ట్ pay attention only to secular and daily life.
0: It is jeevanopadhi nimittamai undinatvantidi maatrame kaadu.
1: It is not meant for eking out the livelihood at all.
0: Jeevita paramavadini kudamu bodhinchetvanti oka tattvamu ee oka Bhagavad Gita.
1: Bhagavad Gita is a principle which it teaches the very ultimate goal of
0: jeevanopadhi jeevita paramavadhi rendintu oka rekkalchone manavudu jeevisthunnadu.
1: The end of eking out livelihood on earth and also transcending it, these are the two things which
0: akanukane manam ee karmala aacharinchinappatikini అనాసక్తితో ఆచరించడం చేత మనము కర్మకు బద్దులు కానటువంటి వారం అవుతాం.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ బై అస్ విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ వెన్ వి పర్ఫార్మ్ దెం, వి విల్ నాట్ బి బౌండ్ బై దెం.
0: మనము ఇన్ని విధములైనటువంటి సాధనలు కలిపినందుకు, ఇన్ని విధములుగా మనం భగవద్గీత యొక్క తత్వాన్ని గుర్తించినందుకు మన యందు ఈ అనాసక్తి అనేటువంటి దాన్ని క్రమక్రమేణా అభివృద్ధి గావించుకోవాలి.
1: ఆఫ్టర్ లిజనింగ్ టు భగవద్గీత ఇన్ సో మెనీ వేస్ అండ్ డూయింగ్ సో మెనీ సాధనాస్, వీ హావ్ టు డెవలప్ అనాసక్తి.
0: అనాసక్తి వల్ల ఏమవుతుందంటే మన కర్మలు మరింత పవిత్రమైనటువంటి ఒక స్థాయిని అందుకుంటుంది.
1: వాట్ యాక్చువల్లీ హ్యాపన్స్ బై హావింగ్ దిస్ అనాసక్తి ఆర్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ ఈజ్ అవర్ యాక్షన్స్ బికమ్ సేక్రెడ్.
0: ఎవరి కర్మలు ఎవరి స్వధర్మములు వారు ఆచరించడంలో అభ్యంతరం లేదు.
1: దెర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫర్ పీపుల్ పర్ఫార్మింగ్ దేర్ ఓన్ యాక్షన్స్ సూటబుల్ టు దట్ స్టేటస్ ఆఫ్ లైఫ్.
0: ఈ కర్మలు మరింత పరిశుద్ధమైనట్టుగా రూపొందింప చేసుకోవాలి.
1: We have to transform our actions into sacred acts.
0: ఇప్పుడు వంట చేసేవాడు ఒకరు ఉంటాడు.
1: There is a cook.
0: అతను వంటవాడు అనుకుంటాం మనం.
1: We consider him as a cook.
0: ఇతను కర్మ ఫలాశక్తి పైన తాను వంట చేస్తున్నంత వరకును ఈ వంట కొంతవరకును చెడిపోవచ్చును, మరింత కొంతవరకును మాడిపోవచ్చును.
1: So long as he is performing his own action, keeping the fruits thereof, it is like
0: ఏదో జీత నిమిత్తమే మనం ఆచరిస్తున్నామన్నంత వరకును దీనిపైన శ్రద్ధ వానికి అభివృద్ధి కాదు.
1: If he is performing this action with wages and salary in view, he may not be having interest in it.
0: Anasaktito ee yokka karmane aacharinchinappudu adi marinta parishuddhamainatidiganu pavitramainatidiganu ruchikaramainatidiganu roopondutundi.
1: When this is performed with a sense of anasakti, it becomes sacred, pure and tasty.
0: Adhe vidhamgane evarevari karmalu vaaru aacharistu ee anasaktito bhavam cheta ఆచరించడానికి ప్రయత్నించినప్పుడు ఆ కర్మ మరింత శ్రేష్టమైనటువంటిదిగా రూపొందుతుంది.
1: ఇన్ ద సేమ్ వే, వెన్ ఆల్ పీపుల్ పర్ఫార్మ్ దర్ యాక్షన్ విత్ సెన్స్ ఆఫ్ అనాసక్తి, ఇట్ బికమ్స్ వెరీ సేక్రెడ్ అండ్ గ్రాండ్.
0: ఇలాంటి అనాసక్తి భావంతో ఉండినప్పుడే మన యొక్క పరిపాలన కాని చిత్తప్రజ్ఞ యొక్క తత్వం కాని నిశ్చలత్వం కాని మనలో ఏర్పడుతుంది.
1: వెన్ వీఆర్ హ్యావింగ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ అనాసక్తి విత్ అస్, దెర్ విల్ బి స్టడీనెస్ అండ్ దెర్ విల్ బి డెవలప్మెంట్.
0: ఆసక్తితో మనం ఆచరించినటువంటి యొక్క ఫలితంలో కొంతవరకు కూడా మంచి చెడ్డలు అందులో ప్రవేశిస్తాయి.
1: సో లాంగ్ యాజ్ వి పర్ఫార్మ్ యాక్షన్ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పర్సనల్
0: డబ్బులు కూడా ఏర్పడవచ్చును.
1: దెర్ విల్ బి అప్స్ అండ్ డౌన్స్.
0: చెంచలత్వం కూడా అభివృద్ధి కావచ్చును.
1: దెర్ విల్ బి ఫికల్నెస్ విచ్
0: ఆశలు మరింత పెరగవచ్చును.
1: అవర్ డిజైర్స్ గ్రో.
0: కనుకనే ఈ అనాసక్తి భావంతో రాజ్యమును పాలించుచు కూడాను జనకుడు ఏ విధంగా తాను రాజయోగిగా మారాడు అనేటువంటి ఒక దీనిని ఆదర్శంగా చెప్పాడు.
1: That's why he held out Janaka as an ideal person who ruled the kingdom with a sense of anasakti and who attained perfection.
0: Bahya drishti kalavaru kondaru.
1: There are some people who have external
0: inner vision. Antardrishti abhivruddhi parchukuneetuvanti varu mari kondaru.
1: There are some people who have developed the inner vision.
0: Kani bahya drishti ee stoolamainatuvanti okka deenini maatrame chudagaladu.
1: The external vision can have

0: లుక్ ఓన్లీ అట్ ద గ్రాస్
1: అంతర్దృష్టి అనేటువంటి యొక్క అంతఃకరణ పరిణామం కూడా మార్చగలదు.
0: ది ఇన్నర్ విజన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది అంతఃకరణ ఆఫ్ ద హార్ట్.
1: కనుక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకునేటువంటి విధానం లోపల ఈ యొక్క అనాసక్తిని మనం పెంచుకోవాలి.
0: ఇన్ డెవలపింగ్ ది ఇన్నర్ విజన్ దిస్ అనాసక్తి విల్ హ్యావ్ టు బి డెవలప్డ్.
1: వ్యాసు ఒకనొక సమయం లోపల శుకుడు మిథిలాపుర ప్రాంతంలో సంచరిస్తూ వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ శుక వాజ్ జస్ట్ ట్రావెలింగ్ ఇన్ ది నైబర్హుడ్ ఆఫ్ మిథిలాపుర.
1: మిథిలాపుర రాజ్యంలో ప్రవేశించాడనేటువంటి వార్త జనకుని చెవిలో పడింది.
0: జనక హెర్డ్ దట్ హీ హాస్ ఎంటర్డ్ మిథిలాపుర.
1: కానీ అతను ఎక్కడ ఉంటుంటాడో, ఎక్కడ స్థిరంగా ఉంటుంటాడో అనేటువంటిది ఇంకా తనకు తెలియలేదు.
0: హీ డిడ్ నాట్ హవర్ నో వేర్ హీ వుడ్ సెటిల్ డౌన్.
1: కానీ ఈ వార్తను గుర్తించే నిమిత్తమై కొంతమందిని వార్తాకారంలో పంపించాడు అటు ఇటు.
0: టు ఫైండ్ అవుట్ దిస్ పర్టికులర్ ఐటమ్ ఆఫ్ న్యూస్ ది కింగ్ సెంట్ ఎ ఫ్యూ మెసెంజర్స్.
1: వారు అటు ఇటు చూచి ఒక వారం లోపల ఇతనికి ఒక విధమైనటువంటి వర్తమానం తెచ్చారు.
0: దే వెంట్ రౌండ్ అండ్ స్పెంట్ ఎ వీక్ గాట్ సమ్ న్యూస్ టు.
1: మన మిథిలాపురమునకు సమీపంలోనే ఒక అరణ్యంలో ఒక ఆశ్రమంలో తాను నివసిస్తున్నాడు అని చెప్పింది తెలిసింది.
0: He came to know that Janaka is living in a forest which is nearby Mithilapura in a chow tree.
1: Itti mahaniyunni darshinchatam atyavasaramani bhavinchi taanu okanaadu mantruto cheri aa aashramanu sandarshinchadu.
0: Thinking that it is necessary to visit him along with ministers, he went and visited him.
1: Taanu kevalam oka Janaka maharaju ga taanu chakravarti ga taanu akkada praveshinchaledu.
0: He did not go there as king and emperor.
1: Oka sadhakuniga oka daasuniga అతని చెంత చేరాడు.
0: యాజ్ ఎ సర్వెంట్ యాజ్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీషనర్ హీ వెంట్ దేర్.
1: ఇతని అహంకారం అంతా కూడా కేవలం అణగదొక్కాడు.
0: హీ సప్రెస్డ్ అండ్ రిమూవ్డ్ ఆల్ హిస్ ఈగోయిజం.
1: ఈసుకుడు కొంతమంది శిష్యులతో చేరి ఏదో కొంతవరకును ఒక వేదాంతాన్ని వల్లిస్తూ వచ్చాడు.
0: హీ వాజ్ గివింగ్ ఎ స్మాల్ డిస్కోర్స్ టు ద డిసైపుల్స్ ఆన్ సమ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ అండ్ ఫిలాసఫీ.
1: ఈ వేదాంత బోధనలు జరుపుతున్నంత సేపు కూడాను జనకుడు ఏకాగ్ర చిత్తుడై దానిని స్వీకరించాడు.
0: యాజ్ లాంగ్ యాజ్ దిస్ డిస్కోర్స్ వాస్ బీయింగ్ డెలివర్డ్ జనక స్టూడ్ దేర్ అండ్ కాన్సంట్రేటెడ్లీ హి వాస్ లిజనింగ్.
1: తిరిగి సాయం సమయం అయ్యేటప్పటికీ తాను శుకుని దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోతూ, స్వామి నిత్యము తమ యొక్క వేదాంత బోధనలు ఎందు నేను కూడాను చేరవచ్చునా అని అడుక్కున్నాడు.
0: ఇట్ వాజ్ ఈవినింగ్ బిఫోర్ హీ లెఫ్ట్ దట్ పర్టికులర్ ప్లేస్ కింగ్ జనక వెంట్ టు శుక అండ్ సెడ్ స్వామి ఎవ్రీ డే కెన్ ఐ జాయిన్ దీస్ డివైన్ డిస్కోర్స్.
1: జనక ఇది వేదాంతం అనేటువంటిది ఒకరి సొత్తు కాదు.
0: జనక స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ ఈజ్ నాట్ ది ప్రాపర్టీ ఆఫ్
1: ఎవరికి అభిరుచి కలదు.
0: హూ ఎవర్ హ్యాస్ ఇంట్రెస్ట్,
1: ఎవరు దీనిని ఆనందించాలని చెప్పి ఆశిస్తారో,
0: హూ ఎవర్ వాంట్స్ టు ఎంజాయ్,
1: ఎవరు వీరి గమ్యాన్ని చేరాలని చెప్పి విశ్వసిస్తారో,
0: హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ రీచింగ్ ది గోల్,
1: ఇది హక్కు గలదు.
0: ఎవ్రీ ఆల్ సచ్ పీపుల్ హ్యావ్ ఎ రైట్ ఫర్ దిస్.
1: తప్పక రావచ్చును అని ఆజ్ఞ చేశాడు.
0: సర్టన్లీ యు ఆర్ వెల్కమ్ హి సెడ్.
1: తిరిగి జనకుడు ఇంటికి వచ్చాడు. రెండవ దినం సాయంకాలం కూడా తిరిగి వెళ్లాడు. ఈ విధంగా కొన్ని దినములంతా కూడాను ఈ వేదాంత ప్రబోధన యందు తాను చేరి క్రమక్రమేణ తన మనసును పరిపక్వం గావించుకుంటూ వచ్చాడు.
0: జనక రిటర్న్ ఆఫ్ దట్ డే హోమ్ అండ్ దిస్ వే దీస్ పర్టికులర్ థింగ్స్ వెంట్ ఆన్. హీ అటెండెడ్ దీస్ డిస్కోర్సెస్ రెగ్యులర్లీ అండ్ గాట్ ద బెనిఫిట్.
1: క్రమక్రమేణ శుకుడు జగత్తునకు, బాహ్య దృష్టి కలిగినటువంటి జగత్తునకు, అంతర్దృష్టి కలిగినటువంటి యొక్క జనకునకు తగినటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో క్రమక్రమేణా మిథిలాపురమునకు సమీపంగా వచ్చి చేరాడు.
0: హీ వాంటెడ్ టు డెమోనస్ట్రేట్ టు ద వరల్డ్ దట్ కింగ్ జనక హ్యాడ్ అన్ ఇంటర్నల్ విజన్ వేర్ ది వరల్డ్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్టర్నల్.
1: ఎత్తైనటువంటి ప్రదేశం లోపల ఒక పర్ణశాలను నియమించుకున్నాడు.
0: విత్ దిస్ పర్టికులర్ పర్సన్ ఇన్ వ్యూ, పాయింట్ ఇన్ వ్యూ,
1: ఆ స్థానం నుండి మిథిలాపురం పూర్తి కనిపించేటట్టుగా చూసుకున్నాడు.
0: హీ కేమ్ టు ద ప్లేస్ నియర్ మిథిలాపుర అండ్ కన్స్ట్రక్టెడ్ ఎ కాటేజ్ ఇన్ ఎన్ ఎలివేటెడ్ ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ కుడ్ సీ మిథిలాపుర ఎంటైర్లీ.
1: ఆ స్థానంలో చేరినటువంటి శిష్యులకందరికీ ఈ వేదాంత బోధ చేస్తూ వచ్చాడు.
0: ఫ్రమ్ దట్ ప్లేస్ హీ బిగాన్ జస్ట్ గివింగ్ డిస్కోర్సెస్ ఆన్ వేదాంత.
1: ఒకనాడు జనకుడు ఈ సమావేశానికి రావటం కొంత ఆలస్యమైంది.
0: వన్ పర్టికులర్ డే కింగ్ జనక హ్యాపెన్ టు కమ్.
1: పరిపాలనా బాధ్యతలో ఏదో కొంతవరకును ఆలస్యం జరగటం చేత జనకుడు ఇక్కడికి సకాలానికి రాలేకపోయాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ హీ హ్యాడ్ టు కమ్ ఎ లిటిల్ లేట్.
1: కానీ శుకుడు నిత్యము చేరేటువంటి యొక్క ఈ శిష్యుల గురించి ఏమాత్రం కూడా హెచ్చరించకుండా జనకుని వైపునే ఆ దారులు ఎదురు చూస్తూ ఉంటున్నాడు యేసుకుడు.
0: చుక బిగన్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ హీ బిగన్ వెయిటింగ్ ఫర్ జనక వితౌట్ టేకింగ్ కాగ్నైజెన్స్ ఆఫ్ పీపుల్ హూ అసెంబ్లెడ్ దేర్.
1: తన వేదాంత బోధ ప్రారంభించలేదు.
0: హీ డిడ్ నాట్ కమెన్స్ హిస్ డిస్కోర్స్.
1: ఎప్పుడు చూసినా గాని ఆ రోడ్డునే చూస్తున్నాడు, ఆ దారిలే చూస్తున్నాడు. ఇంకా జనకుడు రాలేదా, ఇంకా జనకుడు రాలేదా చూడమని చెప్పని తన పరివారంతో చెప్పటం ఈ రకంగా చేస్తూ వచ్చాడు.
0: చుకా బిగాన్ జస్ట్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఫైండింగ్ అవుట్ వై కింగ్ జనక హాస్ నాట్ కమ్. హీ టోల్డ్ ది అదర్ పీపుల్ ఆల్సో టు లుక్ అప్ వై హీ హాస్ నాట్ కమ్ అండ్ హీ వాస్ జస్ట్ లుకింగ్ దట్ సైడ్.
1: ఇటువంటి యువకులైనటువంటి ఈ యొక్క సాధకుల లోపల కొంత గుసగుసలు ప్రారంభమైనాయి.
0: Among these two people, disciples, the youth who have assembled there, they began murmuring.
1: Chusara, sukuduku ye vidhamainatundi apechalu levani sarvasanga parityagani andaru bhavistuntaru kaani janakudu chakravarti ani atanu goppa vaadani atanu raaka kosam edir chustunnade kaani manam inta siddha bhaktulato vinadaniki siddhamuga undinappudiki mana kosam em maatram kodanu వేదాంతాన్ని ప్రారంభించలేదు అని ఈ రకంగా ఒకరిలోకరు చెప్పుకుంటూ వచ్చారు.
0: దే బిగాన్ విస్పరింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ టెల్లింగ్ దట్ లుక్ అట్ దిస్ శుక, హి ఇస్ కన్సిడర్డ్ టు బి ఎ గ్రేట్ సేజ్, హి హస్ డిజర్వ్స్ ఎవ్రీథింగ్, బట్ హి ఇట్ డజంట్ సీమ్ టు బి ట్రూ. హి ఇస్ వెయిటింగ్ ఫర్ కింగ్ జనక బికాజ్ హి ఇస్ ఎన్ ఎంపరర్ అండ్ హి ఇస్ నాట్ కేరింగ్ టు గివ్ ది డిస్కోర్స్ టు us. లుక్ అట్ దిస్ పర్టికులర్ బిహేవియర్ ఆఫ్ శుక.
1: ఈ శుకునికి కూడాను ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలని కాని గొప్పవారు చిన్నవారని కాని భేదం ఉండవచ్చునా అని మరో ఇంకొకరు కొంచెం హెచ్చరిస్తూ వచ్చారు.
0: అనదర్ పర్సన్ సెడ్ ప్రాబబ్లీ ఈవెన్ ఇన్ కింగ్ శుక సే శుక
1: వేదరహితుడైనటువంటి శుకునకు ఇట్టి భేదం ఎందుకు ఉండాలి?
0: వై షుడ్ శుక హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ పార్షియాలిటీ అండ్ డిఫరెన్షియల్ ఫీలింగ్స్ బిట్వీన్ కింగ్ అండ్ అదర్స్?
1: దీనిని శుకుడు చక్కగా గుర్తిస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు.
0: శుక హ్యాస్ నోటెడ్ ఆల్ దీస్ పర్టికులర్ టాక్ అండ్ ఆల్ దీస్ ఫీలింగ్స్.
1: సరి అయిన పాఠం నేర్పాలనేటువంటి ఉద్దేశంతోనే తాను ఈ విధంగా కూడా చేరిస్తున్నాడు.
0: విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ టీచింగ్ దెమ్ ఎ గుడ్ లెసన్ హి హస్ కండక్టెడ్ హింసెల్ఫ్ లైక్ దిస్.
1: అర్ధ గంట ఆలస్యమైంది, ఒక గంట ఆలస్యమైంది, రెండు గంటల ఆలస్యమైంది.
0: ఇట్ వాస్ హాఫ్ ఎన్ అవర్ లేట్, వన్ అవర్ అండ్ ఈవెన్ టూ అవర్స్.
1: ఎంతసేపు అయినప్పటికీ నీ జనకుడు వచ్చేంత వరకు ఈ వేదాంత బోధ ప్రారంభించలేదు.
0: వాట్ ఎవర్ వేర్ ది డిలే అంటిల్ జనక కేమ్ హీ డిడ్ నాట్ కమెన్స్.
1: ఈ లోపల ఈ భేదములు అనేటువంటి యొక్క దోషములు కలిగినటువంటి హృదయాలు మరింత పెరిగిపోతున్నాయి.
0: మీన్ వైల్ దోస్ పీపుల్ హూస్ హార్ట్స్ వర్ ఎ లిటిల్ డర్టీ దే ఫీల్
1: ఈ లోపల ఉండినటువంటి దోషములంతా బయట పడిపోవాలి.
0: ఆల్ దోస్ ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ అండ్ హిడెన్ ఇన్ దెమ్ షుడ్
1: బారిఫై కానీ వీరి హృదయమునందు ఈ వేదాంతమును ప్రవేశపెట్టడానికి వీలవుతుంది.
0: Only then this particular Vedanta would be entering into their hearts.
1: ఏమీ లేని బుర్రలోన ఏమైనను చేర్చవచ్చు.
0: If there is nothing in the inside their head, something could be filled in the
1: head. ఏమీ చేర్చి ఉన్న తలబుర్రది ఖాళీయగునా?
0: If the head is filled with all sorts of things, can it be emptied?
1: తలబుర్రది ఖాళీగాక ఇలు సుఖతము నింపనగునా?
0: Without emptying the head, can good things be filled?
1: కనుక వారి యందున్నటువంటి దోషములు ఈ మాలిన్యమంతా బయటపడేసి తదుపరి దాన్ని పరిశుద్ధం చేసి అందులో ఈ పవిత్రాన్ని నింపాలనేటువంటి సంకల్పమే ఈ యొక్క శుకునకు.
0: శుకస్ సంకల్ప అండ్ విష్ వాస్ దట్ దిస్ ఆల్ దిస్ షుడ్ మేనిఫెస్ట్, దిస్ షుడ్ బి పోర్డ్ అవుట్ అండ్ ఆఫ్టర్ దే పోర్ అవుట్ ఆల్ సచ్ డర్ట్ అండ్ ఫిల్త్ విచ్ ఇస్ ఇన్ దేర్
1: మై హృదయములో మాలిన్యము, ఈ హృదయములో ఒక విధమైన రాగద్వేషము ఉండినంత వరకు కూడాను ఈ పవిత్రత వీరిలో చేరడానికి వీలు కాదు.
0: యాజ్ లాంగ్ యాజ్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్ట్ అండ్ అటాచ్మెంట్ అండ్ సచ్ అదర్ బ్యాడ్ ఫీలింగ్స్, వేదాంత అండ్ ప్యూరిటీ కెనాట్ ఎంటర్ దట్.
1: కారణం పరిశుద్ధం గావించుకునే నిమిత్తమై ఈ శుకుడు ఈ విధమైనటువంటి చర్యలకు తీసుకున్నాడు.
0: టు ప్యూరిఫై ది హార్ట్స్ సుకాట్ అండర్ టుక్ దిస్ పర్టికులర్ ప్రాసెస్.
1: అంతలోనే పాపం జనకుడు చాలా ఆతృతతో వచ్చాడు.
0: మీన్ వైల్ కింగ్ జనక విత్ అ లాట్ ఆఫ్ యాంగ్జైటీ రష్డ్.
1: కొంత దూరంలోనే జనకుడు వస్తున్నటువంటిది చూచాడు ఈ సుకుడు.
0: సుకా నోటెడ్ ది కమింగ్ ఆఫ్ జనక.
1: కేవలం జనకుడు ఒంటరిగా వచ్చేటువంటి స్వభావం కాదు.
0: యూజువలీ కింగ్ జనక వుడ్ నాట్ కమ్ ఆల్ అలోన్.
1: తనకు ఉండని అక్కరలేదనుకున్నప్పటికీ తన పరివారము, తన మంత్రులు వారు రాక తప్పదు.
0: ఈవెన్ దో హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్రింగింగ్ మినిస్టర్స్ అండ్ అదర్ సర్వెంట్స్, దే వుడ్ యూజువలీ
1: సెక్యూరిటీ. ఈ చక్రవర్తికి తగినటువంటి భద్రతంతా ఉండే తీరాలని వారి యొక్క బాధ్యత.
0: ది జనరల్ ఫీలింగ్ అండ్ దేర్ ఓన్ ఐడియా ఈస్ దట్ దిస్ కింగ్ షుడ్ బి ప్రొవైడెడ్.
1: కానీ జనకుడికి ఈ వాంఛలు లేవు.
0: కింగ్ జనక డజన్ హింసెల్ఫ్ హ్యావ్ ఎనీ సచ్ ఫీలింగ్.
1: కనుక ఈ గుంపుతో వస్తున్నటువంటిది చక్కగా గుర్తించారు అందరూ కూడాను.
0: And all the people recognized King Janaka coming this way.
1: Janakudu vachina tarvata darbhasanam esukunnadu. Janakudu ati bhakti siddhalato kurchunnadu.
0: King Janaka came, he spread the darbha mat and he began just sitting on that.
1: Sukudu prarambhinchadu ee vedantam.
0: Then Shuka commenced his teachings.
1: అయినప్పటికీ ఈ చుట్టూ చేరినటువంటి యువకులు అయినటువంటి సన్యాసి ఉన్నారు చూడండి, వీరికి మరింత ద్వేషం పెరిగిపోయింది.
0: ఆల్ దోస్ యూత్ డిసైపుల్స్ హూ హావ్ అసెంబ్లెడ్ దేర్ దేర్ హేట్రెడ్ ఫ్రక్టిఫైడ్.
1: చూశారా, సుకునకు జనకుడి కోసమని 2 గంటలైనా కూడా ఆగినాడు. కానీ మేము భక్తులం కాదా, మాకు ఈ శ్రద్ధాభక్తులు లేవా అనేటువంటి దీంట్లో మరింత వీరి ముఖములంతా మాడిపోతూ వచ్చాయి.
0: ఆల్ దేర్ ఫేసెస్ బిగాన్ చేంజింగ్ విత్ ది ఫీలింగ్ దట్ లుక్ అట్ దిస్ థింగ్ సుక.
1: తన ఆలస్యమునకు క్షమించమని చెప్పని జనకుడు ప్రార్థించినాడు సుకుణ్ణి.
0: కింగ్ జనక ఆస్క్డ్ ఫార్ పార్డన్ ఫర్ కమింగ్ లేట్.
1: ఇంత లోపలనే ప్రారంభించాడు సుకుడు.
0: Meanwhile, Sukha commenced his teaching.
1: ప్రారంభించి బోధిస్తూ వచ్చాడు.
0: He commenced and he continued.
1: కొంతసేపటికి ఈ దుష్ట గుణములకు సరైనటువంటి ఒక బుద్ధిని నేర్పాలని చెప్పని జనక, ఏమిటి ఈ మిథిలాపురం అంతా కూడాను అగ్నితో మండిపోతుండాలి అన్నాడు సుకుడు.
0: Immediately after some time, Sukha told to teach a lesson to those other people who have assembled there with bad feelings. Oh, Janaka, look at your kingdom. It is on fire.
1: కన్నులు మూసుకున్నటువంటి జనకుడు ఈ యొక్క మాటలకు ఏమాత్రం కూడా లక్ష్యం చేయలేదు.
0: కింగ్ జనక హూ హ్యాడ్ క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ కాన్సన్ట్రేటెడ్ లిజనింగ్ హీ నెవర్ టుక్ నోట్ ఆఫ్ దీస్ వర్డ్స్.
1: ఈ వేదాంతం నుండే తన మనసును లగ్నం చేసుకున్నాడు.
0: హ్యాడ్ ఫిక్స్డ్ హిస్ మైండ్ ఇన్ వేదాంత.
1: కనుక ఏకాత్మ భావంతో ఉన్నాడు.
0: హీ హ్యాడ్ ఓన్లీ ది ఫీల్
1: అమనస్కుడైనాడు.
0: అమనస్క
1: ఏమేమో చెప్తున్నాడు కానీ అతను చెప్పినటువంటి వేదాంతం నుండే లక్ష్యం పెట్టుకున్నాడు ఈ యొక్క జనకుడు.
0: హీ కెప్ట్ హిస్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ వేదాంత.
1: ఈ చుట్టూ ఉన్నటువంటి యువకులైనటువంటి వారి దృష్టి అంతా కూడా మిథిలాపురం పైన ఉంటుండాలి.
0: ది అదర్ పీపుల్ హూ ఆర్ అసెంబ్లింగ్ దే హూ ఆర్ అసెంబ్లింగ్ దే
1: మంటలు మండుతున్నాయి, పొగలు లేస్తున్నాయి.
0: ద ఫ్లేమ్స్ వర్ రైజింగ్ అండ్ ది స్మోక్ వాస్ కమింగ్.
1: కొంతమంది ఈ శిష్యుల లోపల అయ్యో మా బంధువు ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, వారేమైపోయినారు ఏమో అని ఈ చాపలంతా మూట కట్టుకుని పరిగెత్తున్నారు మిథిలాపురం వైపున.
0: సమ్ ఆఫ్ ది డిసైపుల్స్ హూ హాడ్ అసెంబ్లెడ్ దేర్ బిగాన్ రన్నింగ్ టువర్డ్స్ మిథిలాపురం థింకింగ్ ఆఫ్ దేర్ రిలేటివ్స్ అండ్ దేర్ పేరెంట్స్ హూ ఆర్ ఇన్ ది టౌన్.
1: అభిమాన మమకారములు వీడి యందు బయటపడ్డాయి.
0: ది ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ విచ్ ఆర్ హిడెన్ ఇన్ దేర్ హార్ట్స్.
1: మరి కొంతసేపు అయ్యేటప్పటికీ సుకుడు చెప్పాడు, సుఖ జనక మీ అంతఃపురంలో కూడా ప్రవేశించింది అగ్ని అన్నాడు.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ Sukha told King Janaka, Janaka, this fire has spread to your palace also.
1: కానీ దానికి కూడా నీ మాత్రము చెల్లించలేదు.
0: Even for that, King Janaka did not take note of it or move.
1: అనాసక్తిలో ఉంటున్నాడు తాను.
0: He was with a feeling of anasakti.
1: ఆసక్తి కూడా ఆత్మాసక్తి.
0: His asakti or interest was only in atma.
1: అది తప్ప అన్య భావములు అతని యందు ఏమాత్రము లేవు.
0: Excepting for the feeling of atma, he did not have any other feeling.
1: కట్టగలపటికీ ఈ పంచశిఖుడు దిశికుడు వీరందరూ ఉండేటువంటి వారు కూడా కొంత కంగారు పడ్డారు.
0: పంచశిఖ అండ్ దిశిఖ అండ్ అదర్స్
1: గొప్ప గొప్ప పండితులు,
0: దేవర్ ఆల్ గ్రేట్ స్కాలర్స్.
1: కానీ పండితులు అయినప్పటికీ ఆసక్తిని కేవలం నిర్మూలం చేసుకోలేకపోయారు.
0: దే మైట్ హావ్ బీన్ స్కాలర్స్ బట్ దే హడ్ నాట్ కిల్ దిస్ ఆసక్తి.
1: వారు కూడా జనకునికి చెప్పడానికి భయపడ్డారు.
0: They were also afraid of telling king.
1: ఈ మంటలంతా కంటికి కనపడుతున్నాయి.
0: They were able to see from there all those flames.
1: Raja, Raja, Raja అని అనేక విధములుగా కూడా వాళ్ళు ప్రార్థించారు.
0: They began praying, King, O King, O King.
1: ఇతను సమాధి స్థితుడయ్యాడు.
0: He entered into a state of samadhi.
1: ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు.
0: He was enjoying the bliss of
1: atma. కంటి నుండి ఆనంద బాష్పములు కారుతున్నాయి.
0: The tears of joy were spreading, rolling down.
1: దేహము కాని మనసు కాని చలించలేదు.
0: He did not waver his body by.
1: ఇలాంటి స్థితి ఎందున్నటువంటి జనకును చూచి సుకుడు తనలో తాను ఆనందించుకున్నాడు.
0: Sukha, who observed this particular state of King Janaka,
1: పరిగెత్తిపోయినటువంటి ఈ శిష్యులందరూ కూడాను ఇప్పుడు అగ్ని ఆరిపోయింది అని తిరిగి వెనుకకు వచ్చేస్తారు.
0: దోస్ డిసైపుల్స్ హూ రాన్ అవే టువర్డ్స్ మిథిలాపుర దే రిటర్న్ సేయింగ్ దట్ దిస్ ప్లేస్.
1: సుకుడు చెప్పాడు ఈ చిట్టు ఉండినటువంటి శిష్యులను చూచి.
0: దెన్ సుకా టోల్డ్ ది అదర్ డిసైపుల్స్ హూ ఆర్ బీయింగ్ సీటెడ్ దేర్,
1: నాయన నేను 2 గంటలు ఆలస్యం చేయటము ఇతను మహారాజని చక్రవర్తి అని గొప్పవాడని అతని వల్ల నాకేమో గొప్ప జరుగుతుంది అనేటువంటి ఈ తుచ్చమైన వాంఛన నాకేమాత్రము లేవు.
0: Well, children, I have not delayed my starting of my discourse for 2 hours because he is a king, he is a great man. I do not have to
1: worry about him. నేను ఇంతవరకు ఆశించాను. అర్హుడు.
0: He is a person who deserves. Therefore, I have just delayed.
1: అర్హత కలిగినటువంటి వాడు ఈ జనక మహారాజే.
0: హి హాస్ ది అథారిటీ ఫర్ దట్ పర్టికులర్ థింగ్.
1: మీరు కేవలం ఆలకించేటువంటి వారే కానీ అర్హులు కాదు.
0: యు ఓన్లీ లిజన్ బట్ యు డు నాట్ హావ్ ఎనీ రైట్.
1: అందువల్ల ఇలాంటి వీరికి వందల మందికి చెప్పేటువంటి దానికంటే అతనికి ఒక్కనికైనా కూడా చెప్పడం చాలు.
0: Instead of telling people who do not have that right and authority in the hundreds, I can tell
1: it to them
0: with a lot of interest.
1: కేవలము మమకార అభిమానములతో,
0: with a feeling of attachment,
1: దురహంకారములతో,
0: with a feeling of egoism,
1: కూడినటువంటి వారికి ఎంత చెప్పి కూడాను ప్రయోజనం లేదు.
0: What is the use of telling a lot of things to such people?
1: ముందును జలములో వేసినట్టుగా ఉంటారు.
0: It is something like throwing a stone into the water.
1: ఎన్ని సంవత్సరములు ఈ గుండు జలములో ఉండినప్పటికీ ఈ జలమును పీల్చుకునేటువంటి స్వభావం దానికి లేదు.
0: For a number of years this stone may be inside water, but it would not be able to absorb a drop.
1: జనకునేటువంటి వాడు ఒక్కడు చిక్కినా కూడా చాలు.
0: Even if I can get one person like Janaka, it would be sufficient.
1: తలుకు బెలుకు రాళ్ళు తట్టడేల.
0: Why have useless shining stones in number of
1: them? ఉంటే చాలు విలువైనటువంటి వజ్రము.
0: If there is at least one gem which is valuable, that would be
1: పంట పండని భూమి 10 ఎకరములు లేల.
0: Why to have barren land of 10 acres?
1: కొంచెమైన చాలు మంచి భూమి.
0: If you can have a small fertile land, that would be sufficient.
1: ఒక్క జనకుడు పవిత్రుడైనాడంటే తన రాజ్యమంతా పవిత్రం గావించగలడు.
0: If one king Janaka can become sacred, he can transform the entire kingdom into sacred.
1: కనుక అట్టి చక్రవర్తిని ఉత్తమ చక్రవర్తిగా రాజయోగిగా తీర్చిదిద్దటం కోసమని శుకుడు ఇన్ని విధముగా ప్రయత్నించాడు.
0: Took or tried in all these ways in order to make King Janaka one sacred king.
1: ఈ భగవద్గీత యందు కూడాను ఉత్తముడైనటువంటి అర్జునుడు.
0: Even in భగవద్గీత ఆల్సో ఫర్ ఎ సేక్రెడ్ పర్సన్ లైక్ అర్జున,
1: ఇంద్రియ నిగ్రహం గల అర్జునుడు,
0: అర్జున హూ హ్యాడ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్,
1: అనాసక్తి స్వభావం కలవాడు,
0: he had that particular feeling of
1: telivitelulo maha praveenudu,
0: he was extremely skilled,
1: tapasya adhikanga untundali,
0: he had a lot of power of penance,
1: raga dveshamulo sadhyamainta varakunu anagudrukunnatundi vaadu,
0: he was to a great extent suppressed attachment.
1: Ilanti arjunni sarini sthiti lopala unchinappude bhavishyattu chaala jagattunaku entaina kudanu aanandamunu cheekurchagaladanu aneetundi uddeshamtone ఈ కృష్ణుడు అర్జునుడికి ఇంత బోధించడానికి ప్రయత్నించాడు.
0: విత్ ది ఇంటెన్షన్ దట్ ఇఫ్ అర్జున కెన్ బి కరెక్టెడ్ ఇట్ వుడ్ బి ఆఫ్ ఎ గ్రేట్ హెల్ప్. కృష్ణ టుక్ సో మచ్ ఆఫ్ కేర్ టు టీచ్ ఆల్ దీస్ థింగ్స్ టు అర్జున.
1: దేవతలను కూడా మెప్పించినటువంటి గుణం కలిగినటువంటి వాడు అర్జునుడు.
0: అర్జున హ్యాడ్ ది కెపాసిటీ అండ్ వర్చ్యూ టు
1: ఎట్టి సమయం నందైనా కూడా ఇంద్రియాన్ని చెలింపజేయనటువంటి ఒక ధీరుడు.
0: అండ్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బి ఇట్ హీ హ్యాడ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ కంప్లీట్లీ.
1: అందుకోసమని అతనికి అనేక విధమైనటువంటి బిరుదులు కూడాను అందుకున్నాడు.
0: దట్ ఈస్ ద రీజన్ వై హీ హాస్ గాట్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్.
1: అర్జున,
0: అర్జున ఇస్ వన్
1: పవిత్ర హృదయమైన వాడు,
0: సేక్రెడ్ హార్టెడ్ పర్సన్.
1: ఫల్గుణ,
0: ఫల్గుణ ఇస్ అనదర్
1: పార్థివ,
0: పార్థివ
1: కిరీటి,
0: కిరీటి
1: శ్వేతవాహనం,
0: శ్వేతవాహనం
1: బీభత్సర్య,
0: బీభత్స
1: భయంకరమైనటువంటి చర్యలు అతను చేసేటువంటి చర్యలు జగత్తునంతా అదిరించేటువంటి అంత బలవంతుడు.
0: He could undertake acts which could terrify and frighten the entire world. Such powerful person he was.
1: Evvaru kudanu sadhinchaleinatundi danasunu kudanu sadhinchadu.
0: A weapon which could not be accomplished and conquered by any person.
1: Hrudayamlo pala shivadhanasuga anaga pinakamuga undinatundi.
0: It was in the form of pinaka with Shiva.
1: Tetayugamlo shivadhanasuga vachindi.
0: It took the form of a weapon of Shiva in Treta Yuga.
1: Dwapara Yugamulo adhe Gandivanga vachindi.
0: The same thing became Gandiva in Dwapara
1: Yuga. Janaka Maharajulo undinatvanti Shivadhanasu idiye.
0: The same thing was with King Janaka.
1: Shivudi daggara undinatvanti Pinakam kudanu idiye.
0: The same thing was with Shiva in the form of
1: Pinaka. Ilanti mahashaktini kudanu Shiva anugrahanni pondi sadhinchinatvanti mahadheerudu.
0: By earning grace of Shiva he was able to conquer such a great weapon.
1: Kanukane Arjunaku ee vidhamainatvanti gnanamunu bodhinchinappudu జగత్తునకంతా కూడా ఇది సార్థకం కాగలదని తన యొక్క సంకల్పం.
0: హిస్ విషన్, హిస్ సంకల్ప వాజ్, ఇఫ్ సచ్ అ గ్రేట్ భగవద్గీత ఇస్ టాట్ టు అర్జున, ది ఎంటైర్ వరల్డ్ వుడ్ గెట్ ది బెనిఫిట్.
1: మనం ఆహారమును నోటి ద్వారా జఠరమునకు అంపించినప్పుడే జఠరం నుంచి సర్వాంగమును కూడా దాన్ని సప్లై చేయగలదు.
0: త్రూ అవర్ మౌత్ వెన్ వీ ఆఫర్ ఫుడ్ టు ద స్టమక్, త్రూ ద స్టమక్ ది ఎంటైర్ ఫుడ్ విల్ రీచ్.
1: అదేవిధంగానే ఒక అర్జునుడికి మాత్రమే ఇది అందించినప్పుడు అర్జునుడి ద్వారా కూడాను యావత్ జగత్తును కూడాను దీనిని ప్రసరింప చేయగలడు.
0: జస్ట్ ఆఫ్ ద ఫుడ్ రీచెస్ టు ఆల్ ద లిమ్స్ ఆఫ్ ద బాడీ వెన్ ఇట్ ఇస్ ఆఫర్డ్ స్టమక్ వెన్ ఇట్ ఇస్ గివెన్ టు అర్జున ఇట్ విల్ రీచ్
1: పార్థివ.
0: హిస్ నేమ్ ఇస్ పార్థివ.
1: పార్థివ అనగా పృథ్వీపుత్రుడు అనేటువంటి యొక్క అర్థం.
0: పార్థివ మీన్స్ సన్ ఆఫ్ అర్త్.
1: కనుక అందరు కూడా పృథ్వీపుత్రులే.
0: ఆల్ ఆఫ్ us are sons of earth.
1: ఇలాంటి ప్రజలకంతా కూడా ప్రతినిధిగా ఉండినటువంటి వాడు అర్జునుడు. కనుక అర్జునుడిని పవిత్రంగా చేసినప్పుడు ఈ జగత్తునంతా కూడాను జనులందరినీ కూడాను తాను పవిత్రం చేయగలడు అనేటువంటి యొక్క విశ్వాసం చేతనే అర్జునుడికి గీతను బోధించడానికి ప్రయత్నించాడు.
0: యాజ్ అర్జున వాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్, ఇఫ్ హీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటు ఎ సేక్రెడ్ పర్సన్, త్రూ హిమ్ ది హోల్ వరల్డ్ వుడ్ బి కన్వర్టెడ్ విత్ దిస్ ఫీలింగ్.
1: కర్మ కంటే నిష్కామ కర్మ ఉత్తమము అన్నాడు.
0: Compared to action, action without fruits is greater.
1: నిష్కామ కర్మ కంటే అనాసక్తి కర్మ మరింత ఉత్తమము అన్నాడు.
0: అనాసక్తి యాక్షన్ ఇస్ గ్రేటర్ దాన్ నిష్కామ యాక్షన్.
1: కానీ అనాసక్తి కంటే పూర్తిగా అర్పితముగా ఆవించుకునేటువంటి కర్మలు ఆచరించడమే మరింత శ్రేష్టమన్నాడు.
0: యాక్షన్ ఆఫర్ కంప్లీట్లీ టు ద లార్డ్ ఇస్ మోర్ సేక్రెడ్ దెన్ ఆల్ దిస్.
1: కనుకనే కట్టగడపకు సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం విద్య అన్నాడు. అన్ని నాకు అర్పితం చేయమన్నాడు.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఓన్లీ హీ కమాండెడ్ హిమ్ టు ఆఫర్ ఎవ్రీథింగ్ టు కృష్ణ.
1: ఆయా స్థాయిని బట్టి బోధలు సలుపుతూ వచ్చాడు కృష్ణుడు.
0: డిపెండింగ్ అపాన్ ది స్టేట్ ఆఫ్ ఎవల్యూషన్ హీ బిగాన్ టీచింగ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ప్రథమ స్థాయి లోపల కర్మలు ఆచరించాలి.
0: ఇన్ ద ప్రైమరీ స్టేజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: కర్మను ఆచరించకుండా సోమరితత్వానికి ఏమాత్రం కూడా అభివృద్ధి పరచరాదు.
0: వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్ వన్ షుడ్ నాట్ డెవలప్ లేజినెస్.
1: సోమరత్వాన్ని దైవము ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: గాడ్ వుడ్ నెవర్ అప్రూవ్ ఆఫ్ లేజినెస్.
1: సోమరి జగత్తునకు కేమాత్రము పనికిరానటువంటి వాడని నిరూపించాడు.
0: ఏ లేజీ పర్సన్ ఈజ్ అబ్సల్యూట్లీ యూజ్లెస్ ఫర్ ద వరల్డ్, దిస్ హెస్ బీన్ ప్రూవ్డ్.
1: కనుక అలాంటి సోమరులను నేను ఏమాత్రం కూడా అంగీకరించనన్నాడు.
0: ఐ డు నాట్ అప్రూవ్ ఆర్ ఎన్కరేజ్ సచ్ లేజీ పీపుల్.
1: కర్మను ఆచరించాలి.
0: యూ షుడ్ పర్ఫార్మ్ యాక్షన్.
1: నిష్కామ కర్మలో ప్రవేశించాలి.
0: యూ షుడ్ ఎంటర్ ఇంటు నిష్కామ కర్మ.
1: అది క్రమక్రమేణా అది యోగంగా మార్చాలి.
0: గ్రాడ్యువల్లీ యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ దట్ ఇంటు యోగ.
1: ఈ యోగమును యజ్ఞంగా అభివృద్ధి పరచాలి.
0: దిస్ యోగా షుడ్ బికమ్.
1: ఈ యజ్ఞంలో సర్వమును త్యాగం చేయాలి.
0: ఇన్ యజ్ఞ యూ షుడ్ రినౌన్స్ ఎవ్రీథింగ్.
1: ఇది గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము.
0: దిస్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్
1: స్వార్థము,
0: సెల్ఫిష్నెస్,
1: రాగము,
0: అటాచ్మెంట్,
1: ద్వేషము,
0: హేట్రెడ్,
1: మమత్వము,
0: మైనస్,
1: అహంకారము,
0: ఈగోయిజం.
1: ఈ నిర్మూలము గావించే నిమిత్తమై ఈ యొక్క గీత ఇన్ని విధములైనటువంటి తిరస్సును ధరించి అనేక రూపములుగా అనేక మందిని ఆదరిస్తూ వచ్చింది.
0: గీత టుక్ సో మెనీ ఫారమ్స్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ హెల్ప్ సో మెనీ పీపుల్ టు డెవలప్.
1: ఈ గీత కల్పవృక్షం వంటిది.
0: గీత మే బి కంపేర్డ్ టు ఎ విష్ఫుల్
1: ట్రీ. ఎవరు ఏ విధమైనటువంటి ఫలితం ఆశిస్తే ఆ ఫలితాన్ని అందిస్తుంది.
0: వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ డిజైర్డ్ ఫ్రమ్ గీత,
1: ఎవరు ఏ విధమైనటువంటి అర్థాన్ని తీసుకుంటే ఆ అర్థంగా ఇది అన్వయిస్తుంది.
0: వాట్ ఎవర్ మీనింగ్ ఇస్ టేకన్ ఫ్రమ్ గీత,
1: దీనికి ఇది అర్థమో అదే అర్థమని ఎవరు నిర్ణయించేటువంటి అధికారం లేదు.
0: నో వన్ హాస్ గాట్ ఎనీ అథారిటీ టు సే దిస్ ఇస్ ది మీనింగ్ ఫర్ దిస్.
1: కల్పవృక్షంలో ఈ పంటనే పండాలి, ఈ ఫలమే రావాలి అనేటువంటిది ఎవరు నిర్ణయించగలరు?
0: హౌ కెన్ ఎనీ పర్సన్ డిసైడ్ వాట్
1: కోరిన దాన్నంతా అందిస్తుంది.
0: వాట్ ఎవర్ యూ డిజైర్ ఇస్ గివన్.
1: కనుకని గీతయే వేదాంత ఊట.
0: దేర్ఫోర్ గీత మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ ఎసెన్స్.
1: గీతయే బంగారు మూట.
0: దిస్ ఈజ్ ది బ్యాగ్ ఆఫ్ గోల్డ్.
1: గీతయే మంచి పూల బాట.
0: దిస్ ఈజ్ ఏ ఫ్లవరీ పాత్.
1: గీతయే సాధకునికి ఒక ఊత.
0: దిస్ గీత ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ సపోర్ట్ ఫర్
1: అదియే. ఆ గీతని సంసారికి ఒక ఈత.
0: This itself helps you to swim.
1: అన్నింటినీ దాటించేటువంటిది ఈ గీత.
0: గీత కెన్ యూ మేక్ యూ ట్రావెల్స్ ఎనీథింగ్.
1: కానీ ఇష్టం లేనిటువంటి వాడు గీతను గీతగా కూడా గీయొచ్చు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ లైక్ గీత మే బి టేకెన్ ఇట్ యాజ్ ఎ క్రాస్.
1: ఇంతసేపు దీనిని ఎవరెవరి భావం పురస్కరించుకొని ఆ అర్థములు పొందుతూ ఉంటాయి.
0: ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ వన్స్ ఫీలింగ్స్ వన్ గెట్స్ ది మీనింగ్.
1: దీనికి పూర్వము మన బాలరాజు చెప్పాడు.
0: అర్లియర్ టు దిస్ బాలరాజు టోల్
1: గణపతి శ్లోకం చెప్పాడు.
0: హీ గేవ్ ది శ్లోక
1: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ. శుక్లాంబరధరం
0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం.
1: ఇక్కడ అతను చెప్పినటువంటి అర్థం లోపల తెల్లటి వస్త్రములు ధరించినటువంటి
0: విష్ణు హూ మీన్స్ హీఈస్ ఆల్ పర్వెంట్
1: సర్వత్రా ఉండేటువంటి వాడు ఆమ్నీ ప్రెజెంట్ అని.
0: హీఈస్ ఆమ్నీ ప్రెజెంట్.
1: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం బూడిద రంగు కలిగినటువంటి వాడట అతను.
0: హీ వాజ్ ఆఫ్ ది యాష్ కలర్.
1: చందమామ రంగుతో ఉన్నాడట.
0: హీ వాజ్ ది కలర్ ఆఫ్ మూన్.
1: ఆకాశ రంగును ధరించాడట.
0: హీ వాజ్ బ్లూయిష్.
1: దానిని విభూతి రంగు అంటారు.
0: ది సేమ్ థింగ్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది కలర్.
1: చతుర్భుజం నాలుగు చేతులు ఉండాయట అతనికి.
0: హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ టు హావ్ ఫోర్ హ్యాండ్స్.
1: శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. ఎప్పుడే కాని దుఃఖమని కానీ ఆనందమని కానీ రెండింటికి పొంగి కుంగేటువంటి యొక్క ముఖం లేదు అతనికి. ఎప్పుడు ప్రసన్నవదనుడై ఉన్నాడట.
0: హి వాస్ ది మోస్ట్ ప్లీజింగ్ సేక్రెడ్ ఫేస్ విచ్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ ఫీలింగ్ ఆఫ్ ఎనీ. ఈ విధంగా
1: భక్తులు వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వస్తుంటారు.
0: దిస్ వే ఎ డివోటీ విల్ బి ప్రేయింగ్ టు కింగ్ లార్డ్ వినాయక.
1: ఆస్తికుల యొక్క భావము.
0: దిస్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ బిలీవర్.
1: దీనిని నాస్తికులు ఇంకొక రీతిగా కూడా వర్ణిస్తూ వస్తారు.
0: నాన్ బిలీవర్స్ మే డిస్క్రైబ్ ది సేమ్.
1: శుక్లాంబరధరం, తెల్లని బట్టలు మోసేది.
0: శుక్లాంబరధరం రెఫర్స్ టు ద వన్ విచ్ క్యారీస్
1: ఎక్కడ నుంచిగా ఉండేటువంటిది.
0: వేర్ ఎవర్ యు సీ యు ఫైండ్ ఇట్.
1: ప్రసన్న వదనంతో ఉండేటువంటిది.
0: ఇట్ ఇస్ వన్ విచ్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ ఫీలింగ్ అట్ ఆల్.
1: విభూది రంగుతో చేరినటువంటిది.
0: ఇట్ హస్ గాట్ యాష్ కలర్.
1: చతుర్భుజములు కలిగినటువంటిది, నాలుగు కాళ్ళు కలిగినటువంటిది.
0: ఇట్ హస్ గాట్ ఫోర్ హ్యాండ్స్.
1: గాడిది అన్నారు.
0: దట్ అట్రిబ్యూట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ యాష్.
1: చాకల వాడింట్లో తెల్లని గుడ్డలు మోసుకొని వస్తుంటారు అది.
0: ఇట్ విల్ బి క్యారింగ్ వైట్ క్లోత్స్ ఫ్రమ్
1: శుక్లాంబరధరం.
0: దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శుక్లాంబరధరం.
1: విష్ణువు దాన్ని కట్టేయడి చాకలవాడు ఎక్కడంటే అక్కడ ఇడిచిపెట్టేసేస్తుంటాడు.
0: ఎ వాష్మన్ డజంట్ టై డౌన్ టు ఎనీ ప్లేస్.
1: అది బజార్ లో చూసినా తిరుగుతుంటాది, ఇంట ముందు చూసినా తిరుగుతుంటాది, పంటల్లో చూసినా తిరుగుతుంటాది.
0: యూ కెన్ ఫైండ్ ఇట్ రోమింగ్ బిఫోర్ ఇన్ ద రోడ్స్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ అండ్ ఎవ్రీవేర్.
1: చూడండి,
0: దిస్ ఇస్ విష్ణు.
1: చతుర్భుజం, నాలుగు కాళ్ళు.
0: చతుర్భుజం, ఫోర్ లెగ్.
1: అది ప్రసన్న వదనం.
0: అండ్ ఇట్ హాస్ ది మోస్ట్ ప్లీజింగ్ ఫేస్.
1: ఈ విధంగా నాస్తికులు, ఆస్తికులు,
0: ఎ బిలీవర్ అండ్ ఎ నాన్ బిలీవర్, ఇన్ దిస్
1: ఆసక్తులు, అనాసక్తులు,
0: ఎ పర్సన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ అండ్ డిస్ఇంట్రెస్టెడ్,
1: భక్తులు, భక్తులు,
0: డివోటీస్ అండ్ ఆల్సో
1: యుక్తులు, రక్తులు,
0: ఎ పర్సన్ హూ
1: ఇస్ విరక్తులు, అనుభక్తులు, అందరికీ అన్ని రకములైనటువంటి యొక్క మార్గంలో దీన్ని ప్రబోధిస్తుంది.
0: ఇన్ దిస్ వే ఇట్ విల్ బి గివింగ్ డిఫరెంట్ మీనింగ్స్ టు డిఫరెంట్ టైప్స్.
1: కనుక గీత ఎవరి భావమును పురస్కరించుకుని ఆ అర్థమును బోధిస్తూ పోతుంది.
0: బేస్డ్ అపాన్ ది ఫీలింగ్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ ది మీనింగ్ ఈస్ గివెన్ బై గీత టు డిఫరెంట్.
1: కనుక ఇది సామాన్యమైనటువంటి వృక్షము కాదు.
0: దిస్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ట్రీ.
1: మహాకల్ప వృక్షం.
0: దిస్ ఈస్ ఎ గ్రేట్
1: కామధేనువు.
0: దిస్ ఈస్ ఎ సేక్రెడ్ కౌ.
1: ఎవరికి తోచిన అర్థాన్ని వాడు తీసుకోవచ్చు.
0: యూ కెన్ టేక్ ది మీనింగ్ యాజ్ యూ లైక్.
1: సముద్రంలో అనంత జలం ఉంటుంది, కలదు.
0: There is plenty of water in the ocean.
1: కానీ ఎవరెవరు ఎంతెంత పాత్రను తీసుకుని పోతారో అంత పాత్రని తాను తీసుకుంటారు.
0: But each one can get water depending upon the vessel that he takes.
1: కనుక పాత్ర భేదం ఉన్నది కానీ ఇందులో ఏమాత్రము జలంలో భేదం లేదు.
0: There is difference only in the size of the vessel, but so far the water
1: కనుక మన భావముల లోపల అనేక రకములుగా ఉండవచ్చు.
0: There may be differences in our feelings.
1: గీత మాత్రము ఒక్కటే.
0: But భగవద్గీత is only one.
1: మానవత్వాన్ని దైవత్వంగా మార్చేటువంటి స్వభావం.
0: ఇట్స్ నేచర్ ఈస్ టు ట్రాన్స్ఫార్మ్ హ్యూమానిటీ ఇంటూ డివినిటీ.
1: ఇలాంటి దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నిరూపిస్తుంది. కనుక ఇలాంటి గీతను మనము ఏ విధమైన రీతిగా కూడాను దీన్ని చులకన చేయక శ్రద్ధాభక్తులతో దీనిని ఉచ్చరించి పఠించి అర్థమును గుర్తించి ఒకటి రెండు అయినా కూడా మీరు ఆచరణలో ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడే ఈ గీతా పారాయణము, గీతా ప్రబోధలు సార్థకమవుతాయి.
0: Such a sacred book as this, we should not take it lightly. With a lot of interest, with a lot of devotion, we would approach and we would chant that with a lot of interest and practice at least one or two things. Then only we get the fulfillment of life.
2: That was the 32nd in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 14th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

0: Chinnakadas are little stories told by Swami in his many discourses to simplify the most complex of spiritual topics. Here is one of those charming Chinnakadas.
1: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
2: ఫర్ దిస్ లైఫ్ లవ్ ఇస్
1: ప్రేమనే దైవము.
2: లవ్ ఇస్ గాడ్.
1: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి మానవుడు కూడా మొట్టమొదట గుర్తించాలి.
2: దేర్ఫోర్ దిస్ లవ్ విచ్ ఇస్ డివైన్ మస్ట్ బి నోన్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
2: We should see all those things that we see and listen to get into our hearts.
1: ఒక గురువు శిష్యులను చెంతజేర్చి, నాయన మీ అందరికి కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
2: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
1: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైనటువంటి పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా, దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
2: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
1: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీనిని భద్రం చేసుకుంటూ వచ్చారు.
2: All of the students were keeping vigilant, keeping a watch around his sweets.
1: కాని ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీనిని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
2: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీ స్వీట్స్ అండ్ గాట్ దెమ్ డైజెస్టెడ్ అండ్ హీ కుడ్ బి స్ట్రాంగ్ అండ్ రిమైన్ దేర్ విత్ ఆల్ ద కరేజ్.
1: అనగా ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థము?
2: What is the inner significance here?
1: ఏదో బాహ్యమైనటువంటి ప్రపంచమునందు భగవద్భావములు, భగవద్ ఉపదేశములు భద్రం చేసుకోవటం కాదు.
2: It's not enough if you keep all the divine teachings safe and secure.
1: మధురాతి మధురమైనటువంటి యొక్క భగవద్భావములను తన హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
2: Sweetest feelings must be preserved, kept safe and secure.
1: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
2: We should have that digestion of experience.
1: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరమునకు తగిన పుష్టి, సంతృప్తి ఏర్పడుతుంది.
2: It's only after digestion our body will be strong enough.
1: అదే విధముగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
2: Like that, all that we heard, all that we read, all that we have known must preserve in our heart.
1: మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
2: Later, we should translate them into action and digest them.
1: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
2: Then only you will have the satisfaction of love.
1: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
2: It's useless by merely listening.
1: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనం ఏమీ లేదు.
2: It is useless by merely eating.
1: జీర్ణించుకోవాలి.
2: You have to get them digested.
1: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
2: You should experience in your daily life.
1: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
2: When once all these things are digested, our body will be strong enough.
0: You were listening to a charming little story told by Bhagwan Shri Satya Sai Baba.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
0: We now bring you a recital from the Sikh scripture, the Guru Granth Sahib.
4: Salok Mahalla Panjama, Jaan Per Andar, Taan Tan Bahar, Jaan Per Bahar, Taan Tan Mahar, Bin Naam Hai Bau Phir Phirahar, Satgur Sangh Dikhaya Jahar. ਜਨ ਨਾਨਕ ਸੱਚੇ ਸੱਚ ਸਮਾਹਰ ਮਹੱਲਾ ਪੰਜਵਾਂ ਆਹਰ ਸਭ ਕਰਦਾ ਫਿਰੈ ਆਹਰ ਇੱਕ ਨਾ ਹੋਏ ਨਾਨਕ ਜਿਤ ਆਹਰ ਜਗ ਉਦਰੈ ਵਿਰਲਾ ਬੁਝੈ ਕੋਏ ਪੌੜੀ ਵੱਡੀ ਹੂੰ ਵੱਡਾ

فبدوا ولي من